ആകാശവാണി ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమంలో శివ అష్టకాలు విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు వింటారు.

ఇయ్యాలటి కార్యక్రమాలు ఇప్పటి నుండి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు సమయాలు ఈ పొద్దుగల 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో వదిలిపోని యాది సదాశివ సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ జయంతి సందర్భంగా కవి ఉపాధ్యాయుడు తోకల రాజేశం అందించిన ప్రసంగం ఇంకా యోగమనే అదృష్టం శీర్షికన కూర్చొని చేసే యోగాసనాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం అట్లనే చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో బీటెక్ తో పిహెచ్డికి అవకాశాల గురించి మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో కె లెనిన్ పెట్టిన ముచ్చట్లను వింటారు. ఎనిమిది 30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుండి వేరు తులిచే పురుగు కథ చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి, రచన కెవి నరేందర్. పది 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక 11:10 సోమనాథ్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే సోమనాథ్ అమృత్ పర్వ్ వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని బహిరంగ సభను ఉద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. పొద్దుమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మద్దెల కృష్ణప్రియతో జి జ్యోతి పెట్టిన ముచ్చటుంటది పాటల నడుమ. 6:20 గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం పల్సేబీ గ్రామానికి చెందిన దుర్వరాము బృందం పాడిన డెంసా పాటలు 5వ భాగం, ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు 5వ భాగం ప్రసారమవుతాయి. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎండాకాలం భూమి తయారీలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాంశు సుధాకర్ కస్బేతో కె లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో పాడి పరిశ్రమ నిర్వహణలో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన పాడి రైతు దొడ్డికింది గంగాధర్తో యు దినేష్ పెట్టిన ముచ్చట వింటారు. ఏడు 45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుండి షెఫీ బుక్ స్టాల్ కథ చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి, రచన కెవి నరేందర్. 9:45 ముచ్చట కార్యక్రమంలో మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవారావుతో కె లెనిన్ పెట్టిన ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతుంది. 10:00 కర్ణాటక సంగీతంలో ఈ గాయత్రి వీణా వాదనం వింటారు. 8:00 మిమ్మల్ని అలరించే సినిమా పాటల కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుగల 8:45 నుంచి 10 గంటల దాకా సింగిరి కార్యక్రమానికి, సాయంత్రం 5 గంటల నుంచి 5:30 దాకా మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8:00 నుంచి 8:45 దాకా
ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు మనసుకు హత్తుకునే హాయన పాటలను రాత్రి 10:30 మధురిమలో వినుండ్రి. ఇవి ఇయ్యాళ్ల ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:48 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీజ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆయన నిర్ణయం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ది ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్దితో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజ్గార్ కా మాధ్యమ బనేగా. యహాన్ బన్నే వాలీ గాడియా, మషీనరీ, యహాన్ నగలే వాలే ఫుడ్ ప్రోసెసింగ్ ఉద్యోగ్, యే తెలంగాణ కే శ్రమికో ఔర్ కిసానో కో భీ సశక్త కరెంగే. అబ్ హమ్ అప్నే ఉస్ విరాసత్ కో ఫిర్ సే సశక్త కర్ రహే హై. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ది ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్ర

0: దేవతో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తే దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో రాష్టం 10% వాటం అందించగలదని తెలిపారు. తెలంగాణను ప్రజలలో దేశానికి ఆదర్శ రాష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల వృద్ద మహిళల ఆశ్రమంలో నిర్వహించిన మాతృ దినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బోడి ప్రసాద్తో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ
1: తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ కూడా తెలుసు. ఆ బిడ్డ పెరిగి పెద్ద అవ్వడానికి, వాళ్ళు శుభ్రంగా చదువుకోవడానికి ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఆ తల్లి పెంచే సందర్భం ఉంది. ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్లే ఒక మళ్ళీ ఇంకో మరో బిడ్డ అవుతుంది ఆ తల్లి. అటువంటి తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది.
0: గ్రామాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నిన్న స్పందిస్తూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 అవార్డుల్లో రాష్టం దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. రాష్టం నుంచి అవార్డులకు ఎంపికైన శృంగవరం, బొక్కసంపాలెం, చెమ్ముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు సంబంధించి కుప్పం నియోజకవర్గం దేశవ్యాప్తంగా 3వ స్థానం లభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ మల్లవరపు సూర్యతేజ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఏఐ గాని, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రబీ పంట కాలంలో ఇప్పటివరకు 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్లో 1,679 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేసినట్టు వెల్లడించారు. రానున్న వర్షాకాలానికి సిద్దంగా కాలువల్లో తూడు, గురపుడెక్క, పుడికితీత పనుల కోసం 397 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లోనే అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని, దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని మంత్రి వివరిస్తూ
4: గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టమ్ లో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈ రోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఉత్తరాంధ్ర ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈ రోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా రెడీ అవ్వటం, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం 23 నెలల్లోనే ఇంత అద్భుతంగా ఉద్యోగాలు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది.
0: ప్రసార మాధ్యమాల్లో ఆకాశవాణిది విశిష్ట స్థానమని, అందరికీ చేరువయ్యేలా ఆకాశవాణి ప్రసారాలను కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి అకాడమీ అధ్యకులు ఆర్డి విల్సన్ అన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన స్వర సంధ్య కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ నవమల్లిక, శ్రేయ, ఫణిరాజలక్ష్మి గాత్రయుగళం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం గరగనోత్సవం

ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విల్సన్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని సంగీతం ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి ప్రత్యేక పాత్ర పోషించిందన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1998 మే 11వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1999 నుండి ప్రతి ఏటా మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతి, దేశ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దేవాలయాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవెలి మండలం అన్నవరపాడులోని అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి నిన్న భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ, 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆలయ అభివృద్దికి అవసరమైన మరిన్ని నిధులు కూడా విడుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాతావరణం. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగనపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः डॉक्टर गणेश हेगडे। अथ वार्ताः। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ह्यः तेलंगाना राज्ये प्रायः चतुश्शतोत्तर नवसहस्र कोटि रूप्यकाणां आधारभूत संरचनानां औद्योगिक परियोजनानां उद्घाटनं शिलान्यासं च कृतवान्। तत्पश्चात् सभां संबोधयन् प्रधानमंत्री मोदी उक्तवान् यत् केन्द्र सर्वकारेण कृतानां प्रयासानां कारणात् भारतदेशः पश्चिम एशिया संघर्ष जनितं ऊर्जा संकटं प्रभावी रीत्या नियंत्रयति। सः अवदत् यत् आयातित पेट्रोलियम उत्पादानां संयमेन उपयोगः अद्यतनीय आवश्यकता वर्तते।
1: जो एनर्जी प्रोडक्ट हम विदेशों से मंगाते हैं, हमें प्रयास करना है कि जितनी जरूरत है उतना ही उपयोग करें। इससे विदेशी मुद्रा की भी बचत होगी और युद्ध के संकट से होने वाले दुष्प्रभाव को भी कम किया जा सकेगा।
0: इदानींतन वर्षेषु वैश्विक सौर ऊर्जा उत्पादकेषु शीर्ष श्रेण्यां भारतस्य उल्लेखनीयां प्रगतिम् उद्धृत्य प्रधानमन्त्रिणा उक्तं यत् पेट्रोल ईंधनेन सह इथेनॉल इत्यस्य मिश्रणे अपूर्व प्रगति अभवत्।
1: बीते सालों में सोलर पावर के मामले में भारत दुनिया के टॉप देशों में पहुंच चुका है। पेट्रोल में इथेनॉल ब्लेंडिंग को लेकर अभूतपूर्व काम हुआ है। पहले हमने 100% एलपीजी कवरेज पर फोकस किया, अब हम पाइप से सस्ती गैस पर फोकस कर रहे हैं, सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं। ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है।
0: प्रथमस्य ज्योतिर्लिंगस्य श्री सोमनाथ महादेव मंदिरस्य पुनर्निर्माणस्य पञ्चसप्ततिः वर्षपूर्त्यवसरे अद्य प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ऐषमः श्री सोमनाथ अमृत पर्व उत्सवे भागं गृहीष्यति। श्री मोदी भगवतः श्री सोमनाथस्य प्रार्थनां करिष्यति, कुम्भाभिषेकं च विधास्यति, अनन्तरं जनसभां च संबोधयिष्यति। अस्मिन् अवसरे मुख्यमंत्री भूपेन्द्र पटेलः, उपमुख्यमंत्री हर्ष संघवी, अन्ये नेतारश्च उपस्थिताः भविष्यन्ति। पश्चिम बंगालस्य मुख्यमंत्री सुवेन्दु अधिकारी अद्य नबन्ना इत्यत्र स्थिते राज्य सचिवालये मंत्रिमंडलस्य अध्यक्षतां करिष्यति। पञ्चमन्त्रिणां कृते विभागानां वितरणस्य संभावना वर्तते। इमे च शनिवासरे ब्रिगेड परेड ग्राउंड इत्यत्र मुख्यमन्त्रिणा सह पदस्य गोपनीयतायाः च शपथ ग्रहणं कृतवन्तः आसन्। नूतन मन्त्रिमण्डले भाजपा दलस्य निर्वाचन प्रणाल्याः विषये चर्चा भविष्यति इत्यपेक्षा वर्तते। आयुष्मान भारतम्, अन्नपूर्णा भण्डारः, राज्य सर्वकारीय कर्मचारिणां कृते सप्तम वेतन आयोगस्य कार्यान्वयनम् इत्यादीनां मुख्य विषयाणाम् उपरि अपि चर्चा भवितुं शक्यते। अस्मिन् अवसरे मण्डल दण्डाधिकारिभिः, पुलिस इति आरक्षि अधीक्षकैः, विभिन्न विभागानां सचिवैः सह प्रशासनिक विधि व्यवस्था विषयाणां समीक्षा भविष्यति। अवधेयं यत् नवनिर्वाचिताः विधेयकाः अपि अस्यां सभायाम् उपस्थिताः भवेयुः। असमराज्यस्य राज्यपालः लक्ष्मणप्रसाद आचार्यः मुख्यमंत्री पदाय निर्वाचितं हिमन्त बिश्व शर्माणं राज्ये नूतन सर्वकारस्य घटनार्थम् आहूतवान्। भाजपा नेतृत्वेन एनडीए इत्यस्य विधायक दलस्य सर्वसम्मत्या नेतृरूपेण निर्वाचितः श्री हिमन्त शर्मा घटबंधन नेतृभिः सह लोकभवने राज्यपालं मिलित्वा औपचारिक रूपेण सर्वकारस्य घटनार्थं प्रतिवेदनं दत्तवान्। राज्यपालः श्वः हिमन्त बिश्वशर्मणे नूतन मन्त्रिपरिषदः सदस्येभ्यश्च पदस्य गोपनीयतायाः च शपथं प्रदास्यति। शपथग्रहण समारोहः खानापारा इत्यत्र पशुचिकित्सा महाविद्यालयस्य क्रीडांगणे आयोजितं भविष्यति, यस्मिन् प्रधानमंत्री श्री नरेन्द्र मोदी, केन्द्रीय गृहमंत्री अमित शाहः, रक्षामंत्री राजनाथ सिंहः, भाजपा अध्यक्षः नितिन नवीन इत्यादयः भागं गृहीष्यन्ति इत्यपेक्षा वर्तते। इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम्। యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖవింద అందిస్తారు శ్రీ బి రమేష్.
3: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని భువనగిరిలో డ్రగ్స్ నియంత్రణ వైద్య బృందాలు నార్కోటిక్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ మానవహారం నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. జిల్లాలోని ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 41 డిగ్రీలు నమోదు కాగా తంగడపల్లి రామన్నపేట ప్రాంతాల్లో 40 డిగ్రీలు మించాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలను వెంటనే ప్రారంభించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈసారి కూడా అమ్మాయిలే పైచే సాధించారు. మొత్తం 12,332 మంది విద్యార్థుల్లో 7,978 మంది ఉత్తీర్ణులై 64.65% ఫలితాలు నమోదయ్యాయి. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 79.47% ఉత్తీర్ణత సాధించగా బాలురు 65.83%

0: సాగు తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అండర్ పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. నిర్మాణ పనులు సరైన ప్రణాళిక లేకుండా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్ రావు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని చౌటుప్పల్లోని దీవీస్ పరిశ్రమలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన మహిళలకు న్యాయం చేసే విధంగా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఖోఖో, వాలీబాల్, టైక్వాండో, అథ్లెటిక్స్, హాకీ వంటి 5 క్రీడల్లో శిక్షణ ఇస్తారు. 14 ఏళ్లలోపు బాలబాలికలు అవకాశం ఉండగా ఉదయం సాయంత్రం శిక్షణ నిర్వహించనున్నారు. ప్రతిభ కనబర్చిన వారికి జిల్లా రాష్టస్థాయి పోటీలకు అవకాశం కల్పిస్తారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించవద్దని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తేమ శాతం పరిశీలిస్తూ వెంటనే కాంటాలు వేయాలని సూచించారు. ఇసుక సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లాలో ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. అవసరం ఉన్న వాళ్లు మన ఇసుక వాహనం పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మారుమూల గ్రామాలు అభివృద్ది చెందుతున్నాయని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. జిల్లాలోని బొమ్మల రామారం మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసి ఆయన ప్రసంగించారు. 1950 నాటి రాష్టపతి ఆర్డినెన్స్ ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందా కృష్ణ మాదిగా డిమాండ్ చేశారు. జిల్లాలోని భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. దళిత క్రైస్తవుల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా మహాసభలు నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్దిగా ఉన్నాయని అదనపు కలెక్టర్ వెంకరెడ్డి తెలిపారు. ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే మాదక ద్రవ్యాలపై గట్టి నిఘా పెట్టాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
1: యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. కేంద్ర రాష్ట స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా రాయ్పూర్లో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇటీవల సాధించిన విజయాన్ని, దేశం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య మార్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, వంశపారంపర్య రాజకీయాలను, జాతీయ సంస్థల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. ఒక సిద్ధాంతం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నప్పుడు దాని వేగాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పారు. అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా వరకు చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, కుటుంబ వారసత్వ

0: ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు.
1: पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है. आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है.
0: రాష్టంలో ప్రస్తుత రాజకీయ ప్రత్యామ్నాయాలతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్టంలో ఉపాధిని పెంచడం, పత్తి రైతులకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం, వరంగల్లోని పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కులతో సహా 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మోదీ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్ నుండి విమానంలో సోమనాథ్కు చేరుకుని వీర్ హమీర్జ్ గోహిల్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అస్సోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యులకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. వరదలు, వడగాల్పులను సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశ సంసిద్దతా చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర రాష్ట స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ది చేసే ప్రణాళికలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహకారంతో కనీసం 60 సరస్సులను చేర్చాలని సూచించారు. నదులపై చెక్ డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని సంరక్షించడం, అదే సమయంలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్టంలోనూ వరదల సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసి వాటిని క్రియాశీలం చేయాలని మంత్రి సూచించారు. అటవీ కార్చిచ్చు, వడగాల్పులు, వరదలను ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను, అలాగే ఎన్డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్టాలు పాటిస్తున్నాయో అంచనా వేయడానికి ఎన్డీఎంఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని అమిత్ షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నైలో జరిగిన మరొక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈరోజు ధర్మశాలలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గుజరాత్ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలియజేసింది. అసోం, మేఘాలయ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ఉత్తర ముంబైలో ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలుగా మిగిలిపోరాదని, అర్హులైన నివాసితులందరికీ గృహవసతి కల్పించడానికి స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ప్రాజెక్టులకు సరైన ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఉత్తర ముంబైలో నిర్వహించిన ఎస్ఆర్ఏ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో దాదాపు 150 ఫిర్యాదులను పరిష్కరించడంతో 100,000 మంది నివాసితులకు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను స్వయం సమృద్దిగా మార్చడానికి కృషి చేశారని, అదే సమయంలో విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, మరుగుదొడ్లు, డిజిటల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. నివాసితులకు వారి ప్రస్తుత నివాస ప్రాంతంలోనే శాశ్వత గృహవసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి, పురపాలక అధికారులు, ఎస్ఆర్ఏ, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ళ సంగతులు. విద్య, విజ్ఞానం, ఆరోగ్య సమాచారంతో పాటు మనకు అక్కరకు వచ్చే ఎన్నో ముచ్చట్లను వివరించే కార్యక్రమం మన అంబటాళ్ళ సంగతులు కార్యక్రమం.

మరి ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమంలో వదిలిపోని యాది సదాశివ సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ జయంతి సందర్భంగా కవి ఉపాధ్యాయుడు తోకల రాజేశం అందించిన ప్రసంగం, ఇంకా యోగమనే అదృష్టం శీర్షికన కూర్చొని చేసే యోగాసనాల గురించి యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో బీటెక్తో పిహెచ్డికి అవకాశాల గురించి మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో కేలినిన్ పెట్టిన ముచ్చటను వింటారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి మన అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం నవమి శతభిష నక్షత్రం. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంటుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల సెల్సియస్గాను కనిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్గాను నమోదయ్యింది. గాలిలో తేమ 62%గాను గాలి గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంతకుమించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: నా పేరు ఈ సంధ్యారాణి. నేను భూసార పరీక్ష కేంద్రం ఆదిలాబాద్లో వ్యవసాయాధికారినిగా పనిచేస్తున్నాను. భూసార కేంద్రానికి పంపించినట్టయితే పరీక్ష చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అయితే మట్టి నమూనాని సేకరించడానికి జనరల్గా 5 ఎకరాలకి ఒక నమూనా సరిపోతుంది. మరి ఈ నమూనా సేకరించడానికి కూడా 5 ఎకరాలలో మనం 8 నుండి 10 ప్రదేశాల నుంచి మట్టిని సేకరించాల్సి ఉంటుంది. దీనికోసం వి ఆకారంలో 30 సెంటీమీటర్ల లోతుగా తవ్వి అందులోంచి మట్టి తీసుకొని తర్వాత ఏదైతే మనం 8 నుంచి 10 ప్లేసెస్ నుంచి మట్టి తీసుకుంటామో అదంతా కలిపి దాన్ని మొత్తం కలిపి రౌండ్గా చేసి దాన్ని మళ్ళీ 4 భాగాలుగా విభజించి ఎదురెదురు భాగాలు తీసివేయాలి. తీసిన తర్వాత మిగిలిన మట్టిని మళ్ళీ కలిపి తర్వాత రెండవసారి మొదటిసారి తీసిన ఎదురు భాగాలు కాకుండా ఇంకా నెక్స్ట్ ఉన్నటువంటి ఎదురు భాగాలు తీసేసి ఈ విధంగా 3 నుంచి 4 సార్లు చేసినట్టయితే మనకు 1/2 కేజీ వరకు మట్టి వచ్చే వరకు చేసి దాన్ని భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. అయితే ఈ 8 నుండి 10 ప్లేసెస్ కూడా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు జిగ్జాగ్ మ్యానర్ లో అంటే పొలంలో ఒక జెడ్ ఆకారంలో అనుకొని ఆ విధంగా సేకరించాల్సి ఉంటుంది. ఈ విధంగా సేకరించిన మట్టి నమూనాతో పాటు రైతుకు సంబంధించిన వివరాలు అనగా రైతు పేరు, సర్వే నంబరు, గ్రామము, మండలం, అదేవిధంగా ఆయన వాళ్ళు ఇంతకుముందు ఆ పొలంలో ఏ పంట వేస్తున్నారు, ఎలాంటి ఎరువులు వాడారు, నెక్స్ట్ వాళ్ళు వేయబోయే పంట ఏంటి అన్న వివరాలు జత చేసి ఆదిలాబాద్ లో గల భూసార పరీక్ష కేంద్రానికి పంపిస్తే ఇక్కడ మనము విశ్లేషణ పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది.

0: భూసార పరీక్ష విధానం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణి చెప్పిన యోసం సలహా అది.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మరి ఈ రోజుకి ఉన్న ప్రత్యేకతను గురించి చరిత్రలో ఇవాళ చూస్తే, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ జయంతి, ప్రముఖ నృత్య కళాకారిణి మృళానిని సారాభాయి జయంతి, ఇంకా ప్రముఖ గాయకుడు మాధవపెద్ది సత్యం జయంతి, ఇలా నటుడు సుధీర్ బాబు పుట్టినరోజు ఈరోజున.

0: సంగీత సాహిత్య సమలంకృతులు డాక్టర్ సామల సదాశివ మాస్టారు. తెలంగాణ మాగాణంలో అక్షర సేద్యం చేసి ఉర్దూ పారసీ సాహిత్య మాధుర్యాన్ని తెలుగు పాఠకులకు అందించారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఫారసీ, ఇంగ్లీషు, సంస్కృతం వంటి 7 భాషల్లో ప్రతిభా పాండిత్యం కలిగిన భాషావేత్త. భాష ఏదైనా తన రచనలను ముచ్చట రూపంలో పాఠకులకు అందించడమే సామల సదాశివ ప్రత్యేకత. ఈయన జయంతి ఇయ్యాళ్ళ. కొమరంభీం జిల్లా దహేగామ మండలంలో తెలుగుపల్లెలో 1928 మే 11 పుట్టాడు. హిందుస్థానీ సంగీతంలోని మాధుర్యాన్ని తెలుగు పాఠక లోకానికి పరిచయం చేసిన తొలి తెలుగు రచయిత ఈయన. సదాశివ పేరు వినగానే మనకు మలయ మారుతాలు, సంగీత శిఖరాలు, యాది వంటి వ్యాస సంకలనాలను గుర్తుకురావడమే కాకుండా ఉర్దూ సాహిత్య చరిత్ర వంటి రచనలలో మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు కనిపిస్తాయి. కాళోజీ స్మారక పురస్కారం, రాజీవ్ ప్రతిభ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ కళారత్న పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులను అందుకున్నారు సదాశివ గారు. శ్రోతలు, అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం వదిలిపోని యాది సదాశివ. సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ జయంతి సందర్భంగా కవి, ఉపాధ్యాయుడు తోకల రాజేశం అందించిన ప్రసంగంను.
1: కొందరు మహానుభావుల గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా ఏదో మిగిలిపోయే ఉంటుంది. అలాంటి వారిలో సామల సదాశివ గారు ఒకరు. సదాశివ ఒక మహాసముద్రంలా కనిపించేవారు. అతని నుంచి ఎన్ని ముచ్చట్లను తోడుకున్నా మనసు నిండిపోయేది కాదు. ఇప్పుడు అతడు విడిచి వెళ్ళిన యాది మహాసముద్రంలా కనిపిస్తుంది. ఎన్ని సందర్భాలను పట్టుకున్నా కొత్తవేవో కరచాలనం చేస్తూనే ఉంటాయి. ఏదో గొప్పతనం సదాశివ వ్యక్తిత్వంలో ఉంది. ఆయన వ్యక్తిత్వానికి నిలువుటడ్డమైన యాదిలోనూ ఏదో తెలియని మహత్తు ఉంది. యాదికి ముందు, ఆ తర్వాత కూడా ఆయన సాహిత్య కృషి ఉంది. కాకపోతే ఉర్దూ సాహిత్యం లేదా సంగీతం ఇవే ప్రధాన అంశాలుగా ఆయన సాహిత్య కృషి చేశారు. 20 ఏళ్ల పాటు తెలుగు పత్రికలకు ఏది రాయకూడదని నిశ్చయించుకుని ఉండిపోయారాయన. ఆ కాలంలో ఉర్దూ పత్రికలకే విస్తృతంగా రాశారు. ఆ కాలంలో తెలుగు పత్రికలకు రాసి ఉన్నట్లయితే తెలుగు సాహిత్యంలో కొన్ని కొత్త చర్చలు పుట్టి ఉండేవి. ఈనాటికి మనకు తెలియని అనేక విషయాలు ఈ తరం వల్లకే కాకుండా చాలామందికి తెలిసి ఉండేవి. కానీ మనకు అదృష్టం పట్టలేదు. అయినప్పటికీ మనం సంతోషంగానే ఉండాలి. ఎందుకంటే సదాశివ గారి లేకపోయి ఉన్నట్లయితే ఉర్దూ సాహిత్యం, సంగీతం గురించి మనకిప్పుడు తెలిసినంతగా తెలిసే అవకాశం ఉండేది కాదు. ఈ విషయంలో తెలుగు వాళ్ళు అదృష్టవంతులు. తెలుగు జాతికి పట్టిన అదృష్టం సదాశివ. తెలుగు, ఉర్దూ భాషలకు మధ్య నిలిచి ఆయన చేసిన కృషిని తలుచుకుంటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుంది. అటు ఉర్దూ సాహిత్య విమర్శకులు, ఇటు తెలుగు సాహిత్య విమర్శకులు విడివిడిగా చేయవలసిన పనులను ఒంటి చేత్తో ఒక్క సదాశివ గారే పూర్తి చేశారు. నిజంగా ఆయన నిర్వహించిన బాధ్యత ఎవరూ పూనుకోలేనిది. నిజానికి పూనుకున్నా పూర్తి చేయలేనిది. నేను రాయగలిగినవి, రాయాల్సినవి వేరే ఉన్నాయి. మన వాళ్లకు తెలియని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతోనే ఉర్దూ, పారసీ సాహిత్యాల గురించి రాశానంటారు ఒక సందర్భంలో సదాశివ గారు. సంగీత సాహిత్యాలు దేనికదే చాలా లోతైన విషయాలు. జీవిత కాలపు కృషి ద్వారా సంపూర్ణంగా ఒకదాన్ని అందుకోవటమే చాలా కష్టం. అయితే సామల సదాశివ గారు ఈ రెండింటిలోనూ సమానమైన సాధికారతను సంపాదించడం తెలుగు వాళ్ళమని చెప్పుకుంటున్నా మనమందరం గర్వపడాల్సిన విషయం. సంగీత సాహిత్యాలను 2 కళ్ళతో పోలుస్తూ సదాశివ 3 నేత్రం అనువాద రంగమంటారు ఎం వేదకుమార్ గారు. నిజానికి సదాశివ 3 నేత్రం చిత్రకళా రంగం. ఎందుకంటే అనువాదం అన్నది కూడా సాహిత్య రంగానికే చెందిందే కదా. అయితే 3 నేత్రం కనబడనట్టే అంటే అంతఃచక్షు అనుకుంటే మూడో నేత్రం కనబడనట్టే సదాశివ గారు చిత్రకారుడు అన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. తన కృషి గురించి తాను ఏ సందర్భంలోనూ ఏమాత్రము చెప్పుకొని నిండు కుండ ఆయన. అందుకే అతనిలో బయటపడని కళలు ఇంకా ఎన్ని దాగిపోయి ఉన్నాయో అని అప్పుడప్పుడు ఆశ్చర్యము అనుమానము నాలాంటి వాళ్లకు కలుగుతూ ఉండేవి. ఏకకాలంలో తెలుగు, హిందీ, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషలలోని సాహిత్య చరిత్రలను అర్థం చేసుకుని తులనాత్మకంగా వివేచించడం 21వ శతాబ్దాలకు సంబంధించినంతవరకు బహుశా సదాశివ ఒక్కరికే సాధ్యమైందేమో. తాను నేర్చుకున్న దాన్ని 10 మందికి పంచాలనే జ్ఞానదాన దృష్టి సదాశివ గారికి ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సంతరించిపెట్టిందని చెప్పవచ్చు. ఈ దృష్టితోనే తెలుగులోని కవులను ఇతర భాషల్లోకి, ఇతర భాషల్లోని అద్భుతమైన కవిత్వాన్ని తెలుగులోకి ప్రవేశపెట్టి 2 భాషలకు మేలు చేశారాయన. సదాశివ గారి కృషిని పొయెట్రీ నుంచి ప్రోజ్ వైపుకు మళ్లించింది సురవరం ప్రతాపరెడ్డి గారు. తన యాదిలో అనేకంగా ఇచ్చిన ఇతరేతర ఇంటర్వ్యూలలో సురవరం వారికి సవినయంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు సదాశివ మాస్టారు. సదాశివ గారికి ఉర్దూతో గల అనుబంధం ప్రత్యేకమైనది. తన చదువంతా ఉర్దూ మాధ్యమంలోనే కొనసాగటం వల్ల, తన వ్యక్తిగత శ్రద్ధ వల్ల ఆ భాషలో నిష్ణాతుడై అనేక 100 వ్యాసాలు రాసి ఉర్దూ సాహిత్య చరిత్రలో చెరిగిపోని సంతకం చేసిన సదాశివ గారు తెలుగువారంటే నిజంగా ఉర్దూ పాఠకులు ఆశ్చర్యపోయేవారు. ఉర్దూ సాహిత్య చరిత్ర, ఉర్దూ కవుల కవితా సామాగ్రి, అమ్జద్ రుబాయిలు, ఫారసీ కవుల ప్రసక్తిని, ఉర్దూ భాష కవితా సౌందర్యాన్ని తెలుగు పాఠకులకు అడుగని కానుకలుగా అందించారు సదాశివ గారు. ఉర్దూ తెలుగు భాషలకు మధ్య వారధిని నిర్మించారు. తెలంగాణ జాతి పితామహుడు కొత్తపల్లి జయశంకర్ గారు ఒక సందర్భంలో పండితులుగా చలామణి అవుతున్న కొందరు ప్రాంతేతరులు తెలంగాణ ప్రాంతపు తెలుగుని తౌరఖ్యాంధ్రముగా కించపరిచినప్పుడు మతాలకు భాషలు అవసరం కాని భాషలకు మతాలుండవని నిరూపించిన జ్ఞాని సదాశివ అని ఒక సందర్భంలో అన్నారు. ఆ మాటలను గుర్తు చేసుకుంటే సదాశివ గారి వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతుంది. విని ఆనందించే సంగీత ప్రపంచంలోని గమ్మత్తైన విషయాలను సదాశివ గారు చెప్తుంటే వినటం ఒక మధురమైన అనుభూతి. అవి వ్యాసాల రూపంలో ఉన్నప్పటికీ దగ్గర కూర్చుండి ముచ్చట్లు చెప్తున్నట్లుండేలా రాయటం తెలుగు సాహిత్య ప్రపంచంలో కేవలం సదాశివ ఒక్కరికే సాధ్యమైంది. సంగీతానికి సాహిత్య గౌరవం ఇచ్చినవారు సదాశివ. నాకు ఆయనతో ఉన్న పరిచయం తక్కువైనా గౌరవం ఎక్కువ అనే ఒక సందర్భంలో ప్రజాకవి గొరటి వెంకన్న గారు అన్నారు. ముచ్చట్లు తెలంగాణ ప్రజా జీవితానికి సంబంధించిన మౌఖిక సాహిత్య రూపం. అలాంటి ముచ్చట్లకు జాతీయ స్థాయి ఖ్యాతిని తీసుకొచ్చిన తెలంగాణ వైతాళికుడు సదాశివ. ఆయన యాది నిండా ఉన్నవి ముచ్చట్లే. ఆయన యాదిలో రాసిన ముచ్చట్లను చదివితే సాహిత్యానికి, జీవితానికి సంబంధించి మనకింతవరకు అనుభవంలోకి రాని ఎన్నో కొత్త విషయాలు లభిస్తాయి. ఇంతటి జ్ఞానాన్ని సంపాదించడానికి ఆయన 1000 పుస్తకాలు చదివాడో, ఎంత కాలాన్ని ధారపోశాడు. ఆ సారమంతా మనకు యాదిలో దొరుకుతుంది. సదాశివ గారే స్వయంగా చాలా చోట్ల చెప్పుకున్నట్లు యాదిలో ఆయన వ్యక్తిత్వం ఉంది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం స్వరలయలు గ్రంథానికి వచ్చినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వరలయలు పుస్తకం కేవలం హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించినది మాత్రమే, ఆ పుస్తకంలో అంతా సంగీతం గురించే ఉంటుంది. యాది పుస్తకంలో నా జీవిత అనుభవాలు, నేను కలిసిన వ్యక్తుల గురించి ప్రస్తావించాను. ఆ పుస్తకంలో నా వ్యక్తిత్వం ఉంది. ఇదే పురస్కారం యాదికి వస్తే మరింత సంతోషపడేవాణ్ణి అన్నారు సదాశివ గారు. నిజంగా యాదిలో ఆయన ఆత్మ ఉంది. జీవిత చరిత్రల్లో, నవలల్లో, కథల్లో, కవిత్వంలో దొరకని అనేక అంశాలు ఆత్మకథల్లో దొరుకుతాయి. ఆత్మకథ లాంటి ఈ యాదిలో 2-3 తరాల సాహితీ మూర్తుల వ్యక్తిత్వం దొరుకుతుంది. వాళ్ళ మూర్తిమత్వం, మాట తీరు, మానరిజం దొరుకుతవి అని ఒక సందర్భంలో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు అన్న మాటలు అక్షర సత్యాలు. కె రామచంద్రమూర్తి గారే పట్టుబట్టి రాయించుకోకపోతే ఈనాడు మనకు యాది లాంటి మహోన్నతమైన గ్రంథం లభించి ఉండేది కాదు. ఈ రకంగా సదాశివ అభిమానులందరూ రామచంద్రమూర్తి గారికి సదా రుణపడి ఉంటారు.
0: ఇంతవరకు వదిలిపోని యాది సదాశివ సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ జయంతి సందర్భంగా కవి ఉపాధ్యాయుడు తోకల రాజేశం అందించిన ప్రసంగంను విన్నారు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించడంలో యోగా మస్తు ఉపయోగపడుతుంది. అయితే యోగాసనాలు చేసేటప్పుడు కొన్ని కుసుండి, కొన్ని నిల్చొని, మరికొన్ని పండుకొని, ఇలా ఎన్నో ఆసనాలు వేస్తాం కదా. మరి ఇయాల్టి యోగం అనే అదృష్టం శీర్షికన కుసుండి చేసే యోగాసనాల గురించి యోగా శిక్షకులు పి. తిరుపతి రెడ్డి ప్రసంగంను ఇప్పుడు విందాం.

ఇప్పుడు మనము కూర్చునే అటువంటి ఆసనం చేద్దాం. ఇప్పటి వరకు మనము నిలబడినటువంటి ఆసనాలను మీరు విన్నారు, సాధన చేశారు. మరి ఇప్పుడు కూర్చున్నటువంటి ఆసనాల్లో మొట్టమొదటిది వజ్రాసనం గురించి మనం తెలుసుకుందాం. వజ్రం అనగానే మనకు అర్థమవుతుంది చాలా ఖరీదైనటువంటి వస్తువుగా. మరి దీన్ని సాధన చేయాలంటే ముందుగా రెండు పాదాలని ముందుకు చాపి చక్కగా నిటారుగా కూర్చోవాలి. మీ కుడికాల్ని నెమ్మదిగా ప్రక్క నుంచి మడిచి కుడికాలు మడమపైన కూర్చోవాలి. అదేవిధంగా ఎడమొక్క పాదాన్ని ఎడమకాల్ని మడుస్తూ ఎడమ పాదం పైన కూర్చోవాలి. ఈ రెండు పాదాలు ఏవైతే ఉన్నాయో కాలి బొటనవేళ్లు కలిసి ఉండేలా, మడిమలు వెడల్పుగా ఉండేలా రెండు కాళ్ళ మధ్యలో మనం కూర్చొని ఉన్నట్లయితే ఆ రెండు మడిమలు మన బటక్స్కి తగిలేలా కరెక్ట్గా మనము మడమల పైన కూర్చొని ఉన్నట్లయితే అక్కడి నుంచి మనకి వజ్రనాడి అనేటువంటి ఒక నాడి నాభి వరకు మనం తినేటువంటి ఆహారం బాగా జీర్ణం కావడానికి ఉపయోగపడేటువంటి ఒక వజ్రనాడి ఉంటుంది. ఆ వజ్రనాడి ఉత్తేజం పొంది మనం తినేటువంటి ఆహారం బాగా జీర్ణమవుతుంది. కాబట్టి ఈ ఆసనము వేయడానికి ముందు మనం ఆసన స్థితిలో పట చక్కగా నిటారుగా తల వెన్నెముక నిటారుగా ఉంచి మనం బ్రీతింగ్ చేస్తూ ఉండాలి. దీర్ఘ శ్వాసలు, శ్వాస నిండుగా దీర్ఘంగా పీల్చుతూ వదులుతూ ఉండాలి. ఈ విధంగా మనం చేయడం ద్వారా చాలా లాభాలున్నాయి. ఆసనం చిన్నదే అయినప్పటికీ కూడా ఈ విధంగా మనం 3 నుంచి 5 నిమిషాలు బాగా కూర్చోగలిగితే 5 నుంచి 10 నిమిషాల వరకు మనము ప్రతిరోజు ఇందులో కూర్చోవచ్చు. ఆహారం తిన్న తర్వాత చేసేటువంటి ఆసనాల్లో ఈ యొక్క వజ్రాసనం మాత్రం ఒకటే. ఇది మన శరీరాన్ని వజ్రంలాగా కాపాడుతుంది. కాబట్టి దీన్ని సాధన చేయడం వల్ల మనకి అజీర్ణం తొలగిపోయి మరి గ్యాస్ ట్రబుల్ కూడా పూర్తిగా తగ్గిస్తుంది. మరి సైటికా నొప్పిని తగ్గిస్తుంది. మరి మోకాళ్ళు, పిక్కలు, తొడ కండరాలు బాధలు తొలగిపోయి అవి బలంగా ఉండేలా చేస్తుంది. మనకి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. తిన్న తర్వాత భుక్త ఆయాసం వస్తుంది. చాలా ఆయాసంగా ఫీల్ అవుతారు భోజనం చేసిన తర్వాత. ఆయాసం కూడా పూర్తిగా తొలగిపోతుంది. కొద్ది మందిలో తిన్న తర్వాత తేనుపులు వచ్చి నోట్లోకి ఆహారం వస్తుంది. ఆహారం వచ్చి మన ఆవులు నెమరు వేసినట్లుగా ఆహారం నోట్లోకి వస్తుంది. దాన్ని తిరిగి మళ్ళీ ఉమ్మేయడము లేదా మింగడము జరుగుతుంది. అది కూడా ఒక రకమైనటువంటి ఈ యొక్క పొట్టకు సంబంధించిన ఒక ప్రాబ్లమే. ఈ ఆసనలు కూర్చోవడం వల్ల అలాంటి వ్యాధి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అదే కాకుండా మగవాళ్ళలో వచ్చేటువంటి హైడ్రోసిల్, ముఖ్యంగా హైడ్రోసిల్ ప్రాబ్లం కూడా దీని ద్వారా తొలగిపోతుంది. మరి అంతేకాకుండా పిల్లల్లో ఉండేటువంటి రక్తలేమి, శరీరం పైన ముఖం పైన తెల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, అవి రక్తం తగ్గడం వల్ల వచ్చేటువంటిది. ఈ ఆసనం వల్ల మనకు రక్తలేమిని కూడా మనం తగ్గించుకోవచ్చు. అదే తర్వాత మనకు ఏదైతే తిన్న తర్వాత వచ్చేటువంటి తేనుపులు, మరి శరీరం పైన వచ్చేటువంటి ప్యాచెస్, తెల్ల మచ్చలు, వీటిని పోగొట్టుకోవడానికి మీరు వజ్రాసనంలో ప్రతిరోజు 3 నుంచి 5 నిమిషాలు గనక మనం కూర్చోగలిగితే మనకు అవన్నీ దూరం అవుతాయి. అంతేకాకుండా మనకి ఇది మలబద్ధకాన్ని పూర్తిగా దూరం చేస్తుంది. చాలా మందిలో అరిసెమూలలు ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తిన్నటువంటి ఆహారం సరిగా జీర్ణం కాక మరి మలబద్ధకం ఏర్పడి అరిసెమూలలు అనేవి ఎక్కువగా వచ్చి రక్తం కావడం అనేది జరుగుతుంది. ఈ ఆసనంలో ప్రతిరోజు కూర్చోవడం వల్ల ఆ ప్రాబ్లం కూడా పూర్తిగా తగ్గిపోతాయి. వీటిని మోకాళ్ళ నొప్పి ప్రజెంట్గా ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు. కొద్దిగా మోకాళ్ళు నొప్పి తగ్గిన తర్వాత మీరు ఈ ఆసనంలో కనుక మనం ప్రతిరోజు కూర్చున్నట్లయితే ఆ మోకాళ్ళ నొప్పులు కూడా మనకు రాకుండా ఈ ఆసనం మనకు కాపాడుతుంది. అయితే ఈ ఆసనం అనేటువంటిది పెద్దవాళ్ళలో, మనము చిన్నపిల్లల్లో కనుక చూసినట్లయితే మనము ఆహారం తిన్న తర్వాతనే వేయదగినటువంటిది. ఇది పెద్దవాళ్ళు వేయాలి, చిన్నపిల్లలు వేయకూడదు అనేటువంటి నిబంధన లేదు. ఇందులో పట్ల ఆసనాలు వేస్తున్నప్పుడు మాత్రం తల వెన్నెముక నిటారుగా ఉండేలా శ్వాసక్రియ చేస్తూ ఉండాలి. చక్కగా పేపర్ చదువుతూనో, మరి టీవీ చూస్తూనో, మాట్లాడుతూనో మనం కూర్చొని ఎక్కువగా 5 నుంచి 10 నిమిషాల వరకు ఆ ఆసనలు కూర్చున్నప్పుడు వచ్చే ఆ నొప్పిని మనం మర్చిపోయినట్లయితే మనకి ఎక్కువగా లాభం జరుగుతుంది. ఓ

0: ఇప్పటి దాకా యోగమనే అదృష్టం శీర్షికన కుసుండి చేసే యోగాసనాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగంను విన్నారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: విపశ్యన ధ్యానము మనసుని శుద్ధి చేసే మార్గము. మీ మనసులోని మాలిన్యాలు తొలగించి శాంతియుత సుఖమైన జీవితం జీవించండి. విపశ్యన ధ్యానము భారతదేశం యొక్క అతి ప్రాచీనమైన ధ్యానము. ఇది పూర్తిగా ఉచితము. మే 20 నుంచి మే 31 దాకా మన ఆదిలాబాద్లో ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏసీ క్యాంపస్లో నిర్వహించబడుతున్నది. వివరాలకు సంప్రదించండి 7780541184 లేదా 9503432319.
0: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిందాం. శ్రోతలు, అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో బీటెక్తో పిహెచ్డికి అవకాశాల గురించి మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో కే లినిన్ వెటిన ముచ్చటను.
8: ఆకర్షణీయమైన వేతనాలు, ఆదరణ పొందుతున్న రంగం ఏదైనా ఉందంటే ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం. అందుకే చాలా మంది యువతి యువకులు ఆ రంగంలో రాణించాలన్న ఆసక్తితో సాఫ్ట్వేర్ లక్ష్యంగా తమ చదువుల్ని కొనసాగించి సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి సాఫ్ట్వేర్ రంగంలో ఇంజనీరింగ్లో ఉన్నత విద్య పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగంలో కాకుండా విద్యాబోధన పరిశోధనలపైన ఆసక్తితో ఇంజనీరింగ్ పూర్తి చేసి పరిశోధనలోకి అడుగుపెట్టి పరిశోధనలు పూర్తి చేసి పిహెచ్డి పొంది బోధన వృత్తిని చేపట్టి ఎలక్ట్రిక్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న ఆదిలాబాద్కు చెందిన పోరెడ్డి చైతన్య అక్షర మన స్టూడియోలో ఉన్నారు. మరి వారికి సంబంధించిన ఈ పరిశోధన అనుభవాలు, వారి ఉద్యోగ ప్రయత్నం, ఫలితం వీటన్నింటికి సంబంధించి ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం చైతన్య అక్షర గారు.
9: నమస్తే అండి.
8: అయితే ముందుగా మీ విద్యాభ్యాసంతో మొదలు పెడదాం. ముందు మీ ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది, ఎట్లా మీరు ఇంజనీరింగ్ వైపు మళ్ళీ ఆ వివరాలు చెప్పండి.
9: ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసము ఇక్కడ ఆదిలాబాద్ లోనే చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ హైదరాబాద్ లో చేశాను. సో బీటెక్ తర్వాత మళ్ళీ నేను డైరెక్ట్ గా పిహెచ్డిని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో కొనసాగించాను అరౌండ్ 5 ఇయర్స్. దాని తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికి మహీంద్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో పనిచేస్తున్నాను.
8: అయితే ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత పిహెచ్డి చేసి ఉద్యోగంలో చేరామన్నారు కదా, మరి పిహెచ్డి చేయాలంటే ఎంటెక్ చేయాల్సిన అవసరం ఉంటదేమో కదా, మరి మీరేమో బీటెక్ తోనే పిహెచ్డి చదివానంటున్నారు కదా, ఇది ఎట్లా సాధ్యమైంది చెప్తారా?
9: బీటెక్ తోని డైరెక్ట్ గా పిహెచ్డి అనేది నేను బీటెక్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ లో అండ్ ఐఐటీస్ లో డైరెక్ట్ గా త్రూ గేట్ అనేది సాధ్యమైంది. సో నేను గేట్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ చేసిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి పొందాను. మోస్ట్లీ అన్ని యూనివర్సిటీస్ లలో ఇప్పుడు అది సాధ్యం అవుతుంది, బీటెక్ తర్వాత పిహెచ్డి. పిహెచ్డి చేయడానికి మీరు ఎంటెక్ తర్వాత పిహెచ్డి చేయొచ్చు, లేదంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పిహెచ్డి చేయొచ్చు. ఇప్పుడు బీటెక్ తర్వాత పిహెచ్డి డైరెక్ట్ గా అవకాశాన్ని కల్పిస్తున్నారు.
8: అయితే ఇప్పుడు ఈ రకంగా బీటెక్ తోని పిహెచ్డి చేయడానికి అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు కదా, మరి ఇది ఎక్కడ, అంటే అన్ని యూనివర్సిటీల్లో ఇలాంటి అవకాశాలు ఉన్నాయా, ఎక్కడెక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి, దానికి సంబంధించిన సమాచారం చెప్తారా?
9: ఇప్పుడు మోస్ట్లీ అన్ని యూనివర్సిటీస్ లలో ఇది అవకాశాన్ని అందిస్తున్నారు. త్రూ గేట్ ద్వారా. అండ్ ఐఐటీస్ లో మేబీ ఒక 10-15 ఇయర్స్ నుండే అది అవైలబుల్ గా ఉంది, బీటెక్ తోని పిహెచ్డి. సెంట్రల్ యూనివర్సిటీస్ లలో కూడా అప్పుడు అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా దాన్ని యూజీసీ అనేది దాన్ని ఓకే చేస్తే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా బీటెక్ తర్వాత పిహెచ్డి అని అందిస్తున్నాయి.
8: అంటే ఎట్లా, మనం దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందా బీటెక్ తర్వాత మనం పిహెచ్డిలో చేరాలంటే?
9: అంతకుముందు సిఎస్ఐఆర్ నెట్ అనేది ఒకటి ఉంటుండే బీటెక్ తర్వాత పిహెచ్డికి, లేదంటే గేట్ ద్వారా. ఇప్పటికి కూడా గేట్ స్కోర్ చూసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి తీసుకుంటున్నారు.
8: నేరుగా గేట్ మార్కులను బట్టి వాళ్ళకి అడ్మిషన్ దొరుకుతుంది.
9: అవును.
8: అయితే ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఉద్యోగంలో చేరకుండా అసలు పరిశోధన వైపు వెళ్లాలని ఎందుకు అనిపించింది? మీరు సాఫ్ట్వేర్ కాకుండా ఇటు పరిశోధన వైపు వచ్చింది కదా, ఇదే ఇంజనీరింగ్ విభాగంలో, ఎందుకలా?
9: నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ లో చేస్తున్నప్పుడు నేను కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ దాన్ని పరిశోధిస్తున్నప్పుడు, నేను సొంతంగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఈ పరిశోధన అనే దానిపైన ఆసక్తి కలిగింది. దాని ద్వారా నేను పరిశోధనలోకి వెళ్లాలని అనుకొని ఇలా బీటెక్ తర్వాత అప్లై చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు గేట్ స్కోర్ తోని యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను.
8: అయితే ఇప్పుడు అట్లా మీరు పిహెచ్డి వైపు అంటే పరిశోధనల వైపు మళ్ళా ఆసక్తితోని ఆ రంగంలోకి వచ్చిన తర్వాత మీరు పిహెచ్డిలో పరిశోధన అంశంగా ఎంచుకున్న అంశం ఏమి? ఇప్పుడు మీరు ఏదైతే పరిశోధన చేసిన అంశం ఉన్నదో ప్రస్తుత సమాజానికి దాని వల్ల ఏ రకమైన ప్రయోజనం చేకూరుతుంది, ఎట్లా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటున్నారు?
9: నేను పిహెచ్డి ఎలక్ట్రానిక్ సైన్స్ అనే విభాగంలో అంశం అనేది సిలికాన్ కార్బైడ్ అనే ఒక మెటీరియల్ ని మనం మెమొరీ డివైజ్లలో లేదంటే డయోడ్స్లలో ఎలా యూజ్ చేస్తాము అనే అంశం పైన నేను పరిశోధన చేశాను. సో అందులో మెమొరీ, చాలా టైప్స్ ఆఫ్ మెమొరీస్ ఉంటాయి. అందులో ఇప్పుడు మనం నార్మల్ గా మన ఫోన్లలో వాడేవి ఎస్ ర్యామ్, డి ర్యామ్, కంప్యూటర్ లో కూడా ఎస్ ర్యామ్, డి ర్యామ్, ఫ్లాష్ అనేది మన పెన్ డ్రైవ్స్ లలో వాడతాము. సో ఇవన్నిటినీ మనము ఏదైనా రీప్లేస్ చేయొచ్చా నాన్ వోలటైల్ మెమొరీ అనేది, అంటే ఇంకా స్కేలింగ్ చేయొచ్చా లేదంటే ఇంకా హై స్పీడ్ లో పవర్ గా ఏదైనా చేయొచ్చా అని ఆలోచిస్తున్నప్పుడు రెసిస్టివ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది ఒక కైండ్ ఆఫ్ నాన్ వోలటైల్ మెమొరీ. అది మనకి ఎక్కువ స్పీడ్ తక్కువ పవర్ కన్సంప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో దట్ మనము ఇప్పుడు యూజ్ చేస్తున్న ఈ ఎస్ర్యామ్, డిర్యామ్, ఫ్లాష్ కాకుండా రెసిస్టివ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీని మనం మన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో రీప్లేస్ చేయొచ్చు అనే అంశం పైన చేపట్టాను. ఈ సిలికాన్ కార్బైడ్ అనేది ఏంటంటే ఈ మెటీరియల్ అనేది హై థర్మల్ కండక్టివిటీ ఉంటుంది అండ్ హై సాచురేషన్ వెలాసిటీ ఉంటుంది. సో దీన్ని నార్మల్ సిలికాన్ బేస్డ్ డివైజెస్ మనం ఏవైతే మన కంప్యూటర్స్ లలో, ల్యాప్టాప్స్ లలో లేదంటే మన ఫోన్లలో వాడుతున్నామో దాన్ని రీప్లేస్ చేస్తే మనకు ఎక్కువ పవర్ అండ్ హార్ష్ ఎన్విరాన్మెంట్స్ లలో యూజ్ చేయగలము అనే ఒక ఐడియాతోని దీన్ని చేపట్టాము. దాంట్లో మేమేం చేసాము అంటే ఒక సింపుల్ కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్ తోని స్పట్టరింగ్ అనే ఒక టెక్నిక్ తీసుకొని కార్బన్ పీసెస్ ని సిలికాన్ టార్గెట్ పైన పెట్టేసి మేము స్పట్టరింగ్ చేయడం జరిగింది అండ్ రూమ్ టెంపరేచర్ లో. దీంతో ఏమవుతుంది అని అంటే మీరు ఫ్యూచర్ లో మీకు ఏమైనా ఫ్లెక్సిబుల్ వీరబుల్ డివైసెస్ కావాలి అని అంటే ఇటువంటి పద్ధతిని యూజ్ చేసుకుని మీరు కాస్ట్ ఎఫెక్టివ్ గా ఈ ఫ్లెక్సిబుల్ లేకపోతే వేరబుల్ డివైసెస్ కి ఇవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి మేము ప్రాథమికంగా అనుకున్న అంశాలు. సో దట్ అది సమాజానికి యూజ్ అవుతుంది.
8: అయితే ఇవి కాకుండా మీరు ఇంతవరకు చేసిన పరిశోధనలు ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు కూడా పంచుకుంటారా మా శ్రోతలతో?
9: నేను ఇప్పటి వరకు 6 పరిశోధన పత్రాలు ఇంటర్నేషనల్ జర్నల్స్ లలో ప్రచురించబడ్డాయి. అలాగే 4 కాన్ఫరెన్స్ ప్రెజెంటేషన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నా దగ్గర ఒక పిహెచ్డి స్టూడెంట్ వర్క్ చేస్తున్నారు ఆన్ ది హై ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్ అనే డివైస్ పైన. అదేంటంటే మనకి ఇప్పుడు కమ్యూనికేషన్స్ లలో ఎక్కువ బ్యాండ్ విడ్త్, హై డేటా రేట్ కావాలి, మనకి స్పీడ్ ఎక్కువ కావాలి. సో ఇప్పుడున్న డివైజెస్ కాకుండా మనం ఇంకేదైనా డివైస్ వాడచ్చు అని అంటే ఈ హై ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఇద్దరు ఎంటెక్ ప్రాజెక్ట్స్ కూడా జరుగుతున్నాయి.
8: అయితే ఇప్పుడు మీరు ఒక పూర్వ పరిశోధన విద్యార్థినిగా అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళెవరైనా పరిశోధనలు చేయాలి అనుకున్నప్పుడు వారికి మీరు ఇచ్చే సూచన సలహా?
9: మీరు బీటెక్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఓన్లీ మీరు పుస్తక పఠనం అనేది ఒక ధ్యేయంగా కాకుండా మీరు అనలైజింగ్ స్కిల్స్ అవన్నీ పెంచుకొని మీ ప్రాజెక్ట్స్ ని సొంతంగా డెవలప్ చేస్తూ ఉంటే మీరు మీ ఓన్ గా ఏదైనా ఒక స్టార్ట్అప్ అయినా స్టార్ట్ చేయొచ్చు. లేదన్నా అంటే ఏదన్నా రీసెర్చ్ ఓరియంటెడ్ దానిపైన వెళ్ళి ఏదో ఒక పేటెంట్ అయినా తీసుకోవచ్చు. అండ్ మీరు ఓపెన్ గా ఉండాలి, ఏదైనా మనం ఫేస్ ఐ మీన్ ఫేస్ చేయగలుగుతాం,
8: ఏదైనా సవాల్ ఎదురైనా దాన్ని తట్టుకుని ఎదుర్కొని నిలబడేందుకు సిద్ధమై ఉండాలి.
9: అవును.
8: అయితే మీరు ఈ ఇంజనీరింగ్ విభాగంలో ఇదొక ప్రాసెస్ అంటే దీర్ఘకాలికంగా కొనసాగే ప్రక్రియ, ఇందులో ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ అందులో ఇంకా పరిశోధన రంగంలో కొనసాగినరు, ఒక మహిళగా మీరేమైనా సవాళ్లను ఎదుర్కొన్నారా, ఎదురైనయా, ఎదురైతే వాటిని ఎట్లా అధిగమించి మీ లక్ష్యాన్ని చేరుకున్నారు?
9: నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు క్లీన్ రూమ్ అనే, ఇప్పుడు నేను డివైజెస్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పనిచేయాలి, సో దానికి క్లీన్ రూమ్ అనే ఒక క్లాస్ 100 క్లాస్ 1000 అనే క్లీన్ రూమ్స్ ఉంటాయి. అవి అప్పుడు ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోనే ఉండింది అప్పుడు. సో అప్పుడు నేను ఏదైనా డివైస్ చేస్తున్నప్పుడు మనము ఎక్కువ ఎక్కువ బరువులున్న ఇన్స్ట్రుమెంట్స్ ని లేపాలి, అండ్ నాకంటే ఎత్తైన ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ని నేను హ్యాండిల్ చేయగలగాలి. అయినా నేను ఆ ఇబ్బందిగా ఫీల్ కాకుండా నేను పరిశోధన చెయ్యాలి అనే ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి అంతగా ఏమి ఇబ్బందిగా అనుకోలేదు. అండ్ మహిళలు ఏదైనా సాధించగలరు.
8: ఇప్పుడు ఆకాశ మెహద్దు అన్ని రంగాల్లో మహిళలు వెళ్తున్నారు కాబట్టి ఆ భయం బిడియం అక్కర్లేదు. అన్నిట్లో కూడా సమానంగా పురుషులతో పోటీ పడి మన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నాలు చేయొచ్చంటారు. అయితే ఇప్పుడు దాదాపు కొన్ని అంశాల్లో మీరు పరిశోధనలు చేసి దానికి సంబంధించిన పరిశోధన పత్రాలని కూడా సమర్పించిండ్రు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగంలో బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. మరి ఈ మీ గమనం ఇక్కడ వరకు ఆగుతుందా, ఇంకా భవిష్యత్తులో మీకు ఇంకేమైనా లక్ష్యం, ఇంకా ఫలానా లక్ష్యాన్ని చేరుకోవాలి, ఇంకా ఫలానా అంశాల్లో నేను పరిశోధించాల్సింది, పరిశోధనలు చేయాల్సింది ఉంది అని అట్లా ఏమైనా నిర్దేశించుకున్న గమ్యాలు లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా?
9: ఇది ఇంతటితోనే ఆగిపోకుండా ఇంకా నా పరిశోధనలను నేను కొనసాగించాలి. నేను ఈ డివైజెస్ అనే అంశం పైన నిలబడకుండా దాన్ని ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, దాని లైక్ బయోసెన్సర్స్ లలో ఎలా యూజ్ చేయొచ్చు ఈ డివైజెస్ ని, లేదంటే అప్లికేషన్స్ లైక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు ఎలా ఈ డివైజెస్ ఎక్కడ యూజ్ అవుతాయి, అటువంటి అంశాలపైన నేను నా పరిశోధనను కొనసాగించాలని అనుకుంటున్నాను.
8: చాలా సంతోషం చైతన్య అక్షర గారు. మీరేదైతే ఒక లక్ష్యం గమ్యం ఏర్పాటు చేసుకుని దాని సాధన కోసం ముందుకు సాగుతున్నారో మీ ఆ లక్ష్యం గమ్యాన్ని చేరుకోవాలని, అలాగే మున్ముందు మీరు చేపట్టే పరిశోధనలు కూడా ఫలవంతమై ఆ ఫలాలు సమాజ ప్రగతికి దోహదపడాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
9: థాంక్యూ అండి.
0: ఇంతవరకు చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శనంలో బీటెక్ తో పీహెచ్డీకి అవకాశాల గురించి మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో కె లెనిన్ వెట్టిన ముచ్చటను విన్నారు. శ్రోతలు, మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
4: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను

శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన స్త్రీలలో బహిష్టు సమయంలో ఉపయోగకరంగా ఉండే యోగాసనాల గురించి ఆదిలాబాద్కు చెందిన యోగ శిక్షకులు లలిత ప్రసంగం, ఇంకా ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగం దాని పరిణామ క్రమం గురించి విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారి రచయిత వి మురళీధర్ ప్రసంగం, ఇంకా మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక అంశం కోడి గురించి వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: आकाशवाणी प्रेजेंट्स मॉर्निंग न्यूज। गुड मॉर्निंग, आई एम सायरा मुज्तबा। द हेडलाइंस। प्राइम मिनिस्टर नरेंद्र मोदी अर्जेस सिटीजन्स नॉट टू बाय गोल्ड फॉर अ ईयर, रिड्यूस फ्यूल कंजम्पशन एंड कंजर्व फॉरेन एक्सचेंज अमिड वेस्ट एशिया क्राइसिस। Prime Minister Modi to participate in Somnath Amrit Parv in Gujarat today to also inaugurate Sardar Dham Hostel in Vadodara. Assam Governor invites Hemant Biswa Sarma to form new government in the state. Uttarakhand administration urges Chardham Yatra pilgrims and tourists to remain alert and travel safely amid adverse weather conditions. US President Donald Trump rejects Iranian response to US peace proposal as totally unacceptable. And in football, India to take on host China in crucial quarter-final match in AFC Under-17 Women's Asian Cup in Suzhou today. And now the news in detail. Prime Minister Narendra Modi has urged citizens not to buy gold for a year, reduce fuel consumption and conserve foreign exchange amid the West Asia crisis. Addressing a gathering in Hyderabad, Mr. Modi called for revival of work-from-home practices. The remarks come against the backdrop of record-high fuel prices in many nations. The Prime Minister's appeal come at a time when global crude oil prices have surged due to escalating tensions in West Asia and disruptions around the Strait of Hormuz.
1: एक जमाना था जब संकट आता था तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा।
0: द प्राइम मिनिस्टर ऑल्सो अपील्ड टू सिटीजन्स टू रीथिंक डिस्क्रेशनरी स्पेंडिंग एज द कंट्री फेसेस इकोनॉमिक प्रेशर फ्रॉम राइजिंग ग्लोबल एनर्जी कॉस्ट्स। PM Modi also asked citizens to reduce edible oil consumption and urged farmers to cut dependence on chemical fertilizers imported from abroad. Prime Minister Narendra Modi will participate in the Somnath Amrit Parv today, marking 75 years of the reconstruction of the first Jyotirlinga at Somnath Mahadev Temple. Mr. Modi will offer prayers to Lord Somnath, perform the Kumbh Abhishek ritual and later address a public gathering. A roadshow will also be organized. On this occasion, Chief Minister Bhupendra Patel and Deputy Chief Minister Harsh Sanghvi will also remain present. More from our correspondent.
2: Prime Minister Narendra Modi will arrive Somnath from Jamnagar by air. After landing at the helipad, he will greet the public during a roadshow up to Veer Hamirji Goyal Circle. Afterward, the Prime Minister will pay floral tribute to statue of Sardar Vallabhbhai Patel, who envisioned the reconstruction of the Somnath Temple. Mr. Modi will perform special prayers at the temple and will also conduct the Kumbh Abhishek ceremony and flag hoisting on the temple spire. On this occasion, the Indian Air Force Surya Kiran Aerobatic Team will present a thrilling air show in the sky of Somnath. After the worship rituals, the Prime Minister will also address a public meeting. He will release a special commemorative postal stamp and a special 75 rupees commemorative coin. Mayur Solanki, Akashwani News, Somnath.
0: Later in the day, the Prime Minister will travel to Vadodara, where he will inaugurate the Sardar Dham Hostel. The project includes hostel facilities for 1,000 boys and 1,000 girls, along with amenities like a central dining hall, library and an auditorium. Mr. Modi will also visit various facilities at the Sardar Dham complex, including the reception area, dining area and e-library. Prime Minister Modi will also address the gathering. Assam Governor Lakshman Prasad Acharya has invited Chief Minister-elect Hemant Biswa Sarma to form a new government in the state, paving the way for NDA's third consecutive term in Assam. After being unanimously elected leader of BJP-led NDA's legislature party, Mr. Sarma, along with alliance leaders, met the governor at Lok Bhavan and formally staked claim to form the government. Mr. Acharya will administer the oath of office and secrecy to Mr. Sarma and members of the new Council of Ministers tomorrow. The swearing-in ceremony will be held at the Veterinary College Playground in Kanapara and is expected to be attended by Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and BJP President Nitin Nabin, among others. West Bengal Chief Minister Shubhendu Adhikari will chair a meeting of the Council of Ministers at the State Secretariat in Nabana today. We have more from our correspondent.
3: After Saturday's swearing-in, West Bengal's new government is set to begin its administrative journey. Chief Minister Shubhendu Adhikari will hold the first cabinet meeting today at Nabanno. At the meeting, portfolios for five newly sworn-in ministers are likely to be allocated and decisions on other departments are expected. Sources say the BJP's election promises will be high on the agenda, including the rollout of the Ayushman Bharat Health Scheme, the Annapurna Bhandar and implementation of the 7th Pay Commission for state employees. Today, the Chief Minister will also meet secretaries, district magistrates and senior police officers to review the pace of administrative work and the law and order situation. Newly elected BJP legislatures are also being asked to attend the meeting. Sandeepan Dashgupta, Akashvani News, Kolkata.
0: Moreover, Congress and left parties have strongly rejected TMC Supremo Mamata Banerjee's call for a united opposition front against the BJP. Ms. Banerjee, in a video message, urged all opposition forces, including Congress, CPI-M and ultra-left groups, to join hands against what she described as the first enemy. Meanwhile, the Special Investigation Team, or SIT, has arrested three people in connection with the murder of Chandranath Rath, personal assistant to Shubhendu Adhikari. Three miscreants were apprehended from Uttar Pradesh. The arrested trio are notorious as sharpshooters. Detectives are interrogating them repeatedly. However, efforts are underway to find out who had hired them for the killing. In Tamil Nadu, the first session of the newly elected assembly will begin today. Pro Tem Speaker M. V. Karupaya will administer oaths to newly elected MLAs. The speaker will be elected today or tomorrow after all the members take the oath. The new government, led by TVK Chief C. Joseph Vijay, will have to prove their majority before the 13th of this month. Union Home Minister Amit Shah has extended greetings to technocrats and tech-savvy youth on the occasion of National Technology Day today. In a social media post, Mr. Shah said that the government is driving India's growth by harnessing innovative prowess through a slew of game-changing initiatives. This is Akashvani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AI News Alerts. And for details of these stories and more, log on to our website www.newsonair.gov and download the News on AIR app. Welcome back. You're listening to Morning News. India now ranks third globally in installed renewable energy capacity. A new report by Morgan Stanley says India's renewable energy transition will help reduce external dependence, but its success will depend on how quickly the country localizes critical segments such as solar cells, wafers and polysilicon. According to data from the Ministry of New and Renewable Energy, domestic solar module capacity has nearly doubled from 38 gigawatts in March 2024 to 74 gigawatts in March 2025. Solar cell capacity has also increased from 9 gigawatts to 25 gigawatts. Uttarakhand administration has urged the Chardham Yatra pilgrims and tourists to remain cautious and travel safely amid adverse weather conditions in the hill state. An orange alert has been issued by India Meteorological Department, IMD, amid the possibility of rainfall and adverse weather in various parts of Uttarakhand, especially in the hilly areas, tomorrow and day after. Taking cognizance of the bad weather, Garhwal Divisional Commissioner Vinay Shankar Pandey has appealed to devotees and tourists that they must get the latest information about the weather during their journey and plan it with utmost care. In our bilingual live phone-in program, Public Speak, today, we will bring an insightful discussion on fire safety awareness, reducing risks and preventing disasters, with fire advisor in the Ministry of Home Affairs, Prashant Lonkar, and director in Delhi Fire Services, Atul Garg. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone number 011-233-1444 from 9:30 p.m. onwards tonight. Alternatively, you can also send your queries via WhatsApp to the number 928-909-4044 or post your questions on X with hashtag AskAIR. US President Donald Trump has described Iran's latest peace proposal as totally unacceptable as efforts continue to secure a deal to end the months-long conflict in West Asia. Mr. Trump wrote on Truth Social that he has read Iran's response from what he called its so-called representatives and said that he does not like it, calling it totally unacceptable. More from our correspondent.
4: Iran earlier said it has sent its response to the latest United States proposal aimed at ending the conflict in West Asia. The response was conveyed through Pakistan, which has been acting as a mediator between Tehran and Washington. Iran's ISNA news agency said Tehran's response focuses on ending the conflict and ensuring maritime security in the Strait of Hormuz, a key global oil shipping route. Iranian President Masoud Pezeshkian said that dialogue with the West should not be viewed as surrender or retreat. Meanwhile, Israeli Prime Minister Benjamin Netanyahu spoke with President Trump last night after Iran submitted its response to the latest U.S. ceasefire proposal. According to Israeli officials, the two leaders discussed ongoing negotiations and regional security concerns. Israeli Prime Minister said President Trump agreed on the need to remove Tehran's stockpile of highly enriched uranium, which remains a key issue in the negotiations. Referring to the military situation, President Trump described Iran as militarily defeated, claiming that the country's defensive and offensive capabilities have been systematically dismantled. Ashish Abraham for Akashwani News, Delhi.
0: Meanwhile, Mr. Trump has warned that the U.S. will target Iran if they try to reach the country's highly enriched uranium, saying that the nuclear material is under constant surveillance by the U.S. military. On to sports now. In football, India to play against host China in the crucial quarterfinal match at the AFC Under-17 Women's Asian Cup in Suzhou today. A win will seal India's qualification for the FIFA Under-17 Women's World Cup, marking the country's first ever qualification to a FIFA World Cup on merit in women's football. On the other hand, in men's football, India suffered a 3-0 defeat to Uzbekistan in the second Group D match of the AFC Under-17 Asian Cup in Jeddah yesterday. With this, India's hopes for qualifying for the FIFA Under-17 World Cup ended. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
5: Thank you, Saira. All newspapers have widely covered the swearing-in ceremony of actor-turned-politician Vijay, as also the news related to evacuations on the cruise ship hit by hantavirus. Hindustan Times headlines, Vijay sworn in, vows new beginning for Tamil Nadu. While the Tribune says Talapati Vijay dons new role as Tamil Nadu boss, promises only one power centre. Himanta, elected NDA leader, to take oath as Assam chief minister tomorrow, writes the Hindu. The same paper also quotes the new Bengal CM Suvendu Adhikari in its headline, Era of Trust Starts, says Suvendu ahead of cabinet meet. PM Modi urges citizens to cut fuel use, revive COVID era measures, writes the Pioneer. The Statesman reports, six new ministers inducted into Chief Minister Yogi Ministry in UP, two others promoted. The Hindu, in an editorial titled Cost to Access, writes that the cost of accessing medical care remains high. The Union Labour Ministry has announced that it will provide a free annual health checkup to workers aged 40 years or more. Commendable though the initiative is, its success is not guaranteed. At present, only 31 crore of 94 crore workers are on the e-Shram portal, whose integration with ESIC is still in its early stages in many states. The program does not address the opportunity costs of accessing healthcare, forcing workers to continue contending with lost wages. And finally, Indian women's recurve team stuns China at the Archery World Cup to win gold in Shanghai, writes the Statesman, a proud moment indeed for Indian sports. And with that, it's back to you, Saira.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi urges citizens not to buy gold for a year, reduce fuel consumption and conserve foreign exchange amid the West Asia crisis. Prime Minister Modi to participate in Somnath Amrit Parv in Gujarat today to also inaugurate Sardar Dham Hostel in Vadodara. Assam Governor invites Hemant Biswa Sarma to form new government in the state. Uttarakhand administration urges Chardham Yatra pilgrims and tourists to remain alert and travel safely amid adverse weather conditions. U.S. President Donald Trump rejects Iranian response to U.S. peace proposal as totally unacceptable. And in football, India to take on host China in crucial quarterfinal match in AFC Under-17 Women's Asian Cup in Suzhou today. And with that, we end the morning news. Have a great day.
6: ആകാശവാണി ആദിലാബാദ് വന്ന പോയിന്റ് 2 എഫ്എം മനസ്സിനിണ്ട. കഥനം. కథనం కార్యక్రమం వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
7: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
8: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
9: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
6: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కథనం కార్యక్రమంలో ఇప్పుడు విందాం కథమానం భవతి 101 కథల సంపుటి నుండి వేరు తొలిచే పురుగు. కథ చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి, రచన కెవి నరేందర్.
10: వేరుశనగ చేనులో రైతు రామిరెడ్డి మాటలు వింటున్న బొంత పురుగులన్నింటికీ ఒక్కసారిగా గుండెలు జారిపోయాయి. వేరులో ఇప్పుడిప్పుడే తయారవుతున్న రసాన్ని ఎప్పుడెప్పుడు పీల్చేద్దామా అని ఆతృతగా చూస్తున్న వాటికి ప్రాణభయం పట్టుకుంది. ఆ మందు పడ్డ 2-3 గంటల్లో పురుగులన్నీ మాడి మసైపోవాల్సిందే. ఆ భయంతో కొన్ని పురుగులు పక్క చేనులోకి పరుగు పరుగున నడుస్తున్నాయి. కొన్ని అప్పటికే హద్దు దాటేశాయి కూడా. ఒక బొంత పురుక్కి మాత్రం వెళ్లాలనిపించలేదు. ఇంతకుముందు చల్లినప్పుడు ఆ మందు తమని చంపలేదు, అనారోగ్యానికి గురిచేసిందంతే. 4 రోజుల్లోనే మళ్లీ కోలుకోగలిగాయి. బలహీనంగా ఉన్న కొన్ని మాత్రం చచ్చిపోయాయి. ఆ సంవత్సరం పంట కొంచెం దిగుబడి తగ్గింది. కాని మార్కెట్లో రేటు ఉండడంతో రామిరెడ్డి అప్పుల బాధ నుంచి తప్పించుకోగలిగాడు. బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ అడిగిన మొత్తాన్ని చెల్లించుకొని ఈ ఏడాది మళ్లీ రుణం తీసుకున్నాడు. ఆ మధ్య వ్యవసాయాధికారి పల్లీ చేనులోకి వచ్చి, ఇవి వేరు తొలిచే పురుగులని, ఇంగ్లీష్లో రూట్ గ్రబ్ అని, ఓలో అని, ట్రిక్కా అని ఏవేవో పేర్లు చెప్పాడు. అవన్నీ రామిరెడ్డికి అర్థం కాలేదు. గొంగలి పురుగుల్లా ఉంటాయి కాబట్టి బొంత పురుగులనే పిలిచేవాడు. రాత్రి 12 గంటలకొచ్చే 3-ఫేజ్ కరెంటు కోసం 11:00 వచ్చి పడుకొని 12:00 మోటార్ ఆన్ చేసి 3 గంటలకల్లా కరెంటు పోగానే ఇంటికెళ్ళిపోయేవాడు. బొంత పురుగు ఆ రాత్రంతా రామిరెడ్డినే చూస్తూ గడిపేది. మోటార్ ఆన్ చేశాక రామిరెడ్డి ఆకాశంలో చుక్కలు చూస్తూ కునుకు తీసేవాడు. రామిరెడ్డి ఆలోచనల్ని చాలా రోజులుగా అది పసిగడుతూనే ఉంది. ఈ పంట దిగుబడి వస్తే హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్న కొడుక్కి టర్మ్ ఫీజు పంపాలి, బిడ్డకి మరో 2 ఏళ్లకైనా పెళ్లి చేయాలి. అప్పుడు ఈ చేను అమ్మక తప్పదేమోనని గుబులు. మట్టిని పిడికిట్లో తీసుకొని బాధగా చూసుకునేవాడు. ఒక్కోసారి చిటికెడంత మట్టిని నోట్లో వేసుకునేవాడు. అది చూసి బొంత పురుగు నవ్వుకునేది. 500 ఇస్తే ఆదర్శ రైతుని చేస్తానంటూ అగ్రికల్చరల్ ఆఫీసర్ 2-3 సార్లు వచ్చినా, నా దగ్గర పైసల్లేవు, నన్నిట్లా బతకనీయుండ్రి అని కోపంగా చెప్పేవాడు. ఒక్కోసారి రాత్రంతా అందరినీ తిట్టుకుంటూ కూర్చుండేవాడు. తమనెక్కడ తిడతాడోనని బొంత పురుగు భయపడేది. బతకడానికి వేరుశనగ వేరు రసం తప్పనందుకు రామిరెడ్డిని చూస్తూ బాధపడేది. మోటార్ ఆన్ చేసిన అరగంటకు చేతిలో టార్చ్ లైట్తో ఎల్లయ్య వచ్చి కూర్చుండేవాడు. మట్టి గురించి, మందుల గురించి మాట్లాడుకునేవాళ్లు. రైతు సంఘంలో జరుగుతున్న అక్రమాల గురించి ఆవేదన పడేవాళ్లు. భూములన్నీ కౌలుకిచ్చి ఖాళీగా తిరిగే తిరుపతి ఆదర్శ రైతు ఎట్లయితడో అర్థం కాక, చివరికి సర్పంచ్కి మనం ఓటేయనందుకే మన పేరు రాయలేదని, ఊర్లే రాజకీయాలు బాగా అయ్యాయని, మొత్తం చెడిపోతున్నారని ముచ్చట్లు పెట్టుకునేవాళ్లు. ఒక్కోసారి వెన్నెల వెలుతురులో చూసినప్పుడు వాళ్ల కళ్లల్లో తడి తలుక్కుమనేది. పంట వేసింది మొదలు మార్కెట్లోకి తరలించి చేతుల్లో డబ్బులు పడేంతవరకు ఏదో బతుకు భయం, అర్థం కాని అభద్రత. తాము బతకడానికి ఈ చేను తప్ప మరోచోటు లేనందున బుంతపురుగు విపరీతంగా బాధపడేది. అప్పుడప్పుడు వీళ్లకు తోడు పక్క పొలం యజమాని జలంధర్ వచ్చేవాడు. ఎల్లయ్య తన పత్తి చేను గురించి చెప్పేటోడు. ఫలానా కంపెనీ పత్తి విత్తనాలు వేసినా గులాబీ రంగు కాయతొలిచే పురుగు పుట్టుకొచ్చిందని, విత్తనం మీద నమ్మకం పోయిందని అనేవాడు. ఫలానా పురుగుమందుల కంపెనీ కూడా మోసం చేసిందే రామన్నా అని కుంగిపోయేవాడు. విత్తనం ఇప్పటికి పురుగును జయించింది కాని ఇప్పుడు పురుగే విత్తనాన్ని జయించే పరిస్థితి వచ్చిందని రామిరెడ్డి అనేవాడు. పత్తి విత్తనాల ప్యాకెట్ ధర ఇదివరకు 650 రూపాయలుండే. ఈ కంపెనీ అని ఇప్పుడు వచ్చిన వాటి ధర 900 చేసిండ్రు. అంటే కంపెనీకి 100 కోట్ల లాభమని జలంధర్ మట్టిలోనే చేతివేళ్లతో గీస్తూ లెక్కలు వేసేవాడు. ఆ లెక్కలు చూసి బొంతపురుగు నవ్వుకునేది. వాళ్లు రాత్రి 3 గంటలకు కరెంటు పోయాక ఒక్కోసారి గట్టుమీద గడ్డి కుప్పలో పడుకునేవాళ్లు. ఒక్కోసారి ఆ టైంలో కూడా ఓ తేనెటీగ గుయ్యమంటూ చుట్టూ తిరిగేది. రామిరెడ్డి కోపంగా పంచెతో దాన్ని అదిలించేవాడు. అయినా తేనెటీగ వాళ్లని వదలకుండా వాళ్ల చుట్టే తిరుగుతూ రొదపెట్టేది. ఓ రోజు బొంతపురుగు అడిగింది, అర్ధరాత్రి ఎందుకలా తిరుగుతున్నావు, హాయిగా వెళ్లి నీ గూట్లో పడుకోక అని. అది బాధగా చెప్పింది, మా ఇంటికెళ్లే దారి మర్చిపోతున్నాను. పువ్వులోంచి తేనె తీసుకున్నాక రోజూ ఇంటి దారి మర్చిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. వాళ్లు చూపిస్తారన్న ఆశతో తిరుగుతుంటే అదిలించుకుంటున్నారు అని. బుంతపురుగుకు మరింత బాధేసింది. అదుగో ఎల్లయ్య చేనులో ఉన్న సెల్ టవర్కి కదా నీ గూడు ఉంది, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పింది. ఏమనుకోకుండా దారి చూపించి పుణ్యం కట్టుకోవా అని బతిమిలాడింది. అది గాల్లో ఎగురుతుంటే తాను గబగబా నేలమీద నడిచి దారి చూపించింది. బుంతపురుగుకు రోజూ ఇదో డ్యూటీ అయింది. సెల్ టవర్ దగ్గర చిన్న చిన్న తేనెటీగలు చచ్చిపడి ఉండటం చూసి, నా బిడ్డల్లారా ఎందుకు చచ్చిపోతున్నారే అంటూ బిగ్గరగా ఏడ్చేది. ఈ మనుషులకు తేనె పంచినా మాకు విషాన్ని పంచుతున్నారెందుకో అంటూ కుమిలి కుమిలి ఏడ్చేది. బొంతపురుగుకు కూడా దుఃఖం ఆగేది కాదు. అయినా తమాయించుకొని వెనక్కి వచ్చేది. నిన్న రాత్రి అలాగే వస్తుంటే పిచ్చుక కనిపించింది. 3 బిడ్డల్ని రెక్కల కింద దాచుకొని గట్టుమీద కూర్చొని మౌనంగా ఏడుస్తోందది. పిల్లల్ని ప్రేమగా ముక్కుతో నిమురుతూ చిన్న పురుగులు కనిపిస్తే చడుక్కున కరిచి పిల్లల నోట్లో పెడుతూనే వెక్కి వెక్కి ఏడుస్తోంది. పిల్లలు తినడం మర్చిపోయి బిక్కముఖాలేసుకుని తల్లినే చూస్తున్నాయి. మొన్నటిదాకా 3 బిడ్డలు పుట్టబోతున్నారని ఆనందంగా కిచకిచ అనుకుంటూ తిరిగేదానివి. వరిగడ్డిని తీసుకుపోతూ పిల్లలు పట్టుపరుపుల్లో నిద్రపోవాలని ఆతృతపడేదానివి. ఇంత రాత్రి గూడు విడిచి వచ్చి ఎందుకేడుస్తున్నావు అని అడిగింది బొంతపురుగు. పిచ్చుక చెప్పడానికి తడపటాయించింది. నువ్వేడిస్తే పిల్లలేడుస్తున్నారు, ఏమైందో చెప్పు అంది రెట్టించి. చివరికి ఏడుపుని బిగబట్టుకుని చెప్పింది పిచ్చుక. మగపిచ్చుక గూట్లోంచి తరిమేసింది. ఎందుకు? ఈ పిల్లలు తన బిడ్డలు కాదంటోంది. ఎవరికి కన్నావో అంటూ గూట్లోంచి గెంటేసింది అంది పిచ్చుక. బుంతపురుగు జాలిగా పిచ్చుక పిల్లలవైపు చూసింది. నిజమే, పిల్లలు నల్లరంగులో ఉన్నాయి. వాటి రెక్కలు వంకర తిరిగి ఉన్నాయి. చాలా బలహీనంగా ఉన్నాయి. సరిగ్గా నడవలేకపోతున్నాయి. బుంతపురుగుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సెల్ టవర్ పక్కనే ఉన్న తుమ్మ చెట్టు మీది గూడులోంచి మగపిచ్చుక కోపంగా చూస్తూనే ఉంది. చూసి చూసి దబేల్న గూడు తలిపేసుకుంది. మరిప్పుడేం చేస్తావు? ఈ పిల్లల్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తూనే ఎగిరిపోయింది ఆ పిచ్చుక. పిల్లలు చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ కిచకిచి అరుస్తూ చేనులో తలో దిక్కుకుపోతున్నాయి. వాటిని చూస్తే బొంతపురుగుకి రామిరెడ్డినో ఎల్లయ్యనో జలంధర్నో చూసినట్టు అనిపించింది. జలంధర్ 4 రాత్రుల నుంచి తన పొలం దిక్కే రావట్లేదు. అతడు రామిరెడ్డి కన్నా ఎల్లయ్య కన్నా చిన్నవాడు. 30 ఏళ్ళు కూడా ఉండవు. రైతును దోచుకునే ప్రభుత్వం ఎప్పుడూ బాగుపడదంటూ ఆవేశంతో ఊగిపోతుంటాడు. మొన్న యూరియా బస్తాల కోసం జగిత్యాలలో జరిగిన ధర్నాలో లాఠీచార్జీ జరిగింది. అందరికన్నా ముందున్న జలంధర్ మీద 2-3 లాఠీలు విరిగాయి. కుడిచెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఎడమ పాదం మీద బలంగా గాయమైంది. అంతగా దెబ్బలు తిన్నా 2 యూరియా బస్తాలకి మించి దొరకలేదు. 18 బస్తాలు చల్లాల్సిన చోట 2 బస్తాలతో ఎలా సరిపెట్టుకోవాలని ఆ 2 కూడా అక్కడే వదిలేసి వచ్చాడు. కాలం కలిసొచ్చినప్పుడు ప్రభుత్వాలు సహకరించావు, ప్రభుత్వాలు సహకరించినప్పుడు కాలం కలిసి రాదు, తూనియవ్వ రైతు బతుకు అంటూ రెండు యూరియా బస్తాల్ని ఈడ్చి తన్ని తిరిగొచ్చేసి మంచం మీదే ఇంటి వద్ద ఉంటున్నాడు. సరైన ఎరువులు పడక జలంధర్ పొలంలోని వరినారు పిచ్చుక పిల్లల్లా డీలా పడిపోయింది. జలంధర్ని డాక్టర్ 40 రోజుల వరకు మంచం దిగొద్దని చెప్పాడు. జలంధర్ లేక రామిరెడ్డికి ఎల్లయ్యకు ఏమీ తోచట్లేదు. జలంధర్ నాన్న ఇలాగే అర్ధరాత్రి పొలానికి నీళ్లు పెట్టి ఇంటికి వెళ్తుంటే పాము కుట్టి చనిపోయాడు. ఆ బాధ వల్ల ఇంట్లోంచి సెల్ఫోన్లోని కరెంట్ మోటార్ స్టార్ట్ అయ్యేలా కనిపెట్టాడు. వ్యవసాయ పరిశోధనాలయంకెళ్లి చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతో మూలన పడేశాడు. బొంతపురుగు జలంధర్ పొలం పాడైపోతున్నందుకంటే కొత్తగా పెళ్లైనోడు కదా పాపం అని జాలిపడింది. ఒరే జలంధరు, కొడుకో బిడ్డను పుడితే డాక్టర్ని చేస్తావా ఇంజనీర్ని చేస్తావా అని రామిరెడ్డి పరాచకాలాడితే గర్వంగా చెప్పేవాడు, రైతుని చేస్తానే పెదబాపు అని. పక్కనే సిటీలో అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఉందని, అది 10 ఏళ్ల నుంచి ఉందని జలంధర్ చెప్పేవరకు రామిరెడ్డికి ఎల్లయ్యకి తెలియదు. వ్యవసాయాధికారులు కనిపిస్తే నిలదీసేవాడు. పత్తి పంట గురించి తెలుసుకోవాలని గుజరాత్లోని ఆమ్రేలీ, భావ్నగర్, జునగఢ్, రామ్కోటి లాంటి జిల్లాలు తిరిగొచ్చాడు. బోల్గాడ్ 2ని రైతుల మీద రుద్ది అదనంగా 100 కోట్లు సంపాదించాలనే దురాశతో విత్తన కంపెనీలు పనిచేస్తున్నాయని పత్రికల్లో వ్యాసాలు రాసినా ఎవరూ స్పందించడం లేదు. ఈ వ్యవసాయంలో ఏమొస్తుంది? సిటీకెళ్లి బిజినెస్ పెట్టుకుందామని కొత్త పిల్లాం జోరీగలా రొద పెడుతుంటే మంచం మీదే పడుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇప్పటికి 20 రోజులైంది జలంధర్ రాక. మరో 20 రోజులైతే గాని రాడు అనుకుంది బొంతపురుగు. అప్పుడూ రాకపోతే? వస్తాడు, ఏమో ఇంక రాకపోవచ్చు. బొంతపురుగుకు ప్రతిరోజు ఇదే టెన్షన్. చేనుగట్టెక్కి జలంధర్ వస్తాడేమోనని పొలం వైపు చూస్తుండేది. తేనెటీగ దారితప్పి కనిపిస్తే దాన్ని ఇంటి దగ్గర దింపి సెల్ఫోన్ టవర్ని కూల్చేయాలని ఆవేశంగా దాన్ని పట్టుకుని ఊపేది. అది కదలకపోయేసరికి దానిమీద ఉమ్మేసి వచ్చేసేది. ఆ రోజు రాత్రి రామిరెడ్డి బదులు ఎల్లయ్య వచ్చి మోటార్ ఆన్ చేశాడు. తెలతెలవారుతుంటే కరెంటు మోటార్ దగ్గర పడుకున్న ఎల్లయ్య దగ్గరికి ఓ పాప పరిగెత్తుకుంటూ వచ్చింది. వస్తూనే ఆయాసంతో పిడుగులాంటి వార్త చెప్పింది.
11: చిన్న బ్యాంకోళ్ళు నోటీసులు పంపించిండ్రట, రామిరెడ్డి బాపు పురుగుల మందు దాగి చచ్చిపోయిండు అని.
10: ఎల్లయ్య కన్నా ముందు బొంతపురుగుకి గుండె జారిపోయింది. ఎల్లయ్య నుదురు కొట్టుకుంటూ మోటార్ స్విచ్ ఆఫ్ కూడా చేయడం మర్చిపోయి,
11: ఓరి బ్రహ్మదేవుడా, రైతుల రాతల్ని మందు దాగినాక రాస్తావురా, నీ గుళ్ళె దీప మారిపోను అంటూ ఏడ్చుకుంటూ
10: పరిగెత్తుకుపోయిండు. బొంతపురుగు మనసు కూడా కకావికలమైంది. తుమ్మచెట్టుమీది గూడులోని మగపిచ్చుక మరోదాంతో జతకడుతోంది. వాటి కిచకిచలు కంపరం పుట్టిస్తున్నాయి. చచ్చిపోయిన ఒక పిచ్చుక పిల్లకు చీమలు పడుతున్నాయి. బొంతపురుగుకు కళ్లల్లో రామిరెడ్డి కనబడుతున్నాడు. మట్టి పిల్లని నోట్లో వేసుకుని తన్మయంతో చప్పరించే అతడి ముఖం కనబడుతోంది. పురుగు మనసు ఆగలేదు. చివరిసారిగా రామిరెడ్డిని చూసొస్తే అనుకుంది. అవును, చూడాలి. ఇన్నాళ్ళు అతని చేనులో బతికింది. ఎప్పుడైనా తనకెదురైతే ప్రేమగా తిట్టి మెల్లగా తీసి దూరం విసిరేవాడు, కాని చంపాలని మాత్రం అనుకోలేదు. అలాంటి రైతుని ఆఖరిసారిగానైనా చూసిరావాలనుకుంది. ఇన్నాళ్ళు పట్టుపరుపులాంటి మట్టి పొత్తిళ్లలో తిరిగిన బొంతపురుగుకు రోడ్డెక్కేసరికి ఆయాసం వచ్చింది. సిమెంటు రోడ్డుమీద నడవలేకపోతోంది. అయినా సరే బొంతపురుగు వేగంగా నడుస్తోంది. పచ్చని ఆకుల కింద పరుండే దాని శరీరం ఎండకి కందిపోతుంది. మొదటిసారి ఊరును చూడగానే దానికొక వింతలోకాన్ని చూసినట్టుగా అనిపించింది. రామిరెడ్డి ఇల్లెక్కడా అనుకుంది. 100 పాదాలు ఏడుస్తూ పరిగెడుతుంటే ఆ పాదాల వెనుకబడి పరిగెత్తింది. ఆ ఇంటి ముందు షామియానా వేస్తున్నారు. ఏడుపులు ఆకాశాన్నంటుతున్నాయి. అందరి కాళ్ల సందుల్లోంచి మెల్లగా ఇంట్లోకి దూరింది. అరుగుమీద ఉన్న రామిరెడ్డి శవాన్ని చూసింది. దాని కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. అంత ప్రశాంతంగా చేనులో ఏనాడూ రామిరెడ్డి నిద్రపోలేదు అనుకుంది. భార్యాపిల్లల ఏడుపులు ఆపడం ఎవరితరం కావట్లేదు. శవం పక్కనే కూర్చుండి ఓదారుస్తున్న నీలకంఠం సేటును చూడగానే బొంతపురుగు ఆవేశం కట్టలు తెంచుకుంది. మనసంతా కుతకుతా ఉడికిపోయింది. వాడే కదా రామిరెడ్డిని నమ్మించి ఎరువులు అంటగట్టింది. ఆ ఎరువుల బస్తాల్లో మట్టి శుద్ధపిండి తప్ప ఇంకేం లేదు. వాటిని చల్లే కదా రైతు తీవ్రంగా నష్టపోయింది. 30,000 రూపాయల ఎరువుల్లో సగానికెక్కువ నకిలీ ఎరువుల్ని అంటగట్టింది వాడే. ఊర్లో చాలామంది రైతులు నకిలీని మొదట గుర్తుపట్టలేదు. తమ జాతిని చంపలేని ఆ ఎరువులు నకిలీ అని మొదటిసారి గుర్తుపట్టింది తనే కదా. నీలకంఠం దొంగ ఏడుపు నటిస్తున్నాడు. బొంతపురుగు వాడి దగ్గరగా వెళ్ళింది. వాడి మొహంలోకి చూస్తూ బిగ్గరగా అరిచింది,
12: రేయ్, మేం వేరుని మాత్రమే తొలిచేసి తింటాంరా, కాని మీరు ఈ దేశపు తల్లి వేరుని తొలిచేస్తున్నారు. మేం కాయల్లోని రసాన్ని మాత్రమే పీలుస్తాంరా, కాని మీరు రైతుల రక్తాన్ని పీలుస్తున్నారు అంటూ గబగబా వెళ్లి వాడి పాదం మీద గట్టిగా కరిచింది.
10: నీలకంఠం సేటుకు ఏదో చిటుక్కున కుట్టినట్లయి కిందికి చూశాడు. బొంతపురుగు నెత్తురు చిందేలా కరుస్తోంది. ఎడంచేత్తో విదిలించాడు. ఆ దెబ్బకి అది పక్కకి పడిపోయింది. అయినా అది అరుస్తూనే ఉంది.
12: పురుగులు పాడుగాను, షేన్లల్లా చెలకలల్లుండేటి, ఊర్లెగ్గూడా రావట్టే. పాపపు కాలం దాపురించింది. ఈ పురుగులతోనే రామిరెడ్డి పానం తీసుకునే అంటూ కుడికాలి చెప్పు తీసి కోపంతో మంటతో బలంగా నలిపేశాడు.
10: బొంతపురుగు బాధగా అరిచింది. నుజ్జునుజ్జైపోతూ చెప్పు కింద చితికిపోయింది. ఆ ఇంట్లో మిన్నంటిన ఏడుపుల మధ్య కూడా పురుగు చేసిన ఆ క్రందన ఒక్క రామిరెడ్డి ఆత్మకు మాత్రమే వినిపించింది.
6: ఇంతవరకు కథనం కార్యక్రమంలో కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుండి వేరు తొలిచే పురుగు కథ చదివి వినిపించారు పి కమలాకర్ రెడ్డి, రచన కెవి నరేందర్. రేపు పొద్దుగల 8:30 ప్రసారమయ్యే కథనం కార్యక్రమంలో షెఫీ బుక్ స్టాల్ కథను వింటారు.
13: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
14: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సింగిడి. సినిమా పాటల హరివిల్లు. తమ అక్షరాలతో సంగీత సరస్వతికి పద నీరాజనాలు అర్పించిన మహాకవి పండితులు ఎందరో. తెలుగు సినీ రంగంలో తమ పాటలు రచనల ద్వారా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రల్లాగా మిగిలిన కవులెందరో, పాటలెన్నో. మరి ఆ మహానుభావులు రాసిన పాటలను వినాలి అనుకుంటే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 29501, మరొక నంబర్ 23008. సింగిడి కార్యక్రమంలో ముందుగా విందాం అశోక చక్రవర్తి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారు పాడిన ఈ పాట.
15: పల్లవి.
16: పల్లవా? అల్లరా,
15: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
16: ఇది భక్తి కాదు, పిచ్చి.
15: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా. ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
16: ఇదిగో
15: పాడతాను, పాడి తీరుతాను.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా బురద పుల్లా
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
7: శ్రోతలు, మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో.
8: హలో,
7: నమస్తే అండి. మీ పేరు? హలో, మీ పేరు? రిత్విక. రిత్విక, ఏం చేస్తున్నావు? రుచిత. హలో, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర ఉండి మాట్లాడతారా? మీ వాయిస్ క్లియర్ గా వినిపిస్తలేదు. ఏం చదువుతున్నావు? ఏమి? ఎల్కేజీయా? మరి ఎండాకాలం సెలవులలో ఏం చేస్తున్నావు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావా? మరి ఏం చేసి పెడుతుంది అమ్మమ్మ నీకు రోజు? మరి అమ్మమ్మని సతాయిస్తున్నావా? మరి లేదా? ఇంకా ఏమేం ముచ్చట్లు చెప్తుంది అమ్మమ్మ నీకు? మంచిగా తాతయ్య తోటి బయటకు వెళ్తున్నావా మంచిగా పొద్దున సాయంత్రం? మరి బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా కావాలి అనని మారం చేస్తున్నావా? హలో, సరే నువ్వు దూరం ఉండి మాట్లాడుతున్నావు కదా మీ తాతయ్య చెప్పిన కొద్దీ. సరే, మరి సింగిడి కార్యక్రమంలో ఏ పాట వింటావు? ఆ సినిమాలో ఏ పాట? హలో, ఆ సినిమాలో ఏ పాట? సరే, నువ్వు అడిగిన పాట వచ్చేస్తుంది, వినిపిస్తున్నా. వినేసే ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు నీకు. ఓకే.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఫోన్ ద్వారానే కాకుండా మీరు వినాలి అనుకున్న పాటలను ఉత్తరాల ద్వారా కూడా కోరవచ్చు. ఆ ఉత్తరాలను పొద్దుగల 8:40 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం 5 ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో మేము చదివి పాటను వినిపిస్తాం. మీరు ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, స్టేషన్ డైరెక్టర్

శ్రోతలు, రోజు రోజుకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత పెరిగిపోతుంది. 8 గంటలకి బాణుడు మండే ఎర్ర కొర్రాయిలా ఎగిసిపడుతున్నాడు. ఇక అమ్మో, ఎండలు మండిపోతున్నాయి అనుకుంటా ఏ చెట్టు నీడ దొరుకుతుందా నిలబడటానికి అని చూస్తాం. మనుషులమే కాదు, జంతువులు, ఆఖరికి బండి, కారు ఏది పార్కు చేయాలన్నా చెట్టు నీడ కోసము వెతుకుతుంటాం.

అంతగా చెట్లను కోరుకునే మనం మన చేతులతో ఒక్క మొక్కైనా నాటుతున్నామా? ఇంటికో కొట్టుకో ఇంకెందుకో అడ్డం వస్తుందని చెట్టు కొట్టకుండా ఉన్నవాళ్ళెందరో. భుజాలు తడుముకొని ప్రయోజనం లేదు, ఇవాల్టి మన చేష్టల వల్ల ఇబ్బంది పడేది మన పిల్లలే అన్న స్పృహ కావాలిప్పుడు. భూతాపము, వాతావరణ మార్పులు అంటున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరం వచ్చే వర్షాకాలంలో మొక్కలు నాటడం మన బాధ్యతగా ఉండాలి. మనం నాటేది ఒక్క మొక్క కావచ్చు, కానీ అది వేసేది 100 కొమ్మలు, ప్రతి కొమ్మకు పువ్వులు కాయలు. ఎంత మంచిగా అనిపిస్తుందో కదా నేను చెప్తుంటే. మరి వచ్చే వాతావరణ మార్పులను మనం తట్టుకోవాలి, కాలుష్యంను నివారించాలి అంటే చెట్లు నాటడం మరవద్దు. ఏమంటారు శ్రోతలు, నేను చెప్పేది నిజమో కాదో ఆలోచించుండ్రీ.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఈ ఉదయం 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై ఆకాశవాణి నివేదిక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. శ్రోతలు, నటుడిగా సుపరిచితుడు అయిన సుధీర్ బాబు పుట్టినరోజు ఇయ్యాల. ఈయన నటుడుగానే కాకుండా బ్యాడ్మింటన్ కూడా. శివ మనసులో శృతి అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. కానీ అంతకుముందు ఏ మాయ చేసావే సినిమాలో సహాయ పాత్రతో తన నటన జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం, భాగి, సమ్మోహనం, దొంగాట, శ్రీశ్రీ, కృష్ణమ్మ కల్పింది ఇద్దరిని, మోసగాళ్లకు మోసగాడు, వి, ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు సుధీర్ బాబు. సమ్మోహనం సినిమాలో నటనకు సైమా స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. అయితే సినిమాల్లోకి రాకముందు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో 1 ర్యాంక్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా ఉండేవాడు. నటుడు కృష్ణ కుమార్తెను వివాహం చేసుకున్నాడు సుధీర్ బాబు. మరి ఇలా ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈయన నటించిన ప్రేమ కథా చిత్రం నుండి ఈ పాట.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు మరొక కలర్ లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: కిషోర్ మేడం.
0: కిషోర్, ఏం చేస్తుంటావు?
1: నేను చదువుకున్నా, డిగ్రీ వరకు చదువుకున్న ఖాళీ ఉన్నా మేడం.
0: ఎందుకు మళ్ళీ ఇంకా చదువుకోవాలనిపించలేదా?
1: అనిపించింది కానీ ఖాళీగానే ఉన్నా మేడం.
0: ఖాళీ అంటే ఏమన్నా అంటే ఏదన్నా పని చేస్తావా?
1: ఇంట్లో పని చేస్తాను మేడం.
0: అంతేనా? ఎందుకు మరి చదువు మళ్ళీ కొనసాగించుకుంటలేవు?
1: ఆ గొడవల వల్ల ఆగిపోయింది మేడం.
0: కానీ నీ లైఫ్ ఆగిపోతుంది కదా గొడవలతోటి చూస్తే, కదా? అంటే గొడవలు కానీ ఏవైనా కానీ చిన్న చిన్న తగాదాలు మనస్పర్థాలు అన్నీ వస్తుంటాయి, కానీ చదువును ఆపడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే. అంటే మన భవిష్యత్తు మనం ఆలోచించుకోవాలి కదా, ఎవరెన్ని అనుకున్నా. చెప్పండి మరి, ఇలా సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసినావు కిషోర్, ఏ పాట వినిపిస్తా అని?
1: అన్నయ్య సినిమా నుంచి మేడం, ఈ సినిమాలో.
0: సరేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందామా మరి?
1: థ్యాంక్ యూ మేడం,
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు కూడా.
1: సరే సరే.

0: Work from home. High salary. Just okay click low. Arre wow.
1: Chikukundi.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు.

శ్రోతలు, ఇంతటితో ఇయాటి సింగిడి కార్యక్రమం సమాప్తం. ఈ పూట ఫోను గలవని శ్రోతలు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు, రాత్రి 10:30కు మధురిమలో మనసుకు హత్తుకునే ఆయన పాటలను ఇనుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 9:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై ఆకాశవాణి నివేదిక. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: శ్రీ కర్రి సందీప్, సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవింద్రాజ్, శ్రీ కె వెంకటరమణ.
1: భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొనటానికి ప్రత్యేక విమానంలో ఆదివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివప్రసాద్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ అధికారులు ప్రధానమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన హైటెక్ సిటీలో గల హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు. అక్కడ 9,377 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ది ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించారు. జహీరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, గుడేబల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి విస్తరణ పనులు, వరంగల్లోని పిఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ఫీల్డ్ 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు, 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైను అభివృద్ది పనులను జాతికి అంకితం చేశారు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు.
2: సాథియో, ఆజ్ భారత్ రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ పర్ చల్ రహా హై, సాథ్ హీ ఆజ్ కా భారత్ ఆధునిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భీ బనా రహా హై. జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కే నిర్మాణ కే పీచే భీ యహీ లక్ష్య హై. యే ఇండస్ట్రియల్ ఏరియా, ఇండస్ట్రియల్ కారిడోర్ వికసిత్ కర్నే కే భారత సర్కార్ కే రాష్ట్రీయ అభియాన్ కా హిస్సా హై. యే ఏక్ ప్రకార్ సే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ బన్నే జా రహా హై. యహాన్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోగా, బెహతరీన్ పవర్ సప్లై హోగీ, అడ్వాన్స్ ఐసిటీ నెట్వర్క్ హోగా, యానీ దునియా భర్ కే నివేశకో కే లియే యహాన్ హర్ వో సువిధా హోగీ జో ఇండస్ట్రీ కే లియే ఉనే జరూరీ హై. ఇన్ సువిధాఓ కే నిర్మాణ కే లియే భారత సర్కార్ కే హజారో కరోడ్ రూపే లగెంగే ఔర్ తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజగార్ కా మాధ్యమ బనేగా. యహాన్ బన్నే వాలి గాడియా మషీనరీ, యహాన్ లగ్నే వాలే ఫుడ్ ప్రోసెసింగ్ ఉద్యోగ్, యే తెలంగాణ కే శ్రమికో ఔర్ కిసానో కో భీ సశక్త కరెంగే. సాథియో, అతీత మే జబ్ భారత్ దునియా కీ బహుత్ బడీ ఇకానమీ థా, తబ్ హమారే వస్త్ర ఉద్యోగ్ కీ బహుత్ బడీ భూమికా థీ. అబ్ హమ్ అప్నీ ఉస్ విరాసత్ కో ఫిర్ సే సశక్త కర్ రహే హై. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలి యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కీ యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. ఉనే కేంద్ర సర్కార్ కీ పీఎల్ఐ స్కీమ్ సే భీ మదద్ మిలేగీ. యానీ ఇస్ టెక్స్టైల్ పార్క్ సే బడీ సంఖ్యా మే రోజగార్ కా నిర్మాణ హోగా. ఖాస్ తోర్ పర్ జో హమారీ బహనే బేటియాన్ హై ఉన్కే లియే అనేక అవసర్ బన్నే వాలే హై. సంయుక్త ఆంధ్ర కే సమయ రైల్వే కా బజెట్ 1,000 కరోడ్ రూపే సే భీ కమ్ థా. ఆజ్ సిర్ఫ్ సంయుక్త ఆంధ్ర కీ బాత్ నహీ కర్ రహా, ఆజ్ సిర్ఫ్ తెలంగాణ కా రైల్వే బజెట్ హీ లగ్భగ్ 5,500 కరోడ్ రూపే కా హై. వర్తమాన్ మే కరీబ్ 50,000 करोड़ रुपए के रेल प्रोजेक्ट्स पर यहां काम चल रहा है। तेलंगाना में 5 वंदे भारत और 6 अमृत भारत ट्रेनें भी चल रही हैं। साथियों, अभी कुछ देर पहले काजीपेट विजयवाड़ा मल्टी ट्रैकिंग प्रोजेक्ट के कुछ सेक्शन का लोकार्पण हुआ है। इसके अलावा काजीपेट रेल अंडर बाईपास लाइन का भी राष्ट्र को समर्पित की गई है। इन सुविधाओं से सफर भी आसान होगा और ट्रांसपोर्टेशन की गति भी तेज होगी। साथियों, 21वीं सदी की इस दुनिया में बिना ऊर्जा सब काम ठप पड़ जाता है। एनर्जी सिक्योरिटी का क्या महत्व है, ये आज दुनिया का हर व्यक्ति महसूस कर रहा है।
1: साइबर टेक्नोलॉजी, विद्युत, ईवी రంగాల్లో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. వరంగల్లో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కును ప్రారంభించుకోవటం సంతోషకరమని, దేశ టెక్స్టైల్స్ రంగంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని, దీంతో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం గణనీయంగా నిధులను కేటాయిస్తుందని, దీని ద్వారా తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని తెలిపారు.
2: ఆ తెలంగాణ యువా నయే సప్నే దేఖ్ రహా హై. యహాన్ కా కిసాన్ నయీ ఉమీదో కే సాథ్ ఆగే బఢ్నా చాహతా హై. యహాన్ కే ఉద్యోగ్, యహాన్ కే ఎంఎస్ఎంఈ, యహాన్ కే స్టార్టప్ సబ్ ఏక్ వికసిత్ తెలంగాణ కే నిర్మాణ్ మే अपनी भूमिका निभाना चाहते हैं, क्योंकि तेलंगाना विकसित होगा तो भारत विकसित होगा। आपके सपने पूरे करने के लिए केंद्र सरकार ही इससे भी और तेज गति से काम करती ही रहेगी। साथियों, हमारा एक पक्का विश्वास है कि डेमोक्रेसी में राज्यों में अलग अलग प्रकार की सरकारें होना कोई बुरी चीज नहीं है, लेकिन देश के विकास के लिए राज्यों का विकास भी उतना ही महत्वपूर्ण है। राज्यों के विकास के बिना देश का विकास संभव ही नहीं है, और इसलिए हमारी सारी योजना के केंद्र बिंदु में राज्यों का विकास हो, तेज गति से विकास हो, उस भाव को लेकर के हम सब मिलकर के चले और 2047 विकसित भारत का सपना हम अपनी आंखों के सामने सिद्ध होता देखें, यही मेरी सबको शुभकामना है।
1: कार्यक्रमों लो తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించే ఉత్సవం అన్నారు. దేశ జనాభాలో తెలంగాణ 3% వాటా కలిగి ఉంది. దేశ జీడిపిలో తెలంగాణ 5% వాటా ఇస్తోందన్నారు. 2047 నాటికి $30 trillion ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో తెలంగాణ $3 trillion వాటా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2030 నాటికి $1 trillion ఎకానమీని తెలంగాణ సాధిస్తుందన్నారు. అప్పుడే 2047 నాటికి $3 trillion ఎకానమీని తెలంగాణ సునాయాసంగా చేరుకుంటుందని తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ దేశాభివృద్ధిలో 6 మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
3: తెలంగాణ రాజ్యకో ఇస్ దేశ్ మే ఆగే జానే కే లియే యే వికాస్ ఉత్సవ్ హమారే లియే బహుత్ జరూరీ హే. మై ఇసిలియే యే వికాస్ ఉత్సవ్ కహనా చాతా హూ కే జిస్ దిన్ ఇస్ దేశ్ మే హమ్ सरकार बनाए, इस राज्य में हमारा पहला देश, बाद में जनता, तीसरा धन। जिस दिन प्रधानमंत्री नरेंद्र मोदी जी ने विकसित भारत घोषण पत्र निकाला, उसी दिन हम लोग ये तय किए विकसित भारत के साथ जोड़ने के लिए हम तेलंगाना राइजिंग 2047 हम एक पॉलिसी डॉक्यूमेंट निकाला। उस पॉलिसी डॉक्यूमेंट में हम लोग ये कहा आगे तेलंगाना इस देश में नंबर वन राज्य बनाने के लिए एक मेगा खाकतिया मेगा टेक्सटाइल पार्क, जहीराबाद इंडस्ट्रियल पार्क, रेलवे लाइन, अभी जितने भी आज विकास होते जा रहे ये विकास कार्यक्रम में देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी, राजनीति चुनाव हो गए पांच राज्यों में, चुनाव खत्म होते ही देश को आगे तेजी गति से देश को आगे चलाने के लिए आज तेलंगाना में हाजिर हुआ है। आज तेलंगाना राज्य ने 3% से कम जनता है इस देश में, मगर हम लोग 5% इस देश का जीडीपी जोड़ते जा रहा है। आगे हमारा सोच है, जिस दिन मोदी जी $30 trillion जो सपना देख रहे हैं उसमें 10% भागीदारी तेलंगाना बनना चाहता है। लोग उम्मीद रखा है 2034 $1 trillion इकोनॉमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग $3 trillion इकोनॉमी आसानी से हम पहुंच जाएंगे। आपके साथ मिलकर ये राज्य ने काम करने वाले, धन्यवाद प्रधानमंत्री जी।
1: ఈ కార్యక్రమ ప్రారంభంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ దాదాపు 9,400 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులను ప్రారంభించుకోవటం చాలా సంతోషదాయకమన్నారు. రైల్వే నెట్వర్క్ కూడా చాలా అభివృద్దికి నోచుకుందని, గత 12 సంవత్సరాల్లో 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, దక్షిణ భారతదేశంలో పెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సుమారు 220 కోట్లతో ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో అభివృద్ది పనులను ప్రారంభించుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు.
4: రాష్ట్రంలో మరి అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ది ఏకైక లక్ష్యంగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. గౌరవనీయులు, ప్రధానమంత్రి గారి విజన్ లో మనము వికసిత్ భారత్ 2047 మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలంటే సమాంతరంగా అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంకిత భావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి, మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ.
1: ఈ కార్యక్రమంలో గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా, యూనియన్ మినిస్టర్స్ శ్రీ జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా అధికారులు పాల్గొన్నారు. అనంతరం హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న సింధు హాస్పిటల్కు విచ్చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సింధు ఆసుపత్రిని శుభారంభం కావిచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాలను సందర్శించి వైద్య నిమిత్తం ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సభ అనంతరం ప్రత్యేక విమానంలో గుజరాత్కు బయలుదేరి వెళ్లారు. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్లో పాల్గొన్న కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి.
0: భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక విన్నారు. నిర్వహణ డాక్టర్ సాంశివరావు కండ్రాతి, శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, శ్రీ కర్రే సందీప్. సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవింద్ రాజ్, శ్రీ కె వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

శ్రోతలు తిరిగి సిగ్గడి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 అనే కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300

శ్రోతలు, గాయకుడు, రంగస్థల నటుడు అయిన మాధవ పెద్ది సత్యం జయంతి ఇయ్యాల ఆంధ్రప్రదేశ్లోని పొన్నూరులో 1922 మే 11 పుట్టారు. చిన్నప్పటి నుండే గానంలోనూ నాటకంలోనూ నటించడంలో ప్రతిభ కనపరిచారు. 1946 వైవి రావు గారి తమిళ హిందీ ద్విభాషా సినిమా రామ్దాస్లో కబీర్ పాత్రను పోషించి గాయకుడు నటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. అయినా తన గంభీరమైన స్వరం కారణంగా ఈయన నేపథ్య గాయకుడిగా మరింత ప్రాచుర్యం పొందాడు. ఈయన స్వరం ఎస్వి రంగారావు, రేలంగి, రమణారెడ్డి నటులకు బాగా నప్పింది. నాగేశ్వరరావు, ఎన్టీఆర్, జగ్గయ్య, పద్మనాభం వంటి ప్రముఖులకు పాటలు పాడారు. 5 దశాబ్దాల సుదీర్ఘ కాలంలో ఎస్వి రంగారావు కోసం మాయాబజార్లో, వివాహ భోజనంబు, రమణారెడ్డి కోసం కులగోత్రాలు సినిమాలో అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే పాటలు పాడారు. లైలా మజ్ను, షావుకారు, బంగారు పాప, అగ్గిరాముడు, చింతామణి, తెనాలి రామకృష్ణ, భాగ్యరేఖ, పాండురంగ మహత్యం ఇలా ఎన్నో సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్గా పాటలు పాడారు. సినీరంగ ప్రవేశం చేసిన వెంటనే 1949 లైలా మజ్ను చిత్రం కోసం శ్రీ ఘంటసాలతో కలిసి మనసు గాథ కుదా తోడా అనే తెలుగు పాటను మొదటిసారిగా పాడారు. 78 వయసులో అనారోగ్య కారణంతో 18 చెన్నైలో మరణించారు మాధవ పెద్ది సత్యం.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి సింగిడి కార్యక్రమం సమాప్తం. సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు, రాత్రి 10:30కు మధురిమలో మనసుకు హత్తుకునే హాయన పాటలను వినండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏండ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

గణన ప్రారంభం కానుంది. హౌస్ లిస్టింగ్, హౌస్ సస్పెన్స్, హౌస్ సెన్సస్ ప్రక్రియ జూన్ 9 వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇంటి నెంబరు, గదుల సంఖ్య, కుటుంబం వివరాలు, సౌకర్యాలు, వాహనాలకు సంబంధించిన సమాచారంతో పాటు మొబైల్ నెంబరు తీసుకుంటారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహిస్తారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ట్రినిడాడ్ టొబాగో పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి కమలా పెరసాద్తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పర్యాటకం, ఆరోగ్యం, ఆయుర్వేదం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డులోని పాలకొండ వద్ద కారు, స్పోర్ట్స్ బైక్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 5 మరణించారు. ఈ ఘటనలో బైక్పై ఉన్న 2, కారులోని 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్ లో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో పోలీస్ పోస్టును ఢీకొట్టిన ఆత్మాహుతి దాడిలో 21 మంది భద్రతా సిబ్బంది మరణించారు. భవనం నేలమట్టమైన ఈ ఘటనకు తెహ్రీకే తాలిబన్ కారణమని అనుమానిస్తుండగా ఎదురుకాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ప్రపంచ ఛాంపియన్ దుమ్మరాజు గుకేష్ సూపర్ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో 17 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచాడు. చివరి రోజు 9 రౌండ్లలో కేవలం 2 విజయాలే సాధించిన గుకేష్ మొత్తం మీద ఆశించిన స్థాయిలో సత్తా చాటలేక 6వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మరొక కీలక మ్యాచ్ జరగనుంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడితే అధికారికంగా టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 4 మాత్రమే గెలిచింది. రాష్టంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ రానున్న రోజుల్లో ఇవి సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AR News_HVD ని ఫాలో అవ్వండి.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నటి కార్యక్రమంలో చిందు యక్షగానం, దాంగియోపాఖ్యానం కథ వినిపిస్తారు పద్మశ్రీ గడ్డం సమయ బృందం వారు.

0: చూసావరా బాల, నా పేరు దుర్వాస మాముని అంటారు. ఇప్పుడు నేను రమ్మనాట్యం చూడడానికి స్వర్గానికి బయలుదేరుచున్నాను. ఇప్పుడే వెళుచున్నాను, ఆ ఇంద్ర కొలువు కూటమికి వెళుచున్నాను. దేవేంద్ర
1: మహనీయ
0: చల్లగావర్ దిలుము దేవేంద్ర, నీ వద్ద రంభా ఊర్వశులు ఉన్నారట, వారి నాట్యము చూడాలని నీ కోరికతో వచ్చి ఉన్నాను.
1: పెద్దలు యతీశ్వరులు మా సమక్షమునకు రావడము మాకు ఎంతో పావనమై తోచను. మీరను ప్రకారముగా మీ ఆదేశానుసారంగా నేనిప్పుడే రంభా ఊర్వశులను పిలిపించదను.

0: నా పేరు రంభ అంటారు. మా పట్టణం స్వర్గాపురి పట్టణము. ఇక దేవేంద్రుని వద్ద నాట్య నైపుణ్యములు చేసుకుంటూ ఉంటానే.
1: అప్సరసలారా.
0: స్వామి,
1: ఈ దినమున ఒక కోరికగా కలిగి మన వద్దకి యతీశ్వరుడు వచ్చినారు.
0: స్వామి
1: రంభా.

0: ఆ మౌనిష్యుల దగ్గరికి వెళ్లి నా నాటి నైపుణ్యములు చేసి అతన్ని మెప్పించి వప్పించి
1: తక్షణమే వెళ్ళుమి. అచ్చట తపోనిష్ఠులై ఉన్నారు. వారి సన్నిధానమునకు వెళ్లి మహా కోపాగ్నుడైనటువంటి దూర్వాస మహామునిందుడు అధిక కోపాగ్నుడు, ఆయన ముందు ఎగ్గు చేయకూడదు, అతి జాగ్రత్తగా వెళ్ళి
0: చిత్తమ స్వామి వెళ్ళి వస్తాను.

0: ఇంత నాట్య నైపుణ్యములు చేసిన పలకడాయను కదా. ఏమి ఎడ్డివాడా, గుడ్డివాడా, మూగవాడా, చెమిటివాడా? మౌనీశ్వరా, మౌనీశ్వరా.
1: ఏమి ఏమేమి నన్ను మరి ఇంత వండితే.

0: ఏమే నన్ను చూసి గేలి చేశావు, ఇప్పుడే నీకు శాపం ఇస్తున్నాను. చూడము
1: స్వామి,
0: పగలు వేళ తురంగమై రాత్రి వేళ శ్రీవై చరించుదువుగాక.

0: నీలో ఉన్న ఆడదానను తెలిసి తెలియక దోషమును చేసుకునే కాని నా పాపమునకు పరిహారం
1: మాట్లాడు నేరమొచ్చు నీకే.

ఉండేట్టులా మౌనిస్తా అయి తీరునా తీరునా కారుణ్యము తోడుతా. నీకు ఇచ్చిన శాపం మరలా తిరిగి ఇవ్వమంటున్నావు. ఇదిగో మూడు వజ్రము సగం మూడు నాడు నీ శాపం విమోచనమవుతాది. అంతవరదాకా ఒక మానవుని చేతిలో జీవించుదువుగాక. రాత్రి వేళ స్త్రీ అవుదువు, పగలు వేళ హయమై చరించుదువుగా.

ఈ డాంగయ్య ప్రియ పట్టణమును పరిపాలించినటువంటి డాంగయ్య మహారాజును పనపాలకులారా, మన వింతలు చూచి వచ్చి తిరా ఎలా ఉంది అక్కడ వింతలు ఎలా ఉన్నారు అశ్వమున్నాదా? సరే త్వరగా నేనే వెళ్ళాను. ఎంత బాగున్నా.

0: బాగున్నది.
1: ఏమి కావలును?
0: ఏమి యువతి ఎలనాక ఇంతవరందాకా అశ్వముగా ఉండి రాత్రివేళ కాగానే స్త్రీ రూపముగా ఉన్నది ఎవరో తెలుసుకునేదనగాక.

0: ఏమి అందం, ఏమి ఆ ముఖవర్జస్సు, ఎన్నడు చూడని లావణ్యం, ప్రారం పోసిన బంగారం బొమ్మ, మెలికలు నేర్చిన మెరుపుతీగ, అవనీతలానికి అవతరించిన అప్సరస ఎవరీ.
1: అలానా కువలయ్య.

0: చెప్తున్నావయ్యా. నేను స్వర్గాపురి పట్టణములో నుండి రంభను. ఇక్కడ దుర్వాసుని శాపము చేత పగల తురంగమై రాత్రివేళ స్త్రీనై చరించుచున్నాను. కానా నేను నీ చేత చిక్కేతానను కాదు. నన్ను చేపట్టినా నీకు హాని కలుగుతాది. నా మాట విని వెళ్ళిపోమ్ము.
1: నాకు ఎన్ని హాని కలిగినా ఎంతటి కష్టములు వచ్చిండు గాని నిన్ను విడవజాలను. సఖి, నా పట్టపురాణిగా తీసుకుని వెళ్ళేదా రమ్ము.
0: అయినను నాకు అభయం ఇచ్చిన, ఎరులకు చూయించిన నాకు అభయం ఇచ్చిన నీ విరమిటి వస్తాను.
1: ఏమి అభయము కావాలయ్యను?
0: నన్ను ఎరులకు చూయించనని అభయము కావాలి.
1: అభయము కావాలయ్యనా?
0: అవును.
1: అటువలే నీకు తప్పకుండా ఇదిగో అభయం ఇస్తున్నాను. పరావారికి చూపించకుండా నిన్ను నేను చూసుకునే విధంగా
0: పదవిల్లం పదండి. నారాయణ.

0: కలహంబును లేక చాలా దివసంబులగుచున్నది, కాని ఇక నేను కలహంబు ఎక్కడ నేడు ప్రాప్తమయ్యేదో చూసుకునేదాక. బాగు బాగు, స్వర్గాపురి పట్టణం ఉండు రంభ. ఆనాడు దుర్వాసన శాపంపు చేత ఇక మానవుడైన ఆ డాంగ్నేయుని వద్ద ఉన్నది. ఇక్కడికి నేను డాంగ్నేయ మహారాజు వద్దకి వెళ్ళదా? నారాయణ నారాయణ
1: ప్రణామములు ఆచరించు.

0: కానా, నా మదిలో గల కోరిక కలిగి నీ వద్దకి వచ్చాను.
1: ఏమి కోరిక కలిగినది?
0: నీ వద్ద హయంబు గలదని, అతి హయంబును చూడాలని బుద్ధి జలించి వచ్చాను.
1: మునీంద్రమా, మీరెరుంగని శృంగారమైనటువంటి అశ్వము నా వద్ద కలదా? అది ఇన్నను పరావారికి చూపరానటువంటి అశ్వము.
0: నాకు చూపవాయ్యో, ఇప్పుడు నీకు శాపమునిస్తాను.
1: మునీంద్రమా ఆపుడి, ఇక మీ యొక్క శాపము ఇచ్చినా నేను ఏమైతానో తెలియదు. ఇదిగో చూడండి, ఇది పంచరంగులు కలిగినటువంటి ఈ శృంగారమైనటువంటి అశ్వము. బాగున్నాదా?
0: చాలా బాగుంది, సంతసమా.

0: చూయించకుండా నీ వద్దనే ఉంచుకును, నేను వెళ్లి వచ్చేదా నారాయణ నమోన్నారాయణ.
1: లోకములు తిరిగినటువంటి మీరు అయినా నా వద్ద ఉన్నదని మీరు కూడా ఎవరికి చెప్పకూడదు.
0: నారాయణ, ఈ నారదుడు అబద్ధం ఆడేవాడు కాదు, నిజము చెప్పేవాడు కాదు. ఇక వెళ్లి వస్తాను నారాయణ. ఇక వాళ్ళు ఎవరికి చెప్పాలి?

0: నాయక కృష్ణ బృందామా వందనములు స్వామి వందనములు.
1: చెల్లగావర్ధిల్లు నారదా, అతి త్వరితముగా వచ్చావు, కారణమేమి?
0: నా మనమున ఒక బుద్ధి జనించి ఉన్నది.
1: ఏమి ఆ కోరిక?
0: డాంగ్నేయపురి పట్టణము పరిపాలించు డాంగ్నేయ మహారాజు వద్ద ఒక చక్కటి అశ్వంభు కలదు.
1: అలాగే
0: అశ్వములు తెప్పించు.
1: ఓ నారదా.

0: చూడాలన్నా ఈ రెండు నేత్రములు చాలవు.
1: సరే, నువ్వు ఎప్పుడైతే అంత అద్భుతముగా ఉందని పలుకుచున్నావో అట్టి హయమును నేను తప్పనిసరిగా తెప్పిస్తాను నీకు. ఇదిగో త్వరక ఆ యొక్క డాంగయాపురి పట్టు పరిపాలించుడాంగయ్యను ఉత్తరము రాస్తున్నా.
2: ఎవరయ్యా మీరు? ఎవరు?
3: నేను ప్రధాని.
2: ఎక్కడి నుండి వచ్చి తిరి? ద్వారకా నగరము నుండి వచ్చి తిరా?
3: ఏమి శ్రీకృష్ణుడు పంపమని చెప్పాడు, లేఖ రాశాడు.
2: అలానా?
1: అవును స్వామి.
2: ఏమి దైవము ఎంత సంఘటన చేశాను.

0: నా వద్ద అష్టము ఉన్నదని ఆ కృష్ణునికి ఎలా తెలియవచ్చును? ఎవరు చెప్పవచ్చును? దైవము నేనేమి చేయదును? నేను పంపకపోయినా నేను మానవుడనేమి? ఆ హరికి నేను ఏమి ఎదురాడగలను? అయినా నేను పరావారికి చూపనని రంభకు అభయం ఇచ్చి తిని నేనేమి చేయువాడను?
1: ఏమి, ఇన్నడు కానీ మహారాజు చక్కగా కిలకిలా నవ్వుతూ ఉండేవాడు. ఈ దినమున చిన్నబోయి ఉన్నాడు.

0: స్వామిని.
1: స్వామి,
0: ద్వారకాపురమున ఉండబడిన కృష్ణుడు నిన్ను పంపమని నాకు లేఖ వ్రాసి ఉండెను. అట్టి లేఖను నేను ఏమని అందును?
1: అలానా స్వామి, నీవు మరలా ఆ కృష్ణపురం దామునికి తిరుగు లేఖ వ్రాయండి.
0: అటువల నీ వ్రాసిదని గాక ప్రధాని.
1: స్వామి,
0: ఇప్పుడే నీవు త్వరగా ఆ ద్వారకాపురం మేలు శ్రీకృష్ణునికి పరమ భక్తుడను నేను. అష్టము ఉన్నది నిశ్చయమే కాని ఇది పరావారికి చూపరాట అని ఇది విన్నవించాయి.
2: చిత్తము స్వామి. ద్వారపాల, త్వరితముగా వచ్చావు, కారణమేమి?
0: అయ్యా, పంపనని చెప్పినాడు, చూపనన్నాడు,
2: నాకు ప్రతి ఉత్తరము రాచాడా?

0: చేసుకో. రేపు రెండో యమం వరకు నా చేతి చక్రము చేత నీ శిరస్సు ఖండన చేయకుండా నేను కృష్ణాపరం రాముడు.
1: ఎవరని? నీవు కృష్ణునకు ఆ హయమును పంపనందులకు రేపు రెండో యామం వరకు నీ శిరస్సు తన చేతి చక్రము చేత ఖండన చేస్తానని శపథము చేశాడు శ్రీకృష్ణుడు.
0: ఆకాశవాణివి అయినా ఇక నా బ్రతుకు ఎలా? నేను ఏమి చేయవాడను?
1: నీ ప్రాణము కాపాడుతాము, ఎక్కడికైనా వెళ్ళము.
0: స్వామి, ఆ త్వరకాపురం మేము శ్రీకృష్ణుడు నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. నీవు ఎక్కడ ఉంటావు? ఇక నేను అడవిలో వెళ్ళుతూ నా యొక్క జీవనాధారము గడుపుకునేదనుగాక. దయ్యచో.

0: అయ్యా, నా వద్ద అస్త్రము ఉన్నదని ఆ శ్రీకృష్ణునికి ఎవరు చెప్పారు?
1: ఏమన్నాడు?
0: నన్ను రేపు రెండో యామమ్మ వరకు తమ చేతి చక్రము చేత చంపడానికి ప్రయత్నించాడు. ఆకాశవాణి చెప్పగా అడవిలో పడి వచ్చుచున్నాను.
1: నారాయణ, దీనికి ఒక చక్కటి ఉపాయం కలదు.
0: ఏమి?
1: దైతావనములోన పాండవులున్నారు, అక్కడికి వెళ్లి వారి పాదములు భయపడినా నీ ప్రాణభీతి పోతాది.
2: ఎవరయ్యా నీవు? ఎవరు?
0: మహనీయులు మీరి పెద్దలు. అర్జున, పాల్గొన పార్త, కిరీటి, ఇక నన్ను రక్షించేవాడవు నీవు.
2: ఎందుకు రక్షించాలి నిన్ను?
0: అయ్యా, ఆ ద్వారకాపురం మేలో శ్రీకృష్ణుడు నా వద్ద ఒక అశ్వము ఉండెను, అతి అశ్వము పంపమని లేఖ వ్రాసినాడు. ఇది పరావారికి పంపనని నేను మరల లేఖ వ్రాసినందులకు నన్ను రేపు రెండు యామమ్మ వరకు తమ చేతి చక్రము చేత
2: మాకే యుద్ధము వెట్టిస్తున్నావా? మా భావంటే ఎవరికి ఉన్నావు? మాకు ఆత్మబంధువై మా భావతో మేము యుద్ధము చేస్తామని నిన్ను రక్షించేవారము కాదు. ఎక్కడైనా వెళ్ళి నీ ప్రాణం
0: పాండవుల సన్నిధానమునకు వెళ్ళితే పాండవులు నన్ను రక్షించలేకపోయినా మరి ఎచ్చరనైన మార్గము చూపుడిదేవా?
1: ఇప్పుడు ఈ యొక్క ఆలోచన కలదు. ద్వారకాపురి పట్టణము నుంచి సుభద్రాదేవి దైతావనము వెలుచున్నది. ఆ సుభద్రాదేవి వద్దకి వెళ్లి పాదములు పైన పడి అభయము తీసుకున్నాము.

0: చలి, నా పేరు సుభద్ర అంటారు, నా భర్తాళ్ళ పేరు అర్జునుడు. నేను ఇప్పుడు మా తల్లిగారి భవనము నుండి దైత్యవనంలో పాండవులు ఉన్నారు, నేను అక్కడికి వెళ్తున్నాను.
1: మా తల్లి సుభద్రాదేవి, నన్ను రక్షించు తల్లి.
0: ఎవరైనా నీవు అటస్సుకు వచ్చి నా పాదములు మొక్కుచున్నావు.
1: నాకు అభయం ఇచ్చిన తర్వాత నీకు చెప్పేదను, నన్ను రక్షించు తల్లి.
0: సరే, నీవు ఎవరివైనాక మా బావ ధర్మరాజు పాదముల సాక్షి, నీకు ఏం కావాలో చెప్పు.
1: ఆ ద్వారకాపురం మీద శ్రీకృష్ణుడు నన్ను చంపుతానని ప్రతిన చేసినాడు, అందులోకి ఈ సన్నిధానం వచ్చి.
0: ఎంత పని చేశావయ్యా డాంగయ్య, మా అన్నయ్య తోటి మాకు వైరం కల్పించావా?
1: అవును తల్లి.
0: సరే, నువ్వు వెళ్ళు, నేను కాపాడుతాను.
1: అటువలనే
0: మనోహరా, మీకు ఇదే వందనములు.

0: మామి. మా అన్నయ్య శ్రీకృష్ణుతో మాయనకు వైరం కలిగాది.
1: ఏమి, ఎంతలకు వైరము కలిగాను? నాతో విన్నవించుమి.
0: నేను డాంగ్నేయునికి అభయం ఇచ్చాను.
1: ఎంతటి వారని, మేమే పురుషులమే తప్పించుకున్నాము. ఆడదారం ఏమి, నీవు వారికి అభయం ఇచ్చినావా మూర్ఖమది?
0: అవును.
1: ఏమి, ఇక నేను సహించేవాణ్ణి కాను.
0: సరే, నీవు సమరమ్ముకు వెళ్ళకపోయినా నేనే వెళ్తాను మా అన్నపైకి.
1: ఎక్కడికి వెళ్తావు?
0: మా అన్నయ్య దగ్గరికి వెళ్తాను.
1: చాలు, నీ ఊరుకోమి, నేనే వెళ్ళి వారిని కష్టాలు. కృష్ణ, మాధవ,
2: అర్జున,
1: వందనములు మీకు. ఇదేది
2: వందనమా? ఏమయ్యా, నాకు తెలిసినా కూడా తెలియటం నటిస్తున్నావా అర్జున?
3: నారాయణ, ఇప్పుడు ఈ కృష్ణార్జునులు సమరానికి దిగుచున్నారు. ఇప్పుడు నేను కృష్ణుని వద్దకి వెళ్ళి తన చెల్లెలు సుభద్రాదేవి వస్తున్నాదని చెప్తాను. కృష్ణ,
2: నారదా,
3: మీ చెల్లెలే అయినా సుభద్రాదేవి ఆ ధాన్యానికి అభయమిచ్చి కాపాడాది. అర్జునుడు నీపైకి యుద్ధానికి వస్తున్నాడు. మీ చెల్లెలను రాయబారిగా తోలుతున్నారు.
2: కౌరవులు పాండవులు ఏకమయ్యి నా పైకి యుద్ధానికి వస్తున్నారా? ఎంతమంది వచ్చినా కానీ నేను చూస్తాను.
1: మాధవ, గోవింద, మీకు ఇదే ప్రణామములు ఆచరించబాడను.
2: అర్జున, వెళ్ళమయ్యా, వెళ్ళు.

0: నాతో శబ్దము చేసిన తెలిసి కూడా ఆని రక్షించావు ఆ డాంగ్నేయుని, ఇది నీకు న్యాయమా అర్జున?
1: శరణన్న వారిని కాపాడకపోవడము ఇది ధర్మము కాదా అంటారా?
0: నాతో యుద్ధము చేసి జయించి వారిని కాపాడవయ్యా.

0: అర్జున, ఏమి నాతో యుద్ధములకు సంసిద్ధం వచ్చు?
1: కుస్తంతినుడారా, చాలించండి, మీ సమరమును చాలించండి.
2: ఏమి నీ నాటకము నారద?
1: ఇది నారదా నాటకము ఎట్టులాననగా, ఒకనొక్క సమయమున దుర్వాస మహాముని రమ్మ నాట్యము చూడాలని స్వర్గాపురి పట్టణము వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తదంతరమున ఆ రమ్మ దుర్వాసను చూసి ఎగ్గు చేసిన అతడు శాపమున్న సగాడు. ఏమని పగలు తరంగమై రాత్రివేళ స్త్రీదౌదుగా కాని శాపమిచ్చాడు. ఆ రమ్మ ఖేదించుతూ ఆ దుర్వాసుని పాదములు పోయి పడినా తిరుగు శాపము ఏమని నసగాడు? మూడు వజ్రముల సగము మూడు నాడు రంభశాపము విమోచనమవుతాది, నువ్వు స్వర్గాపురి పట్టణం వస్తావని చెప్పి పలికాడు. అంతవరదాకా మానవుని చింతల ఉంటావు, డాంగ్య మహారాజు చింత ఉన్నారు.
0: మరి ఇప్పుడు మూడు వజ్రముల సగము విమోచనం అయ్యాదా?
1: మూడు వజ్రముల సగము ఎలా కూడాదంటే, భీముడు వజ్ర శరీరుడు, కృష్ణుడు వజ్ర శరీరుడు, అంజనేయుని అన్మత్కేతనము వజ్ర శరీరుడు, దుర్యోధనుడు సగవజ్ర శరీరుడు. ఇప్పుడు మూడు వజ్రముల సగము మూడాది, రంభ శాపము విమోచనమవుతున్నది, రంభ స్వర్గాపురి పట్టణం వెళుతున్నది.
3: ఇప్పుడు రంభ శాపము విమోచనమయ్యాది, స్వర్గమునకు వెళ్ళినాదా?
0: మా ఇరువురకు ఏమీ బాధ లేదు.
3: ఎందుకు కలుగుతున్నావు నా

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఇంతవరకు డాంగ్యోపాఖ్యానము కథ చిందు యక్షగానాన్ని వినిపించారు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య బృందం వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా

0: మీరు విన్న ఈ పాటని వినిపించమని కోరిన శ్రోతలు వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక. ఇంకా మాకోసం ఇదే పాట అంటూ బోయినపల్లి నుంచి స్వాతి, అనుష, భాగ్యలక్ష్మి, లక్ష్మణ్, నిషా, కిషోర్, రిషి వీరందరి కోరికపై ఆ పాట విన్నారు.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. 1985 నుండి 90 వరకు విడుదలైన చిత్రాల్లో నుంచి ఇప్పుడు వినబోతున్న పాట అత్తకేముడు అమ్మాయికెముడు. చిత్రమైనది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన పాట వినబోతున్నారు. వేటూరి సుందరమూర్తి గీతానికి చక్రవర్తి సంగీతం. ఈ పాట కోసం కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండికృష్ణ, మలేష్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్, సాయిచరణ్ బృంద, చినవంతల వీరందరి కోరికపై ఈ పాట.

0: కొట్టనా, దారు తొప్పుల్లో చేమంతి పెట్టనా.
1: माजी आप कहाँ गई थी? मैंने चाय का पानी रखा था.
2: बहू सरकारी प्रचार वाले आए थे, वो बता रहे थे कि हाथी पाँव की दवा 10 अगस्त को सबको दी जाएगी और वो उनके सामने ही खानी है.
1: हाथी पाँव फाइलेरिया कहते हैं उसे, वो मच्छर के काटने से फैलता है, बड़ी दर्दनाक बीमारी है.
2: हाँ, पर वो कह रहे थे कि साल में एक बार दवा खाने से इससे बचा जा सकता है. लोग फिर भी मना कर देते हैं, पर इस बार सबको खाना है.
1: अगस्त 10 याद रखना बस. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी.
3: प्रगति प्रदान सागिपुम्मनी प्रपंचानिकि वेलुगु पंचुतोंदी
4: उदयतार
3: अज्ञान तिमिराल्नि ज्ञानंतो तरिमि प्रेरणनिस्तोंदी
4: ई अभ्युदयतार
3: विविध रंगाललो सेवा प्रतिबलतो సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
4: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
4: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
3: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
4: మీట్ ద స్టార్.
5: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 1985 నుండి 1990 వరకు విడుదలైన చిత్రాల నుంచి ఎవరిదైన హిట్స్ వింటున్నారు. మరి ఈ సంవత్సరాల మధ్యలో విడుదలైన చిత్రాల్లోంచి పాటలు మీకేమైనా నచ్చితే మాకు సందేశం ద్వారా తెలియచేయండి. మీరు అడిగిన పాట నేను వినిపిస్తాను. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట టూ టౌన్ రౌడీ చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు. దాసనారాయణరావు గీతానికి రాజ్కోట సంగీతం. ఈ పాట కోసం రాపర్తి ముకుందరావు గూడెం నుండి శ్రీకాకుళం గూడెం గ్రామం నుండి రాపర్తి ముకుందరావు. ఇంకా ఇదే పాట కోసం కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోష్ని, రాజేశం, సరోజ్ని ఇంకా వారి కుటుంబ సభ్యులు

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. 1985 నుండి 90 వరకు విడుదలైన చిత్రాల్లో నుంచి ఇప్పుడు వినబోతున్న పాట విజేత చిత్రంలో ఉంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేశారు. వేటూరి గీతానికి చక్రవర్తి సంగీతం. ఈ పాట కోసం భూదాన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్తా నుండి బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమనాగమణి. ఇంకా ఇదే పాట కోసం నరసింహులు, భాస్కర్, సిరి, విహాన్, సాయితేజ, కార్తీక్, మధు, మెట్రిల్, కుమార్ బస్తీ నుంచి వీరేంద్ర కోరికపై ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 మరొక నెంబర్
4: 2324.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఇప్పుడు వినబోతున్నటువంటి పాట బొబ్బిలి రాజా. చిత్రంలోనిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతానికి ఇళయరాజా సంగీతం. ఈ పాట కోసం ఉమ్మడి నుండి దివాకర్, విమల, యస్న, ఇంకా ఏదైనా ఒక పాట మా కోసం వినిపించగలరు అంటూ బోయినపల్లి నుంచి స్వాతి, అనూష, భాగ్యలక్ష్మి, లక్ష్మణ్, నిష ఇంకా వీరి కుటుంబ సభ్యులు మార్కండేయ, దివ్య, శ్రీను, చిన్ను నిజామాబాద్ నుండి వీరందరి కోరికపై ఈ పాట.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. రాష్టంలోని పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని 2 గంటల సమయం కేటాయించి సమీక్షించి వేగంగా అనుమతులిస్తే దేశ జీడీపీకి 10% తెలంగాణ తిరిగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, విలీనం ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్రినిడోడ్ అండ్ టొబాగో పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి కమలా పెరసాద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యాటకం, ఆరోగ్యం, ఆయుర్వేదం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. నిన్న ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. గవర్నర్ ఆహ్వానం మేరకు రేపు హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 12 బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు పార్టీ సీనియర్లతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభా పక్షాల ఉప నాయకులు పాల్గొనున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ రానున్న రోజుల్లో ఇవి సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

వెలుగు వెలిగిన తెలుగు చలనచిత్ర హిట్ ఫైర్, గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులకు మత్తెక్కించిన చిలిపి కళ్ల సోయగం, కృష్ణ శోభనబాబులతో హిట్ జోడిగా ఆడిపాడిన స్వప్న సుందరి, నేనీధరిణి నువ్వాధరిణి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ తెరమీద ప్రేమ సుమాలను పోయించిన నటి ఆమె అలనాటి అందాల నటీమణి మంజుల. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆమె జీవిత విశేషాలతో పాటు ఆమె నటించిన చిత్రాల నుంచి ఆణిముత్యాల లాంటి పాటలు విని ఎంజాయ్ చేద్దాం.

ఈ ప్రపంచమే అంత బాబు. ఎవరైనా నవ్వితే ఏడుస్తుంది, ఏడిస్తే నవ్వుతుంది.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో నటీమణి మంజులి గారి జీవిత విశేషాలు, ఆమె నటించిన చిత్రాల నుంచి ఆనిముత్యాల లాంటి పాటలు మనం వింటున్నాం. బాలనేటిగా చిత్రసీమలో అడుగుపెట్టిన మంజుల గారు తన అందచందాలు నటనతో ఆకట్టుకున్నారు. మంచి మంచి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తొలి సినిమాతోనే. శాంతి నిలయం బాలనటిగా మరి తన తొలి సినిమా, అయితే హీరోయిన్గా తొలి అవకాశం మాత్రం టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణతోనే అందుకున్నారు. అవకాశమే కాదు, తొలి సూపర్ విజయం కూడా అందుకున్నారు. తెర మీద ఆమె చేసిన అభినయంతో అందరూ కూడా ముగ్ధులయ్యారు. అలా మొదటి సినిమాతోనే కృష్ణ మంజుల హిట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మంజుల గారు. 1973లో విడుదలైన ఈ సినిమాలో మంజుల నటన గ్లామర్ అందరిని కూడా మెస్మరైజ్ చేసింది. అందుకే అదే జోడిలో ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూడాలనుకున్నారు.

మాయదారి మల్లిగాడు సినిమా కోసం ఆమె చేసిన ఆ అల్లరి, ఆ చిల్బి ఇప్పటికీ మరవలేము.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నాం. మంజులు గారి సక్సెస్ కెరీర్లో ఎక్కువ భాగం నటశేఖర కృష్ణతో చేసిన సినిమాలే చాలా ప్రజాదరణ పొంది విజయం సాధించినవి కావటం విశేషం. రక్త సంబంధాలు, దేవుడు లాంటి మనిషి, భలే దొంగలు, మనుషులు చేసిన దొంగలు, అలాగే అల్లూరి సీతారామరాజు సినిమాలో చంద్రమోహన్ గారితో జోడీగా నటించారు. అయితే అన్ని సినిమాలు కూడా భారీ విజయాలు సాధించినవి కావటం చాలా ప్రాధాన్యత అన్నమాట. చాలా కీ రోల్ ప్లే చేశారు. అప్పట్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కూడా ఆమెకు పేరుందన్నమాట. అందులో అల్లూరి సీతారామరాజు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చరిత్రకి చరిత్ర అన్నమాట. వీరిద్దరు జోడులు వచ్చిన సినిమాల్లోని పాటలు కూడా ఓ రేంజ్లో అందరినీ బాగా అలరించాయి, ఆనిముత్యాలుగా నిలిచాయి.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో నటిమణి మంజుల గారి జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో కూడా కథనాయికగా వారి సరసన నటించినప్పటికీ హీరో కృష్ణ శోభబాబులు యువ హీరోలుగా అగ్రప్రధాన వెలుగుతున్నారు. వారికి తోడు ఈ అందాల రాణి జతకట్టడంతో తెర మీద కాజలు పంట పండిందన్నమాట. ఇక హీరో శోభన్ బాబు మంజుల గారిది కూడా మరి ఒక మంచి జోడీగా కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేసుకున్నారు ఇండస్ట్రీలో. ఆ వివరాలు కూడా చెప్తా వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి.

0: జనాభ గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ప్రేక్షకులు థియేటర్కు రావాలంటే ఎప్పుడు కూడా కొత్తదనం చూపించాలి అన్ని విషయాల్లోనూ మేకర్స్. అప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది. అలా మంచి గ్లామర్, అభినయం, ఆకట్టుకునే రూపం, కళ్లల్లో చిలిపితనం, ఇవన్నీ మంజుల గారి సొంతం. అందుకే ఆమె సినిమాలకు ఫిదా అయ్యారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: కథానాయికగా అవకాశం వచ్చిన తొలి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో అగ్రశ్రేణి హీరోయిన్గా ఎదిగిపోయారు మంజుల గారు. ఆ వెంటే అగ్ర కథానాయకులందరితోనూ కూడా సినిమాతో అందరిని మెప్పించారు. వరుస అవకాశాలు కూడా వచ్చాయి. మంచి మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. 1974లో హీరో శోభన్ బాబుతో మంచి మనుషులు సినిమాతో కలిసి నటించారు. వారిద్దరి కాంబినేషన్లు వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా అది. మరి మొదటి సినిమాతోనే సంచలన విజయం నమోదు చేసుకున్నారు. ఆ కథ కథనం అందులో ఉన్నటువంటి అభినయం తర్వాత అప్పటికే మరి హీరో శోభన్ బాబు గారు జైత్రయాత్ర సాగిస్తున్నారు. ఆ సమయంలో వారికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలు వరుసగా విజయం సాధిస్తున్న తరుణం అన్నమాట. సో కొత్త జంట కొత్త హీరోయిన్గా మరి వీరిద్దరు కాంబోలో సూపర్ స్టార్ కృష్ణతో కాంబోలో వచ్చిన సినిమాలు విజయవంతం అవుతున్నాయి. అలాగే వీర్ కాంబినేషన్ కూడా మంచి క్రేజ్ ఏర్పడిందనమాట. మొదటి సినిమా సంచలనమైంది. అందులో ఉన్నటువంటి పాటలు కూడా సూపర్ డూపర్గా సక్సెస్ అయ్యాయి. పాటలు కూడా ఎంత ప్రజాదరణ పొందాయంటే చెప్పలేం. కార్యక్రమం ముందు ఆ పాట వేశాం. ఆ తర్వాత ఆ సినిమా ఊపుతోనే మంజుల శోభన్ బాబు జోడీలో చాలా సినిమాలు తెరకెక్కాయి. మరి ఆ సినిమాలన్నీ కూడా మంచిగా సక్సెస్ అయ్యాయి. పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి అన్నమాట.

మంజుల గారు సౌరభబాబు గారు కలిసి నటించిన విజయవంతమైన చిత్రాలను చూస్తే అందరూ మంచివారే పిచ్చి మహారాజు, జీవితంగా ఇద్దరూ ఇద్దరే మునగాడు, గడిసిపెల్లోడు, గుణవంతుడు లాంటి సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించాయి, మంచి పేరు తెచ్చిపెట్టాయి మంజుల గారికి.

0: గుర్తుకొస్తూనే కార్యక్రమం మనం వింటున్నాం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ

0: ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి లో మనం ఈరోజు మండే స్పెషల్ యాక్ట్రెస్ మంజుల గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తన కెరియర్ తొలినాళ్లలో అప్పటికే అగ్ర హీరోలుగా వెడితెర వెలుపులుగా వెలుగుతున్నటువంటి అక్కిని నాగేశ్వరరావు గారు, తర్వాత NTR గారితో కూడా ఆమె సినిమాలు తీశారు, హిట్స్ సాధించారు. అయితే ఏఎన్ఆర్ విషయంలో మాత్రం చిన్న సినిమాతో ఆమె కెరీర్ మొదలైంది. వారిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత చిన్న పాత్రతో మొదలైనటువంటి ఆమె యొక్క కెరీర్ అక్కినేని నాగేశ్వరరావు గారితో హీరోయిన్ దాకా ఎదిగి మరి హీరోయిన్గా చేసినటువంటి సినిమాలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి, మంచి ప్రజాదరణ పొందాయి. సూపర్ జోడిగా కొన్ని సినిమాలు మాత్రమే చేశారు. అయితే దొరబాబు, బంగారు బొమ్మలు, మహాకవి క్షేత్రియ సినిమాలు బాగా ఆడాయన్నమాట. అది అందులో బంగారు బొమ్మలు సినిమాలోని పాటలు మాత్రం చాలా ప్రత్యేకం.

ఇక వెండితెర విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఎన్టీఆర్ గారితో మంజుల గారు తొలిసారిగా హీరోయిన్ గా నటించిన సినిమా వాడే వీడు, ఆ తర్వాత చాణక్య చంద్రగుప్త, పల్లెటూరి చిన్నోడు, మనుషులంతా ఒకటిలో ఒక పాటలో, ఒక హిట్ పాటలో ఆమె నటించిన నటన మరి అద్భుతంగా చెప్పవచ్చు. ఆ సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డ్ అనమాట. వాడే వీడు సినిమా నుంచి కెరీర్ మొదలైంది, అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా. ఇలా అందరు అగ్రహీరులతో మంచి మంచి సినిమాలు తీశారు తక్కువ సమయంలో, అయినప్పటికీ ది బెస్ట్గా ఆమె కెరీర్ అని అనిపించుకున్నారు. అంత మంచి నటి, అందాల అభినయ కళాకారిణి ఆమె.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నాం. వైవిధ్యమైన నటన, ప్రేక్షకులకు కావలసిన నవరసాలను మంజుల గారు నటన రూపంలో ఇచ్చారు. అందుకే హీరోలందరితోనూ నటించి మోస్ట్ గ్లామర్ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అంతే స్థాయిలో మంచి సక్సెస్ను కూడా సొంతం చేసుకున్నారు. మగాడు, నేరం నాది కాదు ఆకలిది, మా ఇద్దరి కథ, ఇలా ఎన్టీఆర్తో కలిసి చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించినవే కావటం విశేషం. అలా తన కెరీర్ని వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని విజయంగా మలుచుకొని మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

0: అమ్మా, చెక్కమ్మకి రవ్వా తినబోయింది ఓయమ్మా, అది గుప్పున మండి నిప్పై రగిలే చెప్పుడమ్మా.
1: అద్భుతమైన నటన, అసాధారణ ప్రతిభకు తోడు తన అందచందాలు, వరుస విజయాలతోనే బోలుడు అవకాశాలు వచ్చాయి మంజుల గారికి. చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూలను రాబట్టాయి, కెరీర్ని అద్భుతంగా మలుచుకున్నారు. తన సినిమాల పరంగా సక్సెస్ పరంగా 90% విజయం సాధించారంటే ఆమె యొక్క నటన ఎలా ఉందో, ఆమె యొక్క అభినయం ఎలా ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇది ఇవాళ గుర్తుకొస్తున్న కార్యక్రమం. మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్.

0: మీరింతవరకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇప్పుడు విందాం చైతన్య స్ఫూర్తి.

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ప్రేమలో పావని కళ్యాణ్ సినిమా కోసం హరిహరన్ గోపికా పూర్ణిమ పాడింది. సంగీతం కంటాడి కృష్ణ. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి, సోషల్ అవేర్నెస్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ మనం ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటాం. మరి ఈరోజు మంచి కంటెంటే. ఇది మనకందరికీ అవసరమైనటువంటి అంశం. బిజీ లైఫ్, ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి పెరిగిపోయి విశ్రాంతి కరువైపోయింది. ఏమాత్రం సమయం దొరికినా కాస్త ప్రశాంతంగా ఉందామన్నా ఏవేవో సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. వాటి నుండి డైవర్ట్ అయి ఉల్లాసంగా గడపాలంటే మంచి సంగీతము, పాటలు వినాలి, లేదా వినోదాన్ని పంచే కార్యక్రమాల్లో పాల్గొనాలి. మళ్లీ పునరుత్తేజం కావాలంటే మాత్రం ఖచ్చితంగా రిలాక్సేషన్ అవసరం. ఆ వైపు కూడా ఆలోచించాలి, ఆ వైపు కూడా మనం అవేర్నెస్ కలిగించాలి. ఎందుకంటే మానసిక ఒత్తిడితో కృంగిపోయి జీవితంలో చాలా కోల్పోయిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. ఇది కూడా కంపల్సరీ అవసరం అన్నమాట లైఫ్లో. ఇదే అంశం గురించి మరింతగా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

మహర్షి సినిమా కోసం హేమచంద్ర వైష్ణవి పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మన వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. మానసిక ప్రశాంతత ఎలా ఈ మనం పొందాలి, దానికోసం ఏం చేయాలి, ప్రశాంతత కరువు అయితే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. ప్రశాంతత కరువు అయితే విచక్షణ కోల్పోతారు, కోపము, చిరాకు, అలసట, విసుగు లాంటివి ఏవేవో ఆవహిస్తాయి. వాటన్నిటిని అధిగమించాలంటే రిలాక్సేషన్ చాలా చాలా అవసరం. ఏ ఒత్తిడి లేకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆటోమేటిక్గా ఆలోచన శక్తి పెరుగుతుంది, మెదడు పనితీరు కూడా పెరుగుతుంది, ఆనందంగా జీవించగలుగుతాము. అలాగని పనిచేసే చోట కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఏ పని చేయకపోతే ఇంకా అంతే సంగతులు తెలిసిందే కదా. కానీ పని ఒత్తిడి సర్వసాధారణమని గ్రహించాలి. ప్రతిసారి మనల్ని మనం తెలుసుకుంటూ పని చేస్తూ వెళితే కాస్త రిలాక్సేషన్ వచ్చినట్లే. మనం కొన్ని తెలుసుకోలేని విషయాలు, తర్వాత కొన్ని పట్టించుకోలేని అంశాలు చాలా చాలా ఉంటాయి. వాటి వల్ల కూడా మానసిక ఒత్తిడికి గురవుతాము, చేసే పని సరిగ్గా చేయలేము. సో ఇవన్నిటి మీద కూడా మనకు కొంచెం అవగాహన అనేది ఉంటే ఖచ్చితంగా ఎంత పని ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, తర్వాత ఎలాంటి ఆలోచనలు పట్టి పీడిస్తూ ఉన్నా కూడా మనసుని కాస్త కుదుట పెట్టేటువంటి మార్గం మనకు దొరుకుతుంది. ఏమంటారు? ఎస్. మరింత సమాచారం ఇదే అంశం గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. మనల్ని మనం ఎలా చైతన్యం చేసుకోవాలి, ప్రశాంతతను ఎలా పొందాలి, దాన్ని ఏవైనా సమస్యలు ఉంటే, ఒత్తిడి ఉంటే దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. బతుకంతో కూడినటువంటి ప్రశాంతత మరి చాలా ప్రమాదం. ఎందుకంటే తన పని తాను చేసుకోలేని స్థితి రాకూడదు ఎవరికైనా కూడా. అది సోమరితనం కిందికి వస్తుంది. సోమరితనం మనిషి ఉన్నతిని డౌన్ చేస్తుంది. ఏ పని చేస్తే మనసు ప్రశాంతంగా స్థిమితంగా హాయిగా ఉంటుందో ఆ పనులే చేయాలి. కండిషన్ లేని రిలాక్సేషన్ చూసుకోవాలి. మొక్కుబడిగా కాదు, మొక్కుబడిగా చేస్తే అది కూడా స్ట్రెస్గానే ఉంటుందన్నమాట. వారం రోజులు రోజంతా కష్టపడి అలసిన మనసును మరి సాంత్వన చేకూరాలంటే మరి దానికోసం వచ్చిన అందమైన మనకు నచ్చినటువంటి మనకు వచ్చినటువంటి పనులు చేస్తూ మనకు ఆహ్లాదకరంగా అనిపించేటువంటి వాతావరణంలో అలా అలా గడిపితే మరి కాస్తైనా రిలాక్సేషన్ దొరుకుతుంది. ఏదైనా కూడా కండిషన్ అంటే ఈ నేను ఇలా చెయ్యాలి అని చేస్తే అది ప్రశాంతత కాదు అనమాట. ఇది అంశం గురించి ఇంకాస్త మాట్లాడుకుందాం, ఎందుకంటే సమయం కూడా తక్కువగా ఉంది. సో మనం ప్రశాంతత కావాలి అంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని అనుకోకుండా ప్రశాంతత కోసం కాస్త రిలాక్సేషన్, మనసు ఎలా ఉవ్విళ్ళూరుతూ ఉంటుందో, మనసు ఎటువైపు అయితే పరిగెడుతుందో ఆ పరిగెడుతున్నటువంటి అంశం గురించి కాస్త ఆలోచిస్తే హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, మళ్ళీ రీ ఎనర్జీ వస్తుంది. ఏమంటారు, వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. సోగ్గాడి చిన్ని నాయన సినిమా కోసం శ్రేయా ఘోషాల్ ధనుంజీ పాడిన పాటిది.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీరు ఇంతవరకు చైతన్య స్ఫూర్తి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయంలో సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు.

0: आप सभी को इस अवसर की बहुत बहुत बधाई देता हूं। मेरे साथ बोलिए, जय सोमनाथ, जय सोमनाथ, हर हर महादेव।
1: The Honorable Prime Minister of India, Shri Narendra Modi, was addressing the gathering at the Somnath Amrit Mahotsav 2026 at the Somnath Temple at Prabhas Patan in Gujarat. The Prime Minister said that the Somnath Temple is the symbol of India's national respect, and it has withstood the travails of time. It has withstood the tyranny of Mahmud of Ghaznavi and Alauddin Khilji and many other tyrants. The Prime Minister paid tributes to Lakulisha and Soma Sarma and others, kings and commoners who defended the Somnath Temple and also rebuilt them over 1,000 years. He paid special tributes to Sardar Vallabhbhai Patel and to Dr. Rajendra Prasad. The Prime Minister said that the government is committed towards keeping up our heritage and our culture, and he also said that the government is committed towards Vikas Bhi and Virasat Bhi. The Prime Minister also mentioned that today is the anniversary of Operation Shakti, that is on the 11th of May in 1998, India tested nuclear weapons for the second time under the leadership of Atal Bihari Vajpayee. And as we come to the end of this special broadcast, we conclude with this mantra: Om Namah Shambhavaya Cha Mano Bhavaya Cha Namah Shankaraya Cha Mayaskaraya Cha Namah Shivaya Cha Shivtaraya Cha Har Har Mahadev.
2: आज सोमनाथ मंदिर प्रांगण में सोमनाथ अमृत महोत्सव का आयोजन किया गया। माननीय प्रधानमंत्री इस आयोजन में शामिल हुए। सोमनाथ भारत की अजय सभ्यता का प्रतीक है, ये कहा गया। सोमनाथ भारत की शाश्वत ज्योति है। माननीय प्रधानमंत्री जी ने जनसमूह को संबोधित किया और कहा कि दुनिया की कोई भी ताकत भारत को झुका नहीं सकती है। माननीय प्रधानमंत्री जी ने शिव शक्ति पॉइंट का उल्लेख किया, ऑपरेशन शक्ति का लेख किया, महान विभूतियों का स्मरण करते हुए उन्हें नमन किया और साथ ही प्रकृति पूजन परंपरा का भी उल्लेख करते हुए हर भारतीय को प्रेरित किया कि अपनी आध्यात्मिक चेतना को हमेशा ऊर्ध्वगामी रखें और जो हमारे आस्था के स्थल हैं उनके प्रति समर्पण बनाए रखें और इस तरह से राष्ट्र सेवा में लीन रहें। ये विशेष प्रसारण आप आकाशवाणी के माध्यम से सुन रहे थे। विशेष प्रसारण प्रस्तुतकर्ता प्रमोद कुमार वत्स के साथ, स्टूडियो में हमारे साथी हमारे विशेषज्ञ डॉ आशुतोष शर्मा के साथ और एस वाई खान के साथ, अपने को कमेंटेटर कौशिक रॉय के साथ, मैं नीलम मलकानिया इस विशेष आयोजन के आप सभी को बधाई और शुभकामनाएं देते हुए अब आप सभी से अनुमति लेती हूं। नमस्कार।
3: सोमनाथ अमृत महोत्सव का सजीव विवरण सुन रहे थे। विवरण दे रहे थे नीलम मलकानिया और कौशिक राय। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
4: భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ప్రభాస్ పటాన్లో సోమనాథ్ అమృత పర్వ దేవాలయ పునర్నిర్మాణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించి చేసిన ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. శ్రోతలు గమనించగలరు, ఈరోజు 12:30 ప్రసారం కావలసిన జాతీయ స్థాయి తెలుగులో వార్తలు 3 ప్రసారమవుతాయి. అదేవిధంగా 1:10 ప్రసారం కావలసిన ప్రాంతీయ వార్తలు 3:10 ప్రసారమవుతాయి. శ్రోతలు ఈ మార్పును గమనించగలరు. ఆకాశవాణి ఇప్పుడు సినీ భక్తి గీతం వింటారు.

బద్రీ సినిమా నుంచి రమణ గోగుల సునీత పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం షో టైం. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిద్ భారతి 102.8 మెగాహెర్ట్స్. షో టైం లో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 04023240820 నెంబర్ కు వాట్సాప్ చేయండి.

శ్రోతలంతా ప్రశ్నల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రశ్న వచ్చేస్తుంది, ఎలైస్ అడ్వెంచర్ ఇన్ వండర్ ల్యాండ్ పుస్తకాన్ని రాసింది ఎవరు? ప్రశ్న మరొకసారి, ఎలైస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్ ల్యాండ్ పుస్తకాన్ని రాసింది ఎవరు? మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు అభిందాసిగా తెలియపోదాం. మంచి మంచి పాటలు, మంచి మంచి ప్రశ్నలు వింటూ

ఎస్వి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట అది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చిత్రం ఆహ్వానం. షో టైం కార్యక్రమంలో మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. మరి మనం అడిగినటువంటి ప్రశ్న, అలైస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్ ల్యాండ్ పుస్తకాన్ని రాసింది ఎవరు అనే ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం చాలా మంది పంపించారు. సరైన సమాధానం పంపించిన వాళ్ళు హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి, అలాగే నిజాంపేట గణేష్ వేదవతి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్, దమోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు శిరువాణి, నెహాన్ రవి, రాధిక త్రికోక్, నవీన్ సౌమ్య, శ్రీరామదాస కృపాచారి, అనిత సాయి, వర్షిత్ సాయి, రిత్విక్, వీరు నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి ఆన్సర్ చేశారు. అలాగే మరొక శ్రోత బూదన్ పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, అలాగే పెడ నుంచి అప్పలరాజు, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి సరైన సమాధానం పంపించారు. చోడవరపు నాగేశ్వరమ్మదేవి, లక్ష్మీ శశాంక, గాయత్రి విశ్రుత, మహాద్యుతి, సాయి మన్విత, తర్వాత బ్రహ్మయ్య కర్నూలు నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా దస్తగిరి సందీప్ రుదుటూరు కడప జిల్లా నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ అభినయ సాయి కిరణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుంచి, ఆడపు సంతోష్ కుమార్ కోల్టెక్స్ బెల్లంపల్లి నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు మాత్రమే ఇన్ టైంలో సరైన సమాధానం పంపించారు. వీరందరికీ కూడా అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివేక్ భారతి 102.8 MHz. మరి సరైన సమాధానం ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. ఎస్, అలైస్ అడ్వెంచర్ ఇన్ వండర్ ల్యాండ్ పుస్తకం రాసింది లూయిస్ కెరోల్ రాశారన్నమాట. సో ఇది సరైన సమాధానం. మరి మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ప్రశ్న అనే దానికంటే ముందు ఒక చిన్న సెకండ్ చరణం వినిపిస్తాను. ఈ చరణం ఏ సినిమాలోనిది అది సమాధానం చేయండి. ఆ చరణం వచ్చేస్తుంది, వినండి.

షో టైం కార్యక్రమంలో మీరు విన్న పాట అల్లరి ప్రేమికుడు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. గీత రచన వేటేరు సుందరమూర్తి, సంగీతం ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న ఒక చిన్న ఒక మంచి పాటలోని రెండవ చరణాన్ని వినిపించాం, అది ఏ సినిమాలోనిది అని ప్రశ్న వేశాం. మరి దీనికి సరైన సమాధానం చాలా తక్కువ మంది పంపారు. అయితే ఇలాగా అడిగితే బాగుంటుంది అని అనిపిస్తుందన్నమాట. సో కొంతమంది శ్రద్ధ పెట్టి విన్నారు, కొంతమంది సరైన ఆన్సర్ చేశారు, కొంతమంది ఆన్సర్ వెతకడం కోసం తికమక అవుతున్నారు. సో ఎనీహో మొత్తం మీద అందరూ ప్రయత్నం చేస్తున్నారు చాలా ఎనర్జెటిక్గా. మరి సరైన సమాధానం పంపిన వారు మాత్రం ఒకే ఒక్కరు, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి సరైన సమాధానం పంపించారు. మిగతా వాళ్ళు కూడా చాలా మంది పంపించారు. కొంతమంది హీరో కృష్ణ అని సరైన కొంచెం ఆన్సర్ ఇచ్చారు. చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వరలక్ష్మి కృష్ణమ్మ. సో సరైన సమాధానం ఏంటి అంటే మనం వినిపించినటువంటి రెండవ చరణం పాట గంగమ్మంగ సినిమా నుంచి ఒక్కరు మాత్రమే సరైన సమాధానం చేశారు. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, సరిగ్గా వినండి. ఆహుతి సినిమాలో తొలి పరిచయమైన నటుని పేరేంటి? ఆహుతి సినిమాలో తొలి పరిచయమైన నటుల పేరేంటి? ఆయన పేరు తెలుసా మీరు కనుక? మరి ఆ సినిమాలోని ఆ క్యారెక్టర్కి కొత్తగా పరిచయం అయ్యారన్నమాట. ఆ సినిమా నుంచి ఆ నటుని పేరు చెప్పండి. సమాధానం చేయాల్సిన ఫోన్ నెంబర్స్ 04023240852 నెంబర్కు

ఎంఎం కీరవాణి స్వరకల్పనలు ఎస్పి బాలసుబ్రహ్మణ్య చిత్ర పాడిన వేటూరు గీతమది. చిత్రం అల్లరి అల్లుడు. షో టైం కార్యక్రమం వింటున్నాం మనం. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, ఆహుతి సినిమాలో తొలి పరిచయమైన నటుల పేరేంటి అని ప్రశ్న వేశాం. సరైన సమాధానం చాలామంది పంపారు, కానీ కరెక్ట్గా అంటే సగం సగం సమాధానం పంపారు. అది అందరికీ తెలిసిందే, కానీ కరెక్ట్గా ఎవరు చేశారు వారి పేరు చదివే ప్రయత్నం చేస్తాం. పాట అయిపోయే లోపు పంపిన వాళ్ళే మొత్తం చదువుతున్నాం. బుధన్ పొచ్చంపల్లి నుంచి ఎలగంతల మార్కండేయ, లక్ష్మి, తర్వాత వీరు బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుంచి చాలామంది సగం ఆన్సర్ ఇచ్చారు, సగం సరైన సమాధానం పంపారు. పూర్తిగా పంపినది మాత్రమే చదువుతున్నాం మనం. సరిగ్గా ఉన్న ఆన్సర్ మాత్రమే కళ్ళ శ్రీనివాసరావు కోదాడ అరుస్మిల్లి జన వీరు నుంచి ఆన్సర్ చేశారు. నిజాంపేట నుంచి గణేష్ వేదవతి. చాలామంది పార్టిసిపేట్ చేశారు, బట్ సరైన సమాధానం సగం మాత్రమే ఇచ్చారనమాట. పూర్తి పేరు ఎవరైతే పంపారో వారి పేరు మాత్రమే చదివే ప్రయత్నం చేస్తున్నాం. గజ్వేల్ నుంచి సెర్ల వెంకటేశం సుగ్న, రామప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, ఇంకా చూస్తున్నాం భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మనకుర్తి నుంచి, భూపతి రవీందర్ రెడ్డి వారు ఎక్కడి నుంచో ఆన్సర్ చేయలేదు. తర్వాత చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి, తర్వాత భాను మియాపూర్ నుండి, వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ వీరు, అలాగే పద్మజ నాగకుమార్ ఫ్రమ్ మలాపూర్ హైదరాబాద్ నుంచి కూడా సరైన సమాధానం ఇచ్చారు. ఎస్ఎన్ మూర్తి రాణి సూరారం కాలనీ నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. అందరికీ తెలిసిందే, టైటిల్లోనే ఉంటుంది, ఆయన పేరు ఇంటి పేరుగా మారిపోయిందన్నమాట. కానీ పూర్తి పేరు మనం చెప్పమన్నాము. ఆహుతి సినిమాలో తొలి పరిచయమైన నటుని పేరు శంభు ప్రసాద్, అలాగే జనార్దన్ ప్రసాద్ అంటే సినిమాలో ఒక పేరు, ఆయన ఒరిజినల్ పేరు ఒకటి అనమాట. ఆ సినిమాతోనే ఆయన పేరు ఆహుతి ప్రసాద్గా అందరికీ పరిచయం, సుపరిచితులు వారు. కానీ ప్రసాద్ ప్రసాద్ అని పంపించారు. ఆ పూర్తి పేరు మాత్రం శంభు ప్రసాద్, అలాగే జనార్దన్ ప్రసాద్ అని రెండు పేర్లు ఉన్నాయి. అది సరైన సమాధానం. ఆ సరైన సమాధానం పంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అభినందన తెలుపుతున్నాం. ప్రసాద్ అని చాలా మంది సరైన సమాధానం పంపించారు, వారికి కూడా అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి. చంటి సినిమాలో వంట మనిషిగా నటించిన నటులు ఎవరు? చంటి సినిమాలో వంట మనిషిగా నటించిన నటులు ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324028 నెంబర్కు వాట్సాప్ చేయండి.

కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, చంటి సినిమాలో వంటవారుగా నటించిన యాక్టర్ ఎవరు అనే ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం పంపించారు. ఏఐ మీద ఆధారపడకుండా సొంత నాలెడ్జ్తో పంపినటువంటి సమాధానం. ఇందాక కూడా రెండు ప్రశ్నలు అలాగ వేశాను. సొంత నాలెడ్జ్తో ఒకరిద్దరు మాత్రమే సమాధానం చేశారు. ఏఐ మీద ఆధారపడినటువంటి ప్రశ్న అది. సో ఇది కూడా అలాంటి కోవకే చెందినటువంటిది. సరైన సమాధానం పంపేవారు చాలా మంది శ్రోతలు. సిహెచ్ చోడవరపు లక్ష్మి, శశాంక, గాయత్రి, విశృత, మహాద్యుతి, సమన్విత, మహాద్యుతి, గీతానగర్, హైదరాబాద్ నుంచి సరైన సమాధానం పంపించారు. పాలపల్లి శ్రీనివాస్, సిరిసిల్ల నుండి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, తర్వాత దుర్గా, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రమ్ వారి కుటుంబ సభ్యులు వేరు. తర్వాత పాలెంపూలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్. మూర్తి ఫ్రమ్ విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి సరైన సమాధానం పంపించారు. వీరు నిర్మల్ జిల్లా ఎడ్బిడ్ నుండి మీరా సాయిలు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, కనగలూరు నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ట సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, ఎలగందల మార్కండేయ లక్ష్మి, మనోరమ వీరు, ఓకే, గణేష్, వేదవతి హైదరాబాద్ నుండి, తర్వాత వేద మనోజ్ఞ బోయిగూడ సికింద్రాబాద్ నుండి సరైన సమాధానం ఇచ్చారు. తర్వాత రామరాజునగర్ కమల్ సాయి సరైన సమాధానం పంపించారు. సుజాత ఆర్, గణేష్, రాజాజీ నగర్ బెంగళూరు నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్, ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లా నుండి, సురేష్ నేరడమెట్ నుంచి, తర్వాత బల్కంపేట్ రాము, లక్ష్మి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, భాను మియాపూర్ నుండి, ఎస్ఎన్ మూర్తి రాణి సూరారం హైదరాబాద్ నుండి, సీత సత్యవూలు ఏఎస్ రావు నగర్ నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, తర్వాత కేవీ రావు, పీపీ రావు ఖైరతాబాద్ నుండి వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం బ్రహ్మానందం. సో వీరందరికీ అభినందన తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షోటమి కార్యక్రమంలో చివరి పాట వచ్చేస్తుంది. ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం చేయడానికి, సమాధానం చదవడానికి సమయం ఉండదు. కాబట్టి ఇది ఇవాళ షోటైం కార్యక్రమం. షోటైం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అభిమాన శ్రోతలందరికీ ధన్యవాదాలు.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట చూడాలని ఉంది సినిమా కోసం కవిత కృష్ణమూర్తి శంకర్ మాధవన్ పాడింది. ఇది ఇవాళ షోడమ్ కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 2 గంటలు. మిడ్ డే న్యూస్ ఇప్పుడు

ప్రేమకు స్వాగతం సినిమా కోసం కేకే ఉషా పాడిన పాట విన్నారు. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. శక్తిశీలి కార్యక్రమంలో శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాల్ని సారాభాయి గారి జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు మనం వింటున్నాం. 1918 సంవత్సరంలో పుట్టిన మృణాలి గారు నాటి పరిస్థితులను ఎలా ఓవర్కమ్ చేశారనేది చాలా పెద్ద సమస్య. పైగా మహిళ ఎంచుకున్న రంగం శాస్త్రీయ నృత్యం, ఎంతో ఓపిక, శిక్షణ ఇవన్నీ ఉండాలి. పైగా ఆ టాలెంట్ కూడా ఉండాలి, విశాలమైన దృక్పథం కూడా ఉండాలి. నృత్య రీతుల్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న నృత్యం ద్వారా సభికులు మెప్పించాలి, ప్రదర్శనలతో ఆహో బల అనిపించాలి. ఇవన్నీ సవాళ్ళే అయినా కూడా పెద్ద పెద్ద కాలేజీలు థియేటర్ ఆర్ట్స్లో చదువుకుని తర్వాత అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్లో చేరి శిక్షణ మెలకువలు ఇవన్నీ నేర్చుకుని తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు మన మృణాల్ని సారాభాయి గారు.

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ప్రియమైన నీకు సినిమా కోసం చిత్రపాడింది గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సంగీతం శివశంకర్ మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9499463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి సాంప్రదాయ శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాలిని సారాభాయి గారి జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏదో డాన్స్ చేసి కొన్ని భంగిమలతో మెప్పించి శభాష్ అనిపించుకోవాలి అని ఎప్పుడూ చూడలేదు మృణాలి గారు. ఇంకా లోతైన శిక్షణ తీసుకోవాలనే సంకల్పం పూనారు. భరతనాట్యం, కథాకళిలో కూడా గురువుల వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుని ప్రదర్శనలు ఇచ్చి అసాధారణ ప్రతిభను చాటారు. దాదాపు 300 నాటకాలకు పైగానే మరి ఆమెకు దర్శకత్వం చేశారంటే ఎంత సాహసం చేసి ఉండాలో చెప్పండి. అందుకే ఆమె చరిత్రగా నిలిచారు. ఆమె గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి.

0: ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: శక్తిశీలి కార్యక్రమంలో సాంప్రదాయ శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాళి సారాభాయి గారి జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు, ఆమె పడినటువంటి చేసిన కృషి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కళాకారులను తయారు చేసి సాంప్రదాయ నృత్యంలో యువత రాణించాలనే సంకల్పంతో ఆమె దర్పణ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి ఎందరికో ఔత్సాహికులకు శిక్షణను ఇచ్చారు మృణాళి గారు. మరి దాదాపు 18,000 మంది శిష్యులను తయారు చేశారంటే కళ పట్ల, తన వృత్తి పట్ల, తన నమ్మకం పట్ల, తనకున్నటువంటి ఆత్మవిశ్వాసం పట్ల ఎంత అదిగా ఉందో మనం ఇక్కడ గమనించాలి. అంటే దేశానికి ఏం చేయాలి, ఎలా సేవ చేయాలి, ఎలా కళాకారులను సాంప్రదాయ కళలను ఎలా సంరక్షించుకోవాలి, శిష్యులను ఎలా తయారు చేయాలి, వారికి ఏ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి అనేది చేసి నిరూపించారు. ప్రభుత్వం దృష్టిలో పడ్డారు, తర్వాత ప్రభుత్వాన్ని కూడా కదిలించారు ఆమె నృత్యంతో. అంత గొప్ప కళాకారిణి మురణాలిని సారాభాయి గారు.

సఖీ సినిమా నుంచి శ్రీనివాస్ సాధన సర్గం పాడిన వేటూరి గీతం అది. సంగీతం ఏఆర్ రెహమాన్. మనం శక్తిశీలి కార్యక్రమంలో శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాలినీ సారాభాయి జయంతి సందర్భంగా మాట్లాడుకుంటున్నాం. మరి శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాలినీ గారు క్లాసికల్ డ్యాన్స్లు చేసిన విశేష సేవ కృషికి గాను 1992లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. ఆ అవార్డుతోనే కాకుండా లెక్కకు మించి అవార్డ్స్ రివార్డ్స్ సంపాదించారు. దేశ విదేశాల్లో లెక్కకు మించి ప్రదర్శనలు ఇచ్చారు. మరి కళ పట్ల, కళ కోసమే జీవితాన్ని అంకితం చేసి ఎంతోమంది విద్యార్థులను తయారు చేశారు గొప్ప కళాకారిణి. వారికి ఈ సందర్భంగా వివిధ భారతి నివాళులు అర్పిస్తోంది. ఇది ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమం ఉమెన్ సక్సెస్ జర్నీ. శ్యామ్ సింగర్ సినిమా నుంచి చివరిగా ఈ పాట.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సోమనాథ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్బంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి.

0: సోమనాథ్ అమృత్ పర్వ్ సందర్భంగా మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ మహాదేవ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక మహాపూజ నిర్వహించారు. సోమనాథ్ ఆలయ శిఖరంపై కుంభాభిషేక క్రతువు పూర్తి చేశారు. 11 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఆలయ శిఖరానికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, సోమనాథ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని, దేశం శాశ్వత ఆత్మకు పవిత్ర చిహ్నమని కొనియాడారు. ఎన్నిసార్లు దాడులు ఎదురైనప్పటికీ సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ ఉద్భవించిందని, ఇది భారతదేశ అజేయమైన శక్తిని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ సాంస్కృతిక పునరుజ్జీవానికి పునాది అని ఆయన ఉద్ఘాటించారు.
1: यहां देख रहा हूं विनाश में सृजन के संकल्प को, जिसे सोमनाथ ने चरितार्थ किया है. मैं यहां देख रहा हूं असत्य पर सत्य की विजय को, जिसे प्रभाष पाटन ने बार बार जिया है. मैं यहां देख रहा हूं हजारों वर्षों की आध्यात्मिक चेतना को, जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है. मैं यहां देख रहा हूं भारत के उस अविनाशी स्वरूप को, जिसे सदियों के कुत्सित प्रयास भी न मिटा सके न हरा सके.
0: అంతకుముందు భారత వైమానిక దళం నిర్వహించిన ఎయిర్ షోలో సూర్య కిరణ్ ఏరోబోటిక్స్ టీమ్ సోమనాథ గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించింది. హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పుష్పాలు కురిపించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ స్వాభిమాన్ ఉత్సవ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవం భారతదేశ నిరంతర శక్తికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సోమనాథ ఆలయాన్ని భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యానికి, విశ్వాసానికి శక్తివంతమైన చిహ్నంగా ఆయన అభివర్ణించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని దేశ ప్రజలకు 7 విజ్ఞప్తులు చేశారు. ప్రజా రవాణా వాడటం, కార్పూలింగ్ ద్వారా దిగుమతి చేసుకునే ఇంధన వినియోగాన్ని తగ్గించి, తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలు కాపాడాలని ఆయన ప్రజలను కోరారు. ఒక ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు నివారించి ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలను కోరారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడాన్ని పునఃపరిశీలించడం, 1 సంవత్సరం పాటు మితిమీరిన బంగారం కొనుగోళ్లను పరిమితం చేయడం వంటి మార్గాల ద్వారా విదేశీ ఖర్చులను తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రం హోం విధానాలను మళ్లీ ప్రారంభించాలని మోదీ పిలుపునిచ్చారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే రసాయనిక ఎరువులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి స్వయం సమృద్ది, సేంద్రీయ వ్యవసాయం అత్యవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: एक जमाना था जब संकट आता था तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा.
0: आकाशवाणी वार्ताल विंटनारु. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. 1998లో సరిగ్గా ఇదే రోజున భారత్ తన అద్భుతమైన శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని ఉపరాష్ట్రపతి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తోంది. కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

పొద్దుగల్లా 10:00 సంధికి ఇప్పటిదాక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలని, గట్లనే ముంబై కేంద్రం నుండి హిందీ వివిధ భారతి కార్యక్రమాలని విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాల నుండి రాత్రి 11:00 కొట్టేదాక. మరికొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం షురు అవుతుంది. దాంతోపాటు ఈఎల్టీ కార్యక్రమాలల్లో 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మధ్యల కృష్ణప్రియతో ముచ్చట పాటల నడుమ వింటారు. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇవాళ పొద్దుమట్టు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రీ.

0: మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. గట్లనే మంచి మంచి పాటలు అవిసుక మన మనసుకు నచ్చిన మెచ్చిన పాటలు వింటే ఆ ఆనందం లెక్కగట్టలేనిది. అందుకే ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి, మీ మాటలతో పాటు మీరు కొన్న పాటలు వినండి గే కార్యక్రమంలో. ఫోన్ చేసిన నంబర్లు 0873229501, మరొక నంబర్ 2300081.
1: సీతాకోకచిలకల్ల

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు మాట చెప్పును రే పాట ఇనుండ్రే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081. ఇక ఈ పాటల కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరుతూ ఉంటారు చాలా మంది శ్రోతలు. ఈరోజు పాటను కోరుతున్న వారు కరీంనగర్ నుండి కార్తికేయ, మనీష, దివ్య, నవ్య, సుగుణ ఈ సందేశం ద్వారా పాటను కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట సాహస వీరుడు సాగర కన్య చిత్రం నుండి మా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన మీనా మీనా అనే పాటను వినిపించండి అంటూ ఉత్తరం ద్వారా వీరు పాటను కోరుతున్నారు. ఇప్పుడైతే మరి వీరు కోరిన పాట వినేద్దాం. అలాగే శ్రోతలు మీర్సుక గిట్లా ఉత్తరాల ద్వారా పాటను కోరాలి అనుకుంటే మీరు పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001.

0: మీరు వింటున్నారు మాట చెప్పుండి పాట అయినండి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: రాజ్ కుమార్ మేడం.
0: ఎక్కడ నుంచి?
1: లింగాపూర్ మేడం, నిర్మల్ డిస్ట్రిక్ట్.
0: ఏం చేస్తుంటారు?
1: ఆర్ఎంపీ మేడం.
0: చెప్పండి, ఏ పాట వింటారు?
1: పెళ్లి కానుక నుండి చుబి చుబి అనే
0: సాంగ్. సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడైతే వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: మిత్రం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మీరు వింటున్నారు మాట చెప్పుండి పాట అయినండి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో.
2: హలో,
1: నమస్తే అని చెప్పండి. మీ పేరు?
2: అశోక్ మేడం.
1: ఎక్కడి నుంచి అశోక్ గారు? ఏం చేస్తుంటారు? అంటే ఏం పని?
2: గల్ఫ్ వెళ్లే వాళ్ళని,
1: బయట దేశాలకు వెళ్లే వాళ్ళని పంపిస్తారు.
2: అవును మేడం.
1: సరేనండి, చెప్పండి ఏ పాట తింటారు? సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడైతే మరి మీరు కొన్ని పాట

0: ఇది ఇయాల్టి మాట చెప్పండి పాటైనండి కార్యక్రమం. రేపు జమట్టు ఐదు గొట్టంగా మాట చెప్పండి పాటైనండి కార్యక్రమంలో మరెన్నో మీరు కొన్న పాటలు వినొచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
1: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
2: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
1: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
2: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
1: 9491399052.
2: గుర్తుంచుకోండి,
1: లాభవాణి
2: ఆకాశవాణి,
1: శుభవాణి
2: ఆకాశవాణి.
1: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. నాకు నచ్చిన సినిమా పాటలు. యువతి యువకులలోని ప్రతిభని, వారి లక్ష్యాలని, వారి విజయాలని వారి ముచ్చట్లోనే వినిపిస్తూ వారికి నచ్చిన సినిమా పాటలను వినిపించే కార్యక్రమం నాకు నచ్చిన సినిమా పాటలు. ఈరోజు ఈ కార్యక్రమంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మధ్యల కృష్ణప్రియతో ముచ్చట పాటల నడుమ విందాం. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి.
3: నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు మద్దెల కృష్ణప్రియ. అయితే తనకి సేవ చేయడం అంటే ఇష్టం. తను పూర్తి చేసింది బీఎస్సీ నర్సింగ్. ఎక్కువగా ఓపిక ఉండి రోగులకు చికిత్సనందించడమే కాకుండా వాళ్ల ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం, ఇంకా వాళ్లకి భావోద్వేగ మద్దతును అందించడమే నా లక్ష్యం అని అంటూ మద్దెల కృష్ణప్రియ మనతో మంచి ముచ్చట్లను చెప్పబోతున్నారు ఇప్పుడు నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో. నమస్తే కృష్ణప్రియ.
4: నమస్తే మ్యామ్.
3: చెప్పండి మీ గురించి.
4: మ్యామ్, నా పేరు కృష్ణప్రియ. నేను నిర్మల్లో కమలనగర్ లో ఉంటున్నాను. మా మమ్మీ షీ వాజ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్లో, మెటర్నిటీ హాస్పిటల్లో తను జాబ్ చేస్తాయి. మా డాడీ ఇక్కడనే జాబ్ చేస్తారు, ఆర్ఎన్బి ఐబీలో, ఇక్కడనే వర్క్ చేస్తూ ఉంటాడు. నాకు ఒక అక్క ఉంది, అక్క పేరు ఝాన్సీ రాణి. తను గవర్నమెంట్ టీచర్ అనమాట. షీ గెట్ మ్యారీడ్. తను కూడా మ్యారేజ్ అయిపోయింది.
3: చదువు ఎక్కడ పూర్తి చేసింది?
4: నేను చదువు హైదరాబాద్ లో పూర్తి చేశాను, యశోద హాస్పిటల్ అండ్ కాలేజ్ లో నేను ఫినిష్ చేశాను డిప్లొమా. దెన్ ఆఫ్టర్ పోస్ట్ బీఎస్సీ ఏమో ఇన్ బస్వతారకం ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో నేను చదువుతున్నా.
3: ఈ బీఎస్సీ నర్సింగ్ ఎంచుకోవడానికి అమ్మ గారైనా ముఖ్య కారణం? తన హాస్పిటల్లో పనిచేస్తున్నారు.
4: మమ్మీ రీజన్, ఫస్ట్ మెయిన్ రీజన్ మమ్మీ. బికాస్ తను చేస్తున్నప్పుడు నాకు కూడా చేయాలని అనిపించింది. బికాస్ ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే ప్రొఫెషన్ కోర్స్ కాబట్టి మనం చదువుకున్న వెంటనే వీ కెన్ జాబ్.

0: చీజ్ ఈగా అండ్ వీ కెన్ సర్వ్ ద పీపుల్స్ వాళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకోగలుగుతాం, వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అని వాళ్ళ పెయిన్ ని అర్థం చేసుకోవడం అండ్ వాళ్ళ మూడ్ ని పెయిన్ తోటి ఎలా దే ఓవర్కమ్ చేస్తున్నారో దాని నుంచి ఎలా బయటపడాలో మనం చెప్పగలుగుతాం, వాళ్ళకి సజెషన్స్ ఇవ్వగలుగుతాం, డైట్ ప్రకారం మెడిసిన్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఏం చేసుకోవాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని సజెషన్స్ కూడా ఇవ్వగలుగుతాం. కాబట్టి నాకు చేయాలనిపించింది. సో మమ్మీ వాజ్ ద మెయిన్ రీజన్ నన్ను నర్సింగ్ లో నేను వెళ్ళడానికి, స్టడీ చేయడానికి
1: ప్రోత్సహించింది. ఇది పాటల కార్యక్రమం, నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి మొదటగా మీకు ఏ పాట అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం?
0: నాకు మొదటగా నిన్నే పెళ్ళాడతానే మూవీలో కన్నుల్లో నీ రూపమే ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే బికాజ్ హీరో హీరోయిన్ దే వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్, వాళ్ళ వే ఆఫ్ కేరింగ్ ఇద్దరు, తను డిన్నర్ పెడతా ఉంటారు సో దే ఎఫెక్షన్ వాళ్ళ పట్ల, వాళ్ళు చెప్పుకోలేకపోతారు బట్ విత్ ద ఐస్ దే యూస్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ అన్నమాట.
1: ఓకే సరే.

0: నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో మద్దెల కృష్ణప్రియతో మనం ముచ్చట పెడుతున్నాము. అయితే కృష్ణప్రియ, అమ్మ ప్రోత్సాహంతో బీఎస్సీ నర్సింగ్ ని పూర్తి చేసినావు, మరి ముందు ముందు ఏం చదవాలనుకుంటున్నావు, నీ అంబిషన్ ఏంటి, దాని గురించి చెప్పు.
1: నా అంబిషన్ అంటూ యాక్చువల్లీ ఇంకా చదవాలనుకుంటున్నా, ఎంఎస్సీ లైక్ ఫార్వర్డ్ అవుతూ ఉందామని నేను అనుకుంటున్నా.
0: అయితే ఆర్థికంగా నిలదొక్కునేలా బసవతారకం హాస్పిటల్లో హైదరాబాద్ లో చేస్తానన్నారు కదా, అదెలా ఉండింది అక్కడ పని వరకు, ఎలా అనిపించింది మీకు?
1: అక్కడ యాక్చువల్లీ మేము డిప్లొమా అయిపోయింది మ్యామ్, అది పోస్ట్ బీఎస్సీ కోసం జాయిన్ అయినాను బసవతారకంలో. సో అప్పుడు స్టార్టింగ్ కొంచెం స్కేరింగ్ అనిపించింది, ఎందుకంటే కొత్త న్యూ, అంత న్యూ కాబట్టి కొంచెం భయం వేసింది. తర్వాత అలవాటు అయిపోయింది అనమాట, సిస్టర్స్ తోటి, ఇన్ఛార్జెస్ తోటి వాళ్ళు బాగుండే, సో నేను కంటిన్యూ అయిపోయినా బాగుండే. బట్ క్యాన్సర్ పేషెంట్స్ కాబట్టి చాలా పేషెంట్స్ మనకి ఎక్కువ అంటే డబుల్ ట్రిబుల్ కావాలి ఇంకా వాళ్ళని హ్యాండిల్ చేయడానికి, బికాస్ వాళ్ళకి ఎంత ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంటుంది అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేనంత పెయిన్ ఉంటుంది. వాళ్ళకి క్యాన్ లో పెట్టడానికి కూడా వెయిన్స్ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు, అఫ్ కోర్స్ కోపడుతూ ఉంటారు, బికాజ్ వాళ్ళకు భరించలేనంత ఉంది కాబట్టి వాళ్ళు అలా కోపడుతూ ఉంటారు. సో అదంతా మనము తీసుకోవాలి, ఓపికతోటి అవన్నీ తీసుకుని వాళ్ళకి మెల్లిగా చెప్పాలి, ఇలా కాదు, కొంచెం ఓపిక పట్టండి కొంచెం సేపు అని మనం వాళ్ళకి సర్ది చెప్తే వాళ్ళు కొంచెం కన్వీనియంట్ గా కూల్ అయి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు, క్యాన్లో పెట్టడానికైనా లేకపోతే ఇంజెక్షన్ ఇవ్వడానికైనా. సో వాళ్ళు కోఆపరేట్ చేస్తే మెల్లిగా మనము మన ట్రీట్మెంట్ కానీ చేయడం అలా చేస్తారు. కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. చాలా మంది చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు బికాజ్ వాళ్ళకి చాలా కీమోథెరపీ స్టార్ట్ అయితే చాలా డిసడ్వాంటేజెస్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళ హెయిర్ లాస్ అవుతుంది, సో చాలా చేంజెస్ వస్తుంటాయి వాళ్ళ బాడీ పరంగా. సో వాళ్ళకి మనము ఒక కరేజ్నెస్ ఇవ్వాలి, అలా కాదు ఇలా మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి సో మీరు మెల్లిమెల్లిగా అది రికవర్ అవుతూ ఉంటుంది, ఈ డైట్ తీసుకోండి అని మనం సజెషన్స్ ఇవ్వాలి, వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్నెస్ ఇవ్వాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. సో దట్స్ వై
0: అవన్నీ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు.
1: ఇప్పుడు నోథింగ్.
0: సరే, ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి రెండవ పాట చెప్పండి, ఏ పాట అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం?
1: అతడు ఫిలిం లో అవును నిజం నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే వాళ్ళిద్దరూ ఎనర్జెటిక్ గా చేస్తూ ఉంటారు, ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఆ సాంగ్ లా, మంచి అనిపిస్తుంది వినడానికి, వచ్చినడానికి.

0: నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో కృష్ణప్రియతో మాట్లాడుతున్నాము. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు మీరు
1: ఫ్యూచర్ లా? ఇంకా నేను చదవాలనుకుంటున్నా యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివిన తర్వాత ఐ విల్ గో ఫర్ ఫార్మకాలజీ డిపార్ట్మెంట్, అలా వెళ్దామని అనుకుంటున్నాను.
0: అయితే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మన దేశంలో అయితే చాలా వరకు ఈ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి.
1: Yes, ma'am.
0: బయట దేశాలకు వెళ్లాలనుకున్న వాళ్ళకి కూడా అవకాశాలు ఉండనే ఉంటాయి.
1: Yes, ma'am.
0: సో మీకు వస్తే మీరు వెళ్ళగలుగుతారా, వెళ్తారా, వెళ్లాలనుకుంటున్నారా?
1: యాక్చువల్లీ నాకు వెళ్లాలనే ఉంది, బట్ మామ్ డాడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. వెళ్దామని అనుకున్నాను అనిపించింది, బట్ వాళ్ళు దే డజంట్ యాక్సెప్ట్ చేయలేరు అనమాట. ఎందుకంటే అంత దూరం, నువ్వు అంత దూరం ఉండి ఏం చేస్తావు, ఇక్కడనే చేసుకో, ఇంటి దగ్గరనే చేసుకో, లేకపోతే హైదరాబాద్ లో చేసుకో, అట్లా మమ్మీ డాడీ అన్నారు. సో నేను వెళ్ళలేకపోయినా. ఛాన్స్
0: నర్సింగ్

0: 38 పీజీ చేయాలనుకోండి, దీనిలో స్పెషలైజేషన్స్ అలా ఉంటాయా?
1: ఎంఎస్సీ ఇప్పుడు నేను పోస్ట్ బేసి అయిపోయింది మ్యామ్, ఇప్పుడు సపోజ్ ఎంఎస్సీ చేయాలనుకుంటే డిపార్ట్మెంట్స్ ఉండేది, మెడికల్ సర్జికల్ది ఒకటి, అలా డిఫరెంట్ డిఫరెంట్ దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మనకి ఏది నచ్చితే మనం అది చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అలా ఎంఎస్సీ దేనిపైన చేస్తావు, అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి డిఫరెంట్ మనకు నచ్చింది తీసుకోవచ్చు.
0: మీకు నచ్చింది ఏంటి పీజీలో ఎక్కువ చేయాలని అనుకుంటే?
1: మెడికల్ సర్జికల్ అనుకుంటున్నాం మ్యామ్, బికాస్ లాట్ ఆఫ్ డిసీజెస్ గురించి ఉంటాయి, సో మనం తెలుసుకోగలుగుతామని, మన ముందు తెలుసుకోగలుగుతాం మన సింప్టమ్స్ మనకు వచ్చినాయంట, సో మనం తొందరగా తొందరపడి తొందర హాస్పిటల్ కన్సల్ట్ కావచ్చు. సో నాకు మెడికల్ సర్జికల్ చేయాలనుకుంటున్నా.
0: ఓకే, ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి మూడవ పాట చెప్పండి. ఏ పాట ఇష్టం, ఎందుకు ఇష్టం?
1: మూడవ పాట మ్యామ్, హే రంగులే నీరాకతో లోకమే రంగులై పొంగనే. ఇది ఈ సాంగ్ ఎందుకు ఇష్టం అంటే, బికాజ్ ఈ సినిమాలో ఆ హీరో ఆర్మీ అండ్ హీరోయిన్ కాలేజ్లో చదువుతూ ఉంటాయి, సో అతను ఎంకరేజ్ చేస్తుంటాడు, తను ర్యాంప్ వాక్ చేయాలన్నమాట, తను చాలా భయపడుతుంటాడు, బట్ ఆ సాంగ్లో అతని ఎంకరేజ్మెంట్, అతన్ని చెప్పడము ఎట్లా వాక్ చేయాలా అని చెప్పడం, వాళ్ళ ఇద్దరి లవ్ అండ్ అఫెక్షన్, వాళ్ళ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, ఎంకరేజ్మెంట్ ఇస్తారు, కాబట్టి నాకు నచ్చింది ఈ సాంగ్.

0: యా, చదువుతో పాటు నీకున్నటువంటి స్పెషల్ హాబీస్, ప్రత్యేకమైనటువంటి అభిరుచులు, అలవాట్లు ఏమైనా ఉన్నాయా?
1: ఎస్ మ్యామ్, నాకు నార్మల్ గా ఫెయిరీ టెల్ స్టోరీస్ చూడడం నచ్చుతుంది. ఐ మీన్ చందమామ కథలు అలా బుక్స్ అలా నచ్చుతాయి. అండ్ హారర్ స్టోరీస్ వినడం చదవడం నాకు ఎక్కువ నచ్చుతుంది. బికాస్ దాంట్లో సస్పెన్స్ గానీ, ఆ టెన్షన్ గానీ, ఆ భయం గానీ, థ్రిల్లింగ్ అనిపిస్తుంది నాకు. సో దీస్ ఆర్ మై హాబీస్. అండ్ డాన్సింగ్ కూడా, మా కజిన్ సిస్టర్ తోటి డాన్స్ కూడా చేస్తాను. మేమిద్దరం చాలా కో డాన్సర్స్ అనమాట. ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ మేమే వెళ్ళి డాన్స్ చేస్తాం అనమాట.
0: చదవటము అలాగే డాన్స్ చేయడం, రెండు అలవాట్లు ప్రత్యేకంగా ఉన్నాయి మీకు. ఇది పాటల కార్యక్రమం, నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి నాలుగవ పాట ఏంటి, ఎందుకు ఇష్టం?
1: నాలుగవ పాట మ్యామ్ దీవర మూవీ నుంచి చుట్ట మళ్ళీ చుట్టేస్తోంది ఆ సాంగ్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఆ హీరోయిన్ చెప్తా ఉంటది, ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తా ఉంటది ఆ హీరోకి, మళ్ళీ ఆమెకి అతని మీద ఎంత లవ్ ఉందో చెప్తా ఉంటది ఆ పాటలో. ఆ లొకేషన్ గానీ ఆ డాన్స్ గానీ చూడడానికి బాగుంటది, అండ్ విన్నీ కూడా బాగుంటది మ్యామ్.

0: వీరితో ముచ్చట పెట్టింది జీ జ్యోతి. రేపు జమటు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో కుట్టు పనిలో మార్పులు మనుగడ. నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన ముప్పిడి వారు శారదతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. వెదురు బొమ్మల తయారీ గురించి నాన్నూరుకు చెందిన సునార్కర్ పద్మతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జీ గంగామణి.
1: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
2: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
1: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
2: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
1: 9491399052.
2: గుర్తుంచుకోండి,
1: లాభవాణి,
2: ఆకాశవాణి,
1: శుభవాణి,
2: ఆకాశవాణి.
1: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

0: राजनाथ सिंह की अध्यक्षता में आज नई दिल्ली में हुई बैठक के दौरान ये जानकारी दी गई। भारत उन चुनिंदा देशों में से है जहां संघर्ष शुरू होने के 70 दिन के बाद भी पेट्रोलियम उत्पादों की कीमतें स्थिर हैं। भारत विश्व का तीसरा सबसे बड़ा तेल शोधक और पेट्रोलियम उत्पादों का चौथा सबसे बड़ा निर्यातक है। सरकार ने कहा है कि लोगों को घबराने या ईंधन और अन्य उत्पादों की अत्यधिक खरीद करने की आवश्यकता नहीं है। विज्ञान और प्रौद्योगिकी मंत्री जितेंद्र सिंह ने प्रधानमंत्री नरेंद्र मोदी की देशवासियों से की गई 7 अपीलों का पालन करने का आग्रह किया है। नई दिल्ली में एक कार्यक्रम में उन्होंने बताया कि प्रधानमंत्री मोदी ने कल देशवासियों से 1 वर्ष तक विदेश यात्रा से बचने और स्वदेशी उत्पादों को अपनाने की अपील की थी। श्री मोदी ने लोगों से खाना पकाने के तेल की खपत कम करने, प्राकृतिक खेती को बढ़ावा देने तथा सोने की अनावश्यक खरीदारी से बचने का भी आग्रह किया था। केंद्र सरकार ने विकसित भारत जी रामजी अधिनियम 2025 के कार्यान्वयन की अधिसूचना जारी कर दी है। ये अधिनियम इस वर्ष 1 जुलाई से देश भर में लागू हो जाएगा। अधिनियम का उद्देश्य 1 वित्तीय वर्ष में रोजगार गारंटी को 100 दिन से बढ़ाकर 125 दिन करना है। निर्धारित समय में काम नहीं मिलने पर बेरोजगारी भत्ता देने का भी प्रावधान है। पर्यावरण वन और जलवायु परिवर्तन मंत्री भूपेंद्र यादव ने कहा है कि बाघ, शेर, चीता जैसे बिग कैट्स के संरक्षण के लिए कॉरपोरेट फंडिंग बहुत जरूरी है। नई दिल्ली में एक कार्यक्रम में उन्होंने बताया कि भारत अगले महीने राष्ट्रीय राजधानी में पहले अंतर्राष्ट्रीय बिग कैट्स शिखर सम्मेलन की मेजबानी करेगा। बम्बई शेयर बाजार का संवेदी सूचकांक आज 1,313 अंक की भारी गिरावट के साथ 76,015 पर बंद हुआ। निफ्टी 360 अंक कम होकर 23,816 पर आ गया। एएफसी अंडर 17 एशिया कप महिला फुटबॉल का क्वार्टर फाइनल भारत और मेजबान चीन के बीच सुझाव में खेला जा रहा है। ताजा समाचार मिलने तक चीन ने 2-0 की बढ़त बना ली थी। उधर आईपीएल क्रिकेट में आज दिल्ली कैपिटल्स का मुकाबला पंजाब किंग्स से होगा। ये मैच धर्मशाला में शाम 7:30 बजे से खेला जाएगा। इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా గిప్పటి సంధి రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. పొజ్జమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం పల్సి బి గ్రామానికి చెందిన దుర్వ రాము బృందం పాడిన డేమ్సా పాటలు 5వ భాగం వింటారు. గట్లనే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు 5వ భాగం వింటారు. రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఎండాకాలం భూమి తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాంశు సుధాకర్ కస్బేతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. రైతాంత రంగంలో పాడి పరిశ్రమ నిర్వహణలో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన పాడి రైతు దొడ్డి కింది గంగాధర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. వీటితో పాటు 9:30 కథనం కథమానం భవతి 101 కథల సంపుటి నుండి షఫీ బుక్ స్టాల్ కథ వింటారు. రచన కెవి నరేందర్, చదువుతారు పి కమలాకర్ రెడ్డి. 9:45 ముచ్చటలో మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో ముచ్చటింటారు. ఇది మొదటి భాగం. వీటితో ముచ్చట పెడతారు కెలిని. 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ గాయత్రి వీణా వాదనం వింటారు. 10:30 మధ్యమలో హాయన పాటల్ని, అలాగే 8:00 ఉషార్లో జోరైన పాటలు వింటారు. ఇవి ఇయాటి కార్యక్రమాలు.

ఇక రేపు పొద్దుగల ఆరుగొట్టే సంధి రాత్రి 11 గంటల దాకా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు పొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ ఆంజనేయ దండకం అష్టకం వింటారు. వీటితో పాటు పొద్దుగల 7:15 అంబటాల సంగతుల కార్యక్రమంలో యోగం అనే అదృష్టం శీర్షికన అవోం చాటింగ్ గురించి నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన యోగా శిక్షకులు మచ్చ గజేందర్ ప్రసంగం వింటారు. ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగం దాని పరిణామ క్రమం గురించి విశ్రాంత

0: んだろう。
1: పొద్దుమట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో కుట్టు పనిలో మార్పులు మనగడ. నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన ముప్పిడివార్ శారదతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు యు దినేష్. వెదురు బొమ్మల తయారీ గురించి నాన్నూరుకు చెందిన సునర్కర్ పద్మతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు జి గంగామణి. పొద్దుమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్ట కిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు, జయనేత్ మండలం మాకోడ గ్రామానికి చెందిన ఆకోజీ పురుషోత్తం బృందం గూడలింగయ్య తత్వాలు వింటారు. వీటితో పాటు 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలిస్తారు. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 35వ భాగం ఇంటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతి రెడ్డి. వీరితో పాటు పదిగొట్టంగా మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన కర్రె రమేష్ బృందం చెప్పిన ఎరుకల నాంచారి ఒగ్గు కథ 4వ భాగం ఇంటారు. వీటితో పాటు పాటల కార్యక్రమాలు 10:30 మద్రిమ, 8:00 ఉషార్లో జోరైన పాటలు, 5:00 మాట చెప్పుర్రి పాట కార్యక్రమంలో మీరు కొన్న పాటలు వినొచ్చు. ఇవి రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా, సమయం 6:10, ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఖరీఫ్లో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. సోమనాథ్ అమృత్ పర్వ సందర్భంగా మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ మహాదేవాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక మహాపూజ నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించారు. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని దేశం శాశ్వత ఆత్మకు పవిత్ర చిహ్నమని ఆయన కొనియాడారు.
3: యహాన్ దేఖ్ రహా హూ వినాశ్ మే సృజన్ కే సంకల్ప్ కో జిసే సోమనాథ్ నే చరితార్థ్ కియా హై మే యహాన్ దేఖ్ రహా హూ అసత్య పర్ సత్య కీ విజయ్ కో జిసే ప్రభాష్ పాటన్ నే బార్ బార్ జియా హై మే యహాన్ దేఖ్ రహా హూ హజారో వర్షో కీ ఆధ్యాత్మిక చేతనా కో జిస్నే మానవ మాత్ర కే కళ్యాణ కీ సీఖ్ సముచే విశ్వ కో దీ హై మే యహాన్ దేఖ్ రహా హూ భారత్ కే ఉస్ అవినాశీ స్వరూప్ కో జిసే సదియో కే కుత్సిత్ ప్రయాస్ భీ న మిటా సకే న హరా సకే.
2: ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నానని ఆయన పిలుపులో రాజకీయాలకు తావలేదని చెప్పారు. అభివృద్ది సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు $3 trillion ఎకానమీని అందుకునేందుకు కేంద్రంతో కలిసి నడుస్తామన్నారు. కేంద్రం

0: రాష్టాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ పార్టీలు సైద్దాంతిక సిద్దాంతాలు వేరైనా అభివృద్ది కోసం కలిసి పనిచేస్తామన్నారు. రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలా సనత్ నగర్ టిమ్స్ ను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ ఆదేశించారు. సనత్ నగర్ టిమ్స్ లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ట్రయల్ రన్ లో భాగంగా అందిస్తున్న వైద్య సేవల వివరాలను, ఎదురవుతున్న ఇబ్బందులు, లోపాలను అధికారులు మంత్రికి వివరించారు. ట్రయల్ రన్ లో ఎదురైన సమస్యను అధిగమించి సనత్ నగర్ టిమ్స్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ గా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. మెడికల్ సర్వీసెస్ తో పాటు శానిటేషన్, సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ సర్వీసెస్ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట ప్రభుత్వం ఈ రోజు నుండి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వారోత్సవాలు ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుతారు. ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల ప్రతిభను ప్రదర్శిస్తూ సభా ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు ప్రారంభోత్సవ సభలో పాల్గొంటారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జగిత్యాల జిల్లా కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ను మంత్రి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకుని విద్యతో పాటు ఇతర రంగాల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించే దిశగా కోహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాలలో విద్యా వారోత్సవాలను ఆదేశ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: పిల్లలకు విద్యా బోధనలో చక్కగా డే స్కాలర్షిప్ సంబంధించిన వారికి, ఉచిత విధంగా ఆయా మండలం ఉన్నటువంటి వారికి బస్సు సౌకర్యాన్ని కూడా పేరెంట్స్ కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాన్స్ సెంటర్ అనేటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో సుమారు 200 కోట్ల రూపాయలతో 20-25 ఎకరాల స్థలం కూడా నిర్మాణం జరుగుతా ఉంది.
0: ప్రధానమంత్రి పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచించింది. సరుకు రవాణా కోసం రైల్వేస్ ను అవకాశం ఉన్న చోట ఈవీల వాడకాన్ని పెంచుకోవాలని పేర్కొంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేసి ఆర్థిక భారాన్ని తగ్గిద్దామని పిలుపునిచ్చింది. అయితే పెట్రోల్ డీజిల్ గ్యాస్ సరఫరాలో ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలియజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్పై నమోదైన పాక్సో కేసులో వెంటనే విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సివి ఆనంద్ ప్రశ్నించారు. అప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమై ఉన్నారని డీజీపీ తెలియజేస్తూ కేసు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. సమగ్ర విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించడంతో డీజీపీ సివి ఆనంద్ చర్యలకు ఉపక్రమించారు. కూకట్పల్లి డీసీపీ రుతురాజ్కు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. బండి భగీరథ్పై నమోదైన కేసు వ్యవహారంపై బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు స్పందించారు. ఈ వివాదంతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అసలేం జరిగిందనే అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రామచంద్రరావు అన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసి వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా గర్వార్ చెప్పారు. సిరిసిల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంపర్ క్యాంపును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ,
2: ప్రత్యేకంగా ఈసారి సంగీతం, నాట్యం, నృత్యం ఇవి అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. దీంతో పాటు

0: talk, nobody came forward. So your school should be that everybody should raise hands, then mem maatladtamani. Alaga confidence level manamu encourage chesukovali.
1: రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతల శ్రేయస్సు కాపాడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. యాసంగి సీజన్ వరి మొక్కజొన్న కొనుగోళ్లపై నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు తమకు ఇష్టమైన అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్లో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటుగా విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత చెప్పారు. రెబ్బెన మండలం గంగాపూర్ కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడుతుంది. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఖరీఫ్లో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: गिरिपदम ఆదివాసీ గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి, గట్లనే ప్రత్యేకమైనవి. సుఖ వారి పండుగలు, వారి ఆచారాలు, వారి జీవన విధానం, ఇట్లా గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో, కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం పలిసి బి గ్రామానికి చెందిన దుర్వారాము బృందం పాడిన డేమ్స పాటలు ఐదో భాగం వింటారు. గట్లనే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు ఐదో భాగం వింటారు.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. ఆదివాసీ గిరిజనులు జరుపుకునే పెద్ద పండుగలలో దీపావళి పండుగ ఒకటి. దాదాపు 16 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో గిరిజనులు ఆడుతూ పాడుతూ నృత్యాలు చేస్తూ దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు. అందులో ఈ దీపావళి సమయంలో పాడే పాటల్ని డేమ్సా పాటలుగా గిరిజనులు పిలుస్తూ ఉంటారు. అలాంటి డేమ్సా పాటల్ని ఇప్పుడు పాడి వినిపిస్తారు తలమడుగు మండలం పల్సి బి గ్రామానికి చెందిన దుర్వ రామ బృందం. ఇది 5వ భాగం.

0: சஜ்ஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்.
3: మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమంలో. తలమడుగు మండలం పల్సి బి గ్రామానికి చెందిన దుర్వ రామ బృందం పన్న డేమ్స పాటలు 5వ భాగం.

0: ఇప్పటి వరకు తలమడుగు మండలం పల్సి బి గ్రామానికి చెందిన దుర్వ రామ బృందం పాడిన డేమ్స పాటలు ఐదో భాగం విన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
0: మిర్ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జేనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కీ పాటలు ఐదవ భాగం ఇందా. ఇక ఆదివాసీ గిరిజనులు పాడే పాటలకి తగ్గట్టుగా వాయిద్యాలని వాయిస్తూ ఉంటారు. అందులో డోల్ డోలక్తో పాటు డోల్కీ అనే వాయిద్యాన్ని కూడా ప్రత్యేకంగా వాయించి కొన్ని ప్రత్యేకమైన పాటల్ని పాడతారు. అలా డోల్కీ అనే వాయిద్యాన్ని వాయిస్తూ పాడే పాటల్ని డోల్కీ పాటలుగా ఆదివాసులు పిలుస్తూ ఉంటారు. అలాంటి డోల్కీ పాటల్ని ఇప్పుడైతే వినేద్దాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: విపశ్యన ధ్యానము, మనసుని శుద్ధి చేసే మార్గము. మీ మనసులోని మాలిన్యాలు తొలగించి శాంతియుత సుఖమైన జీవితం జీవించండి. విపశ్యన ధ్యానము భారతదేశం యొక్క అతి ప్రాచీనమైన ధ్యానము. ఇది పూర్తిగా ఉచితము. May 20 to May 31 దాకా మన ఆదిలాబాద్లో ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏసీ క్యాంపస్లో నిర్వహించబడుతున్నది. వివరాలకు సంప్రదించండి 7780541184 లేదా 9503432319.
2: మిత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. గిరిపదం కార్యక్రమం వింటున్నారు. గిరిపదం కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మరప లక్ష్మణ్ బృందం పన్న డోల్కి పాటలు 5వ భాగం వింటున్నారు.

0: तू काल लो ये खुला बालो जस पकड़ लिख लो नैना वाह
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మిడి ఇయాల్టి గిరిపదం. ఇప్పటి వరకు కొమరం భీం ఆసుబా జిల్లా జేనూర్ మండలం లేండిజాల గ్రామానికి చెందిన మర్ప లక్ష్మణ్ బృందం పాడిన డోల్కి పాటలు ఐదో భాగం విన్నారు. రేపు పొద్దుమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్ట కిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు, జయనేత్ మండలం మాకొడ గ్రామానికి చెందిన ఆకోజీ పురుషోత్తం బృందం గూడ లింగయ్య తత్వాలు వింటారు.

విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం మరో భారీ జాబ్ మేళను నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్ష తెలిపారు. ఈ నెల 20న మావలలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో ఈ జాబ్ మేళను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేళాలో సుమారు 50కి పైగా ఐటీ సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, కాల్ సెంటర్స్ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరొక సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ శాఖ టీజీ హైదరాబాద్, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆదిలాబాద్ జిల్లాలోని గౌట్ ఐటీఐఆర్ ఏటీసి ప్రైవేట్ ఐటీఐలో 2026-27 సంవత్సరంలో మొదటి విడత ప్రవేశం కొరకు దరఖాస్తులు ప్రకటిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు 2026-27 సంవత్సరంలో మొదటి విడత ప్రవేశం కొరకు ఎన్సీవీటీ ప్యాటర్న్ కింద వివిధ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడులలో శిక్షణ పొందడానికి దరఖాస్తులను కోరుతున్నారు. అభ్యర్థులు విద్యార్థులు వెబ్సైట్ చిరునామా https.yasitai.telangana.gov.in యందు 14/5/2026 నుండి 8/6/2026 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. అభ్యర్థుల వయస్సు 1/8/2026 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు లేదు. కావున అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి అభ్యర్థుల యొక్క పర్మనెంట్ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడిని పొందవలసి ఉంటుంది. ఐటీఐ కోర్సు పూర్తయ్యే వరకు మొబైల్ నంబరు మారితే ప్రవేశం రద్దు అయ్యే అవకాశం ఉంది. ఆధార్ లింక్ చేసి ఉన్న మొబైల్ నంబర్, ఎస్ఎస్సి మెమో ఖచ్చితంగా ఉండాలి. ఇక కోర్సుల వివరాలు COPA 1 ఇయర్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ టెక్నీషియన్గా ఉంటుంది. కాల వ్యవధి 1 సంవత్సరం. 2వ ఐటీఐ కోర్సు పేరు డ్రెస్ మేకింగ్, కాల వ్యవధి 1 సంవత్సరం. ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ 1 సంవత్సరం. సిఎన్సి మెషినింగ్ టెక్నీషియన్ 2 సంవత్సరాలు. మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ కోర్సుకి 2 సంవత్సరాలు. వర్చువల్ అనలైసిస్ డిజైనర్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ కోర్సుకి 2 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు ఇట్టి అవకాశంను వినియోగించుకొని కన్వీనర్ ప్రిన్సిపల్ శ్రీ పి శ్రీనివాస్ ద్వారా ఏమైనా అదనపు సమాచారం పొందాలి అనుకుంటే పని దినములలో సుమా 10 గంటల నుండి 5 గంటల వరకు ఫోన్ నంబర్ని సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్ 8500465816. ఫోన్ నంబర్ మరొకసారి 8500465816. ఈ నంబర్ని ఫోన్ చేసి ఏమైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోవచ్చు.

ఇది ఇయల్టి విద్య ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మన దేశంలో 2014లో 350 అంకుర పరిశ్రమల నుంచి ఇప్పుడు 2 లక్షలకు పైగా స్టార్టప్ కి చేరుకున్నామని కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమనాథ్ క్షేత్రం అత్యున్నతమైనదని, శాశ్వతమైనదని, అది దేశం నాగరికత, ధైర్య సాహసాలను, అచంచలమైన భక్తిని చాటి చెబుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించి పవిత్ర సోమనాథ్ ఆలయంపై ఎగురుతున్న పతాకం భారత్ విశ్వాసం విజయానికి చిహ్నమని, కోట్లాది మంది భారతీయుల సామూహిక చైతన్యానికి దైవిక ప్రకటనని పేర్కొన్నారు. ఈ పతాకం దేశ కీర్తిని కలకాలం చాటుతూ ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ అన్నారు.
1: ఆజాది సమయ సర్దార్ సాహబ్ నే 500 రియాసతో జోడకర్ ఏక్ భారత్ కా ఆధునిక స్వరూప్ గడా థా తో సాథ్ హీ సోమనాథ్ కే పునర్నిర్మాణ సే ఉన్హోనే దునియా కో బతాయా థా భారత్ కేవల్ ఆజాద్ నహీ హువా హై, భారత్ అప్నే ప్రాచీన్ గౌరవ్ కో పునః హాసిల్ కర్నే కే మార్గ్ పర్ భీ అబ్ ఆగే బఢ్ చుకా హై.
0: 75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా కేవలం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే కాకుండా మన గత వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు భారత్ ముందుకు సాగుతోందని రుజువు చేశారని ప్రధానమంత్రి అన్నారు. 1000 ఏళ్ల క్రితం సోమనాథ్పై అనేక దాడుల్లో మొదటి జరిగిందని గుర్తు చేసిన ప్రధానమంత్రి, ఇటువంటి దాడులకు పాల్పడిన వారు ఈ దేశపు విలువలను ముక్కలు చేయగలమని భావించారని, కానీ వారు తప్పుగా ఆలోచించారని అన్నారు.
1: హమారీ ఆస్థా హమే జీవన్ జీనే కా తరీకా భీ సిఖాతీ హై, క్యోంకి హమ్ మాన్తే హై సర్వం ఖలిత్వం బ్రహ్మ అర్థాత్ సృష్టి కా హరేక్ ఘటక్ ఈ సంపూర్ణ ప్రకృతి భీ ఈశ్వర్ కా హీ స్వరూప్ హై, ఇస్లియే హమారీ ఆస్థా నదియో మే భీ హై, వృక్షో మే భీ హై, హమ్ జంగలో కో భీ శ్రద్ధా కీ దృష్టి సే దేఖ్తే హై, హమ్ పర్వతో మే భీ పవిత్రతా కా భావ రఖ్తే హై. ఆజ్ జబ్ దునియా ప్రాకృతిక జీవన శైలికి ఓర్ లౌట్ రహీ హై, హమే హమారీ శక్తి కో భీ పహచాన్నా హోగా.
0: ప్రకృతితో భారతీయులకున్న అనుబంధం వారి విశ్వాసంలో ప్రతిఫలిస్తుందని మోదీ పేర్కొన్నారు. అప్పటి రాష్టపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షం

0: ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని, మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు, ఖనిజ వాయువు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పశ్చిమాసియా వ్యవహారాల అనధికారిక మంత్రుల బృందం 5వ సమాపేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమాసియా ఘర్షణల తాజా పరిణామాలను సమీక్షించిన ఈ సమాపేశం ప్రజలపై వీటి ప్రభావం కనిష్టంగా ఉండేలాగా దేశ సంసిద్దతను బలోపేతం చేసే మార్గాలపై చర్చించింది. అంతర్జాతీయంగా అస్థిరత నెలకొన్నప్పటికీ ఘర్షణలు మొదలై 70 రోజులు దాటినా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటని, దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 703 బిలియన్ అమెరికా డాలర్ల వద్ద ఉన్నాయని సమాపేశంలో తెలియజేశారు. చమురు శుద్దిలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతిలో 4వ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 150కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తూనే దేశీయ డిమాండ్ను పూర్తి స్థాయిలో తీరుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లు ప్రజా రవాణా వినియోగించడం, కార్ పూలింగ్ ద్వారా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, అనవసరమైన విదేశీ పర్యటనలకు దూరంగా ఉండడం, దేశీయ పర్యటనకి ప్రాధాన్యత ఇవ్వడం, ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోలు నిలిపివేయడం మొదలైన వాటికి సంబంధించి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 శక్తివంతమైన విజ్ఞప్తులను పాటించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పౌరులను కోరారు. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోం కు ప్రాధాన్యత ఇవ్వడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను నివారించడం మొదలైన విజ్ఞప్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న చేశారు. న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2014లో దేశంలో కేవలం 350 స్టార్టప్లు మాత్రం ఉండగా ఈనాడు ఆ సంఖ్య 2 లక్షలు దాటిందని, స్టార్టప్ ఎకోసిస్టంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
1: In 2014, we had just 350 to 400 startups. Today, we have more than 2 lakh. We stand number 3 in the world ecosystem of startups. In just one decade, our defense production has gone up by 174 times to 1.54 lakh crore. And our defense export has gone up 34 times in just one decade, up to 23,622 crore.
0: దేశంలో ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ రంగాలను బలోపేతం చేయడంలో పరిశోధనలు ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య పశుసంవర్దక పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ల్యాబొరేటరీ యానిమల్ వెల్ఫేర్ విధానాలు ఉత్తమ పద్దతులు అనే శీర్షికను జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన శాస్త్రీయ ప్రయోగాల్లో ఉపయోగించే జంతువుల పట్ల మానవీయంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఏర్పాటు చేసిన కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యానిమల్స్ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థల్లోని జంతు ప్రయోగశాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. తమిళనాడులో 2021 నుంచి 2023 మధ్య మాజీ విద్యుత్ శాఖ మంత్రి వి సెందిల్ బాలాజీ పదవీ కాలంలో జరిగినట్లు ఆరోపణలొస్తున్న 397 కోట్ల రూపాయల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. 45,000 డిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్ లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్పై భారత్కున్న ఆధిక్యం మాత్రం 8 పాయింట్ల నుంచి 5 పాయింట్లకు తగ్గింది. భారత్ రేటింగ్ 119 నుంచి 118కి 1 పాయింట్ తగ్గగా న్యూజిలాండ్ 2 పాయింట్లు మెరుగుపరుచుకుని 113కి చేరుకుంది. పురుషుల టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ లో కూడా భారత్ నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి శ్రోతలకు తెలుసు. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈరోజు స్పష్టం చేసింది. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఎన్నో ఏండ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారిన అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీద సుక అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను, సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు యోసం. ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో ఎండాకాలం భూమి తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాంశు సుధాకర్ కస్బేతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలిని. రైతాంతరంగంలో పాడి పరిశ్రమ నిర్వహణలో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన పాడి రైతు దొడ్డుకింది గంగాధర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో ముందుగా వాతావరణం. రాబోయే 3 రోజులలో రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, రాష్ట్రంలో రానున్న 2 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగి తదుపరి 4 రోజుల్లో క్రమేపీ 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడి 30 నుండి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈతురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇయాల్టి వాతావరణం. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఎండాకాలం భూమి తయారులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాంశు సుధాకర్ కస్బేతో ముచ్చటిప్పుడు విందాం. వీరితో ముచ్చట పెడతారు కేలిని.
1: నమస్కారం సుధాంశు కస్బే గారు.
2: నమస్తే అండి.
1: ఈ పంటలు తీసేసిన తర్వాత మళ్ళీ మనం మరో సీజన్ లో పోయే ముందు భూమిని తయారు చేసుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది?
2: ఈ వ్యవసాయంలో భూమి తయారీ యొక్క ఒక ప్రముఖమైన అంశం. జనాలు ఏమంటారంటే, ఏంది దున్నాలి, చదును చేయాలి, పంటలు వేసుకోవాలి. కానీ మన ప్రాంతాల్లో ఏమైనా తక్కువ దిగుబడులు వస్తున్నాయి. తక్కువ దిగుబడికి ఒక కారణం అంటే మనం ఈ ల్యాండ్ ప్రిపరేషన్, భూమి తయారీ మీద సరైన దృష్టి పెట్టలేము. అది ఒక కారణం. ఈ భూమి తయారీలు మనం చూసుకున్నట్లయితే లోతు దుక్కు ఒకటి ఉంటుంది. తర్వాత ఏమన్నా మట్టి ముద్దలు తయారవుతాయి, ఆ మట్టి ముద్దలను మనం క్రష్ చేయడం అంటే చదును చేయటము. అదేవిధంగా పాత పంటలది కొయ్యలు ఉంటాయి, ఆ కొయ్యలు తీసివేయటం, దాని డిస్ట్రక్షన్ ఒకటి. భూమిని చదును, ఒక ల్యాండ్ లెవలింగ్ కూడా ఒక చాలా ముఖ్యమైన అంశం ఈ భూమి తయారీలో ఉంటుంది. అదేవిధంగా సేంద్రీయ ఎరువులు మనం ఏమైనా వేసుకుంటామో అది వేసే సమయం కూడా, ఇవి అన్ని యాక్టివిటీస్ మనం చూసుకున్నట్లయితే భూమి తయారీ సంబంధించిన యాక్టివిటీస్ ఇది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ భూముల్ని తయారు చేసే క్రమంలో లోతు దుక్కులు, చదును చేయడం ఇట్లాంటి పనుల గురించి ప్రస్తావించండి కదా, అయితే లోతు దుక్కుల గురించి చెప్పండి. అసలు లోతు దుక్కుల్ని ఎట్లా తీయాలి? ఇది తప్పనిసరి భూమి తయారీలో?
2: మంచి క్వశ్చన్ అండి. ఈ లోతు దుక్కులు అనేది ఆదిలాబాద్ జిల్లాకు చాలా అవసరం ఉన్నది. మన నేలలు చూసుకున్నట్లయితే ఇవి నల్లరేగిడి భూములు, బంకమట్టి శాతం ఎక్కువ ఉంటుంది, నీటిని పట్టి ఉంచే గుణం ఉంటుంది. ఎండాకాలంలో పెద్ద పెద్ద క్రాక్స్ కానీ ఆ భూమిలో ఫామ్ అవుతుంటాయి. మనం లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఆ మట్టిని, పైన ఉన్న మట్టి కిందికి పోతుంటుంది, కిందకున్న మట్టి పైకి వస్తుంటుంది. దీనివల్ల ఒక భూమి యొక్క సారం అనేది అట్లా ప్రిజర్వ్ అయి ఉంటుంది. మనం ప్రిజర్వేషన్ చేస్తుంటాం, అది ఒకటి. అదే కాకుండా నేల యొక్క ఇంకే గుణం, వర్షాలు కురిసిన తర్వాత ఆ వర్షాలు, ఆ నీటి అనేది భూమిలో ఇంకిపోవాలి. ఆ ఇంకిపోయే గుణం పెంచాలంటే మనం లోతు దుక్కులు చేయాలి. ఏమవుతుందంటే, మనం ఈ లోతు దుక్కులు చేయటం వల్ల భూమి అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. దానివల్ల వర్షాలు కురిసిన తర్వాత వర్షపు నీటి అనేది భూమిలో ఇంకిపోవటం జరుగుతుంది. అదేవిధంగా భూమిలో యొక్క వాటర్ స్టోరేజ్, అంటే ఆ నీటిని పట్టి ఉంచే గుణం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వేరే రకంగా చూసుకున్నట్లయితే ఈ పురుగులు ఉంటాయి, ఆ పురుగులు ఎండాకాలంలో ఎట్టుపోతాయి? సో ఎండాకాలంలో ఒక నిద్రావస్థలో, పోషస్థ దశలో భూమి లోపల పోయి నిద్రావస్థలో ఉంటుంటాయి. మనం లోతు దుక్కులు చేయడం వల్ల ఆ కోశస్థ దశలో ఉన్న పురుగులు భూమి పైన వచ్చేసి, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న అంటే యాసంగిలు ఉన్నాయి, ఉష్ణోగ్రతలు అధిక ఉష్ణోగ్రతలు, అదేవిధంగా సూర్యరశ్మి వల్ల అవి చనిపోవటం జరుగుతుంది. ఆ విధంగా ఒక పురుగుల యాజమాన్యం మనం చేసుకోవచ్చు. ఇంకా మన వ్యవసాయంలో కొన్ని కలుపు జాతులకు సంబంధించిన మొక్కలు ఉంటాయి, గరిక కావచ్చు, తుంగ కావచ్చు, ఎంత చేసినా కూడా అవి కంట్రోల్ కావు. మరి లోతు దుక్కులు చేసుకున్నట్లయితే దాని యొక్క వెజిటేటివ్ ప్రొపగుల్స్ అంటాం, అంటే వేరు వ్యవస్థ, వేరు వ్యవస్థలో కూడా కొన్ని అంటే కొత్త మొక్కలు వచ్చే గుణాలు ఉంటాయి. అవి వేరు వ్యవస్థ అనేది భూమి పైన వచ్చేసి ఈ ఎండ వల్ల, అదే విధంగా సూర్యరశ్మి వల్ల అది కూడా నష్టమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే కలుపు నివారణ, అదే విధంగా పురుగుల యాజమాన్యం కూడా మనం ఈ లోతు దుక్కులతోనే చేసుకోవచ్చు,
1: ఖర్చు లేకుండా చేసుకోవచ్చు,
2: కష్టం లేకుండా చేసుకోవచ్చు. అయినా కూడా మరి ఒక ప్రశ్న వస్తుంది, ఏమంటే ప్రతి సంవత్సరం మనం ఈ లోతు దుక్కులు చేయాలా వద్దా? 3 సంవత్సరాల్లో కనీసం ఒకసారి మనం ఈ లోతు దుక్కులు చేపట్టాలి. అదే విధంగా రైతులు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద హెవీ వెహికల్స్, పెద్ద పెద్ద పరికరాలు ఇప్పుడు వాడుతున్నారు. ట్రాక్టర్స్, పెద్ద పెద్ద ట్రాక్టర్స్ వస్తున్నాయి, 60 HP అలాంటివి. దానివల్ల ఈ భూమి కూడా అణిగిపోతుంది,
1: కుంగిపోతుంది,
2: అణిగి ఉంటుంది. ఈ లోతు దుక్కులు లేకపోతే మనం దాన్ని సబ్ సాయిలింగ్ అంటాం. సబ్ సాయిలింగ్ అంటే చాలా కింద ఉన్న ఈ అణిగిపోయిన మట్టిని మళ్ళా లూజ్ చేయడానికి మనం ఈ లోతు దుక్కులు ఖచ్చితంగా చేయాలి, 3 సంవత్సరాల్లో కనీసం ఒకసారి. మనం ప్రతి సంవత్సరం చేసుకున్నట్లయితే ఏమవుతుంటే ఈ మంచి గుణాలు ఉన్నాయి, కానీ ఈ మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల భూమికి కొన్ని డిస్అడ్వాంటేజెస్ లేకపోతే చెడు గుణాలు కూడా దాంట్లో ఉన్నాయి. మట్టి తొందరగా కొట్టుకోపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి కనీసం 3 సంవత్సరాల్లో ఒకసారి మనం లోతు దుక్కులు చేయాలి.
1: అయితే ఇప్పుడు ఈ భూముల తయారీలో ఇంకొక మాట అన్నాం, మనం చదును చేయడం గురించి. అయితే రైతులు సాధారణంగా చదును చేయడం అనేది మామూలు విషయంగానే పరిగణిస్తారు, కానీ ఈ చదును చేయడంలో ప్రాముఖ్యత, అంటే దీని ప్రత్యేకత ఎట్లా చేయాలి?
2: ఈ లోతు దుక్కులు అయిపోయిన తర్వాత ఈ మట్టి ముద్దులు తయారవుతాయి. ఆ మట్టి ముద్దులు కూడా మనం క్రష్ చేయాలి, బ్రేక్ చేయాలి, చిన్న చిన్న ముక్కలు చేయాలి. భూమిలో మనం చూసుకున్నట్లయితే వర్షాకాలంలో అక్కడక్కడ లెవలింగ్ లేకుంటే అక్కడక్కడ నీళ్లు నిలిచి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కొంచెం అంటే ఆరిపోయి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మన పంట యొక్క ఎదుగుదల, పంట గ్రోత్ అనేది అన్యూనిఫామ్, అంటే కరెక్ట్ గా
1: ఉండదు,
2: క్రమపద్ధతిగా ఉండదు, అగుడు దిగుడు ఉంటుంది. సో పూత సమయంలో ఉన్న పురుగులు వేరే రకంగా ఉంటాయి, అదే విధంగా హార్వెస్టింగ్ కోత సమయం కూడా మారిపోతుంటుంది. దానివల్ల మనకు దిగుబడి చాలా తక్కువ వస్తుంది. అదే విధంగా అలాంటివి అగుడు దిగుడు భూములు ఉంటే, లెవలింగ్ చేయకుండా ఉంటే అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో అక్కడ పంట నష్టం జరుగుతుంది. అదే విధంగా ఒకవేళ కరువు పరిస్థితి ఉంటే ఎత్తులు ఉన్న పంటలు అవి నష్టపోవడం జరుగుతుంది. మీకు తెలుసు ఈ వర్షాధారు పంటలు కాబట్టి మనకు జూలై ఆగస్ట్ లో ఎక్కువ అధిక వర్షాలు ఉంటాయి. అదే విధంగా జూలైలో అప్పుడప్పుడు కరువు పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఖచ్చితంగా రైతులు ల్యాండ్ లెవలింగ్ అంటే చదును భూమిని మంచిగా చదును చేయాలి. అది చేస్తే మనకు దిగుబడి 10-20% పెరుగుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ రైతులు కొంతమంది సేంద్రియ ఎరువుని వాడుతుంటారు, ముఖ్యంగా ఈ ఏప్రిల్ మే మాసాల్లో. దీనికి సంబంధించి ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి చెప్తారు ఈ భూముల తయారీలో?
2: ఈ సేంద్రియ ఎరువులు ముఖ్యంగా ఎందుకు మనం వాడుతున్నాం అనేది మనకు తెలియాలి. ఎట్లా అంటే ఆ సేంద్రియ ఎరువుల్లో కొన్ని పోషకాలు ఉంటాయి, పోషకాలతో పాటు సేంద్రియ కర్బనం ఉంటుంది. ఆ సేంద్రియ కర్బనం ఏం చేస్తుందంటే భూమిలో మనం వాడినట్లయితే ఆ నీటి పట్టి ఉంచే గుణం, అదే విధంగా సూక్ష్మ పోషకాల సరఫరా కూడా ఈ సేంద్రియ ఎరువులు చేస్తూ ఉంటాయి. రైతులు ఏం చేస్తారంటే మార్చి ఏప్రిల్ నెలలోనే అక్కడక్కడ అవి చిన్న చిన్న కుప్పలు చేసేసి పడేస్తుంటారు. అదే విధంగా చివరిలో మే మాసంలో దాన్ని భూమిలో కలియదుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇది చేసుకున్నట్లయితే మనకు చివరిలో సేంద్రియ కర్బనం తప్ప ఏమి దొరకదు, నత్రజని గాని ఇంకా పోషకాలు అనేది ఆవిరి అయిపోతాయి. అదే విధంగా వర్షాలు పడినట్లయితే అవి కొట్టుకుపోతుంటాయి. మరి రైతులు ఏం చేయాలంటే మన ప్రాంతంలో దాదాపు 15 జూన్ వరకు మనం విత్తుకుంటాం. విత్తక ముందు ఒక 15-20 రోజుల ముందు కూడా మనం ఈ సేంద్రియ ఎరువులను మనం భూమిలో కలియదున్నట్లయితే దాని నుంచి వచ్చిన లాభాలు అనేది మనం పొందొచ్చు. సో రైతులు కూడా మరి త్వరగా పడకుండా
1: ఆ సేంద్రియ ఎరువులను జూన్ మొదటి వారం
2: లేకపోతే మే చివరిలో కూడా మనం అప్లై చేసుకొని భూమిలో కలియదున్నారు. ఎట్లాగో కొన్ని వర్షాలు కురుస్తాయి కదా, అప్లై చేసుకోవచ్చు. ఈ సేంద్రియ ఎరువులు అంటే పెంట ఎరువు మనం చూసుకున్నట్లయితే 1 హెక్టర్ కు 10 టన్నులు మనకు అవసరం ఉంటుంది. మీరు అదే వర్మి కంపోస్ట్ తీసుకున్నట్లయితే 2-4 టన్నుల వరకు మనకు అవసరం పడుతుంది. అక్కడక్కడ ఏమన్నా పోల్ట్రీ ఫామ్లు ఉంటే కోడి ఎరువు కూడా మనం వాడుకోవచ్చు దీనికోసం.
1: చివరగా ఈ జీరో టిల్లేజ్ గురించి చెప్పండి.
2: అవును, మీరు అనొచ్చు సరే ఇంతవరకు మీరు లోతు దుక్కులు ఈ భూమిని మంచిగా చదును చేయాలని చెప్పారు, కానీ కొన్ని ప్రాంతాల్లో రైతులు భూమిని దున్నకుండా కూడా సాగు చేస్తున్నారు. దాని యొక్క ప్రాముఖ్యత మనం చూసుకున్నట్లయితే ఆ భూమి స్ట్రక్చర్ అనేది మనం చేంజ్ చేయలేము. భూమి తయారీ వల్ల ఆ భూమి స్ట్రక్చర్ యొక్క మారిపోతుంటుంది. జీరో టిలేజ్ అది ఎక్కడ పాసిబుల్ అంటే బెస్ట్ పాసిబుల్ వర్షాకాలంలో మనకు వర్షాలు కురుస్తాయి. రబీలో అంటే యాసంగిలో మీ దగ్గర నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఈ జీరో టిలేజ్ చేస్తుంటాము. ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత త్వరగా మనం పంట కోసిన తర్వాత వేరే పంట వేసుకోవాలంటే తొందరగా వేసుకోవాలి. తొందరగా వేసుకోవాలంటే భూమి ఇంకా దున్నాలి, చదును చేయాలంటే ఇంకా టైం పడుతుంది, 15-20 రోజులు టైం పడుతుంది. ఆ టైం వేస్ట్ చేయకుండా ఈ రోజు మీరు పంట కోసారనుకోండి, రేపు ఎల్లుండి మీరు విత్తే పరిస్థితులు ఉంటారు. అందుకే జీరో టిలేజ్ అనేది మన ప్రాంతాల్లో వాడుతుంటారు. మంచి రియల్ ప్రాంతాల్లో వరి అయిపోయిన తర్వాత మొక్కజొన్న లేకపోతే వరి మాగనుల్లో జొన్న సాగు కూడా జీరో టిలేజ్ రూపంలో చేస్తుంటారు.
1: చాలా సంతోషం డాక్టర్ కజ్బే సుధాంశు గారు, ముఖ్యంగా ఎండాకాలంలో భూముల్ని తయారు చేసుకోవడంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సవివరంగా చెప్పారు. ఏ పంట తీసుకున్నా దానికి భూమి ఆధారం భూమి కాబట్టి అట్లాంటి భూమిని రైతులు ఎంపిక చేసుకునే పంటలకు అనువుగా మలుచుకొని రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాన్ని తెలియజేసేందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: నమస్తే.
0: ఇప్పటి వరకు ఎండాకాలం భూమి తయారులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాంశు సుధాకర్ కజ్బేతో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కేలేని. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా రైతాంతరంగం. వ్యవసాయంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో ప్రసారం చేస్తున్నాం. ఈరోజు రైతంతరంగం కార్యక్రమంలో పాడి పరిశ్రమ నిర్వహణలో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన పాడి రైతు దొడ్డికింది గంగాధర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్.
3: దొడ్డికింది గంగాధర్ కాక నీకు రామ్ రామ్ కాక. ఎంత భూమి ఉంటది కాక నీకు?
4: 20 ఎకరాలు భూమి అండి. మొత్తం వైశాలం అది. ఇక మాకు మరి భూములు ఉందామంటే దొరకలే. బిగాడు భూమి ఉంటది ముగ్గురు అన్నదమ్ములకి.
3: మరి ప్రాజెక్ట్ అయి మంచిగా అయినా చెడుగైనా మీకు
4: ఏం మాకేం మేము ఫైదా లేదు.
3: భూమి అంత పోయింది.
4: అంత భూమి ఉన్న వాళ్ళకు భూములు కోట్ల కమ్మకాటలు. మాకు అప్పుడు 40-50 ఇచ్చిండ్రు.
3: అదే భూమి ఇప్పుడు మటుకు మీకు కూడా కోట్లలో
4: మాది రోడ్ కూడా అయితే ఇదే రోడ్కి పాత రోడ్ ఒక్కడే 40 బీగాలు ఉండే. ముగ్గురు అన్నారు మేము. ఒక 40 బీగాలు ఉండే, ఒక 20 బీగాలు ఉండే, ఒక 10 బీగాలు ఉండే. అంత ఒక్కడితో ఇట్లా రోడ్ అక్కడ బందుకు ఇక్కడ బందుకు ఒక్కడ అన్నీ దగ్గర కట్ట దగ్గర ఉండే.
3: మరి ఇప్పుడు ఎంత ఉన్నది భూమి?
4: అంత ఒక్కడే అంత పోయింది.
3: ఇప్పుడు ఏం లేదా?
4: ఏం లేదు. గిదే ఉన్నాయి ఏంటిది అంటే
3: 2-3 ఎకరాలు ఉన్నదా?
4: ఏ లేదు, 1 ఎకరం వస్తుంది. మాకు అప్పుడు దొరకలే. ఇప్పుడు అవే పైసలు పోయి అందరుగా అకేలను నాకాల అనేకల కేసులు పెట్టింది. ఆ కేసుల కేసులు తీర పైసలు వచ్చినా కానీ భూములు దొరుకుంటాయిపోయినాయి.
3: వేరే దొరకకపోతున్నా
4: దొరుకుతుండే అప్పట్లా. ఇక మాకు పైసలు వచ్చినా కంటే మరి లక్షలు అయిపోయినాయి. ఇక అప్పుడు ఒక 50-45 బియాలు లీనల భూమికి 50 వేలు ఇచ్చిండు. ఈ ఉత్త భూమికి 40 వేలు ఇచ్చిండు.
3: ఈ బర్రెలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర?
4: 5 బర్రెలు. ఆ ఒకటి
3: దూడ ఒకటి కదా?
4: దూడ ఒకటి.
3: మేకలు ఏమైనా ఉన్నాయా?
4: ఒక 2 మేకలు పొలం చూసుకుంటే మేకలు ఉంటాయి.
3: మరి ఇంకెక్క పెంచుకోలేకపోయినా?
4: మేతలు లేవు. మేతలు మనిషి ఉండాలి. ఊళ్ళో మనిషి అంటే దొరకసిండు. 5:30 అంటే సరిగ్గా 10 గుట్టంగా వస్తాడు. 4:30 పోతాడు. ఇక మా ఇంటి పొలాలు కొడుకున్నాడు. ఎంత నిగరన్నది.
3: ఎన్ని రా ఈ బర్రెలు కొని మీరు?
4: ఇక అప్పుడు సంది మా తాతలు ఉన్నప్పుడు బర్రెలు వ్యవసాయం ఎడ్లు గోలు అన్ని ఉండే. ఇక అట్లే వ్యవసాయ నడిపేది అయిపోయాయి.
3: ఇవి లోకల్ బర్రెలా నాన్ లోకల్ బర్రెలా?
4: లే లోకల్. ఇక ముర్రా గేదె ఒకటి. ఇక అన్ని ఇంటికి అవి. ఇక
3: ఎన్ని లీటర్లు పాలిస్తుంది ఒక బర్రె? మరి
4: ఇది ఆరుస్తుంది. ఇది పన్నది. ఇది 6 ఇస్తుంది. ఇక తక్క తగ్గిస్తే ఒకటి 3 ఇస్తుంది. అక్కడ 3.5 ఇస్తుంది.
3: రోజుకు ఎన్ని లీటర్ల పాలు అమ్ముతారు ఇట్లా?
4: ఇప్పుడు చక్కని లేకుంటే పొద్దుకి 10 పొద్దున 10 పోతుండే. ఇక ఇప్పుడు పొద్దుకి ఒక 10 పోతాయి. పొద్దుల తక్కి అని తక్క పోతాయి.
3: ఎట్లా లీటర్ అమ్ముతారు?
4: ఫీవర్ 80 రూపాయలు.
3: అంటే ఇళ్ళలో వస్తారా హోటల్లో?
4: ఇళ్ళలో ఒక్కని తీసుకుంటే 10 లీటర్లు. ఇక 80 రూపాయలు వస్తాం. ఇక అటు డైలీ ఫర్ పోసేటి 50 అంతే.
3: 2 పూటలు వస్తారా పాలు ఒకటే పూట?
4: 2 పూటలు వస్తాం.
3: పొద్దుకి సో వస్తారా పాలు?
4: ఎప్పుడెప్పుడు వెండేసం పోసేస్తాం.
3: మీరు వస్తారా మీ పిల్లలు వస్తారా?
4: పిల్లలు వస్తారు.
3: ఏ
4: ఒక్కటి ఓరోనే పొద్దున్న 6 లీటర్లు తీసుకుపోతే ఒకరు పోసేస్తాడు. పొద్దుకు 10 లీటర్లు తీసుకుపోతే డైలీ ఫర్ పోస్తాడు. ఇక పొద్దున్న ఇంకా 6 లీటర్లు తీసుకుపోతే ఒకరు పోస్తాడు. ఇంకా కడమ మిగిలిన డైలీ ఫర్ పోస్తాడు. ఇక అందరూ ఇంటికి వచ్చి తీసుకుపోతారు.
3: పిండు ఎట్లా పిండుతారు మీరు? మీరే పిండుతారా? శీతకాలంలో
4: నువ్వు
3: పిండుతావా?
4: నేను విండకాయ కాలు నడకాయ
3: కాలు నొప్పులు ఉన్నాయి.
4: విండకాయ కోడుకొక్కడే వేసుకుంటా. అంత బలరు వ్యవసాయం ఇక పని అంటే ఇట్లా కాయగ్రహం పెడతాడు. ఇలా కాయగ్రహం దొరకలే నాకు వణదేశ్ సెట్టేసిండు పోయిన మేత.
3: మొత్తం ఎన్ని బర్రెలు పాలిస్తున్నాయి ఇప్పుడు?
4: ఇప్పుడు ఇక తక్కువ మాలసొందేని ఇక తక్కువ వేసింది. ఇప్పుడు
3: అట్లా చెవులు ఎందుకు కత్తిరించారు మరి బర్రె?
4: అప్పుడు చిన్నప్పుడు షోక్ కత్తిరించిన పొలాలి
3: రక్తం వెళ్ళలేదా?
4: వెళ్తుంది కానీ కొంత రోగాలు రావన్నారు. గౌలలు ఉండి మా ఊళ్ళో ఉన్నాలుగా వాళ్ళకి కత్తిరిస్తారు. దీనికి కత్తిరిస్తే దాని చిన్న పెయ్యలు ఉండే చిన్న పప్పులు చిన్న ఉన్నప్పుడు కత్తిర పెద్ద అయితే
3: కత్తిరి
4: నెత్తరు వెళ్తుంది.
3: చిన్న ఉన్నప్పుడు
4: చిన్నగా గింత పాలు అయ్యేటప్పుడు ఉంటే కత్తిరిస్తారు. కత్తిరే మంచి కోస్తారు ఇట్లా పట్టి
3: పాపం నొప్పి బాగా ఉంటది. వీటికి మరి
4: నొప్పి వెంటనే కొంత అది కట్టెల పొగ్గు అది మంచి చల్లి ముందు మంచి నూనె పెట్టాలా.
3: దంచి నూనె కలిపి పెట్టే
4: ముందు అది దంచాలా. దంచి మంచి నూనె పెట్టాలి ముందు నూనె పోసాలే ఎండిపోతాయి నిద్ర గారు బంద్ అయితే.
3: మేత ఎట్లా చేస్తున్నారు వీటికి?
4: మేత కొనుక్కుతేసుడు
3: అల్పమిల్లాల్తమి
4: అయిపోయి బుసి దేశంలో
3: ఇప్పుడు మేత నెలకి ఇప్పుడు
4: మేత.
3: ఎన్ని ఎకరాలు మేత ఉన్నది?
4: ఇది ఎకరం ఉన్నది.
3: మేత కోసము మీరు ఒక ఎకరం ఆలకేసి
4: ఎప్పుడు అల్తాయా?
3: మూడు గాల మేత
4: కానీ పడతాయి అడిగి ఇంత కానీ మరి అరేడు తెస్తాం.
3: మరి ఇప్పుడు కొన్ని చేతులు పడితే అయిపోయి ఉంటాయి బయట మందలు కొట్టేసాడు కానీ మీరు మేపుడు కానీ చెయ్యరా?
4: అన్ని తోటలని ఓడిపోయి మే పని కష్టంలో
3: మే పని
4: మే పని అన్ని ఇట్లా తోటలు భూములు అయ్యా బోర్ రానియాలు ఇప్పుడు అక్కడ పోషం పెట్ట అక్కడ వాళ్ళు కొట్టేదంటే ఆలు ఆనకాలం మొత్తం మునిగిపోతాయి. ఆ ఇప్పుడు తెరైన దారి ఇప్పుడు ఆలు రానియాలు
3: కట్టేసి మేపుడు
4: కట్టేసాడు. ఇక మా పల్లాడు కొంత ఇడిసి ఇంటి పల్లాడు కొంత ఇడిసి పాడకు దింపేస్తాడు కట్టేస్తాడు. కానీ ఇక జీతాలు పెడతా ఏడ వేపాలని కట్టేసాడు మేత తెస్తాడు.
3: ఇడిస్తే ఉరుకయ్యా
4: ఉరుకయ్య అలవాటు పరాకరం చేస్తామయ్యి.
3: మరి వీటిని మడుగులు ఎట్లా వండ పెడతారు?
4: పోతే శుద్ధి డ్యాములు పోతాయి
3: శుద్ధి వండ పెట్టుకోరు
4: కదా అవి పోతే పంట వస్తాయి.
3: ఎండకాలం రెండు మూడు గంటలు పంట పంట
4: గడిచే బండ పెడతాయి
3: పగడి పూటనా అంటే ఎండకాలమేనా అనకాలం కూడా
4: ఎప్పుడు పోతాయి
3: అనకాలం పండాయి కదా బర్రెలు
4: కొంచెం అంటే వంట లేకుండా వేస్తాయి.
3: మరి దూడలు వేయి మరి పిల్లలు
4: పిల్లలు ఇంటికి అన్ని
3: పొద్దుగా కొట్టుకొస్తాడు
4: అలా తిని కొట్టుకుని వస్తాడు. కొట్టుకుని వచ్చా అంటే కొంచెం చింపుతాడు చింపి డ్యామ్ పోతాడు కొంచెం బండ పెట్టుకుని వస్తాడు అచ్చి కట్టేసి అండి చేస్తాడు. మేత కాలుషప్ సాఫ్ అయితే కొంత నీళ్ళు తాగితే నీళ్ళ వంటాయి ఇక అచ్చి కట్టేసి చేస్తాడు.
3: ఆనకాలం సిగిట్లేనా?
4: ఆనకాలం లిబ్బరం ఆనలు అంటే తిప్పుతాడు ఇంటికా పడేస్తాడు లేకుంటే ఇన్ని కట్టేస్తాడు. ఇక ఆన వడ అంటే పొద్దు ఇంటికి పడేస్తాడు బెగ్గి తెచ్చి.
3: ఒక్కోసారి కొత్త మనిషి వచ్చినప్పుడు బర్రెలు పాలు
4: మరి
3: ఎట్లా ఇస్తారు అప్పుడు మీరు?
4: ఇక మా పళ్ళు ఒక్కడి పెట్టుకుంటూ వాళ్ళకి ఇయ్య ఇక ఎప్పుడెప్పుడు వాళ్ళకి అంత తెచ్చి పిలిపిస్తాడు అట్లా ఇస్తాయి. ఇది వాళ్ళకి ఇయ్యదు ఇది
3: మరి మేము కూడా ఎట్లా పోతే అప్పుడు ఎట్లా ఇస్తారు?
4: ఇక వాళ్ళకని చెప్తాడు గుర్తున్నాడు ఇస్తే లెమిడేట్స్ పెడతాం అట్లా.
3: అయ్యో దూడకు అరగక పరేషాన్ కదా
4: ఫోన్ చెక్కిన ఇస్తాం ఇక అలా చెవి ఉంటాడు. ఇది ఏదైతే కొత్త మనకి దగ్గర అనేది వాళ్ళ కొత్త పొడుస్తుంది.
3: ఇప్పుడు మీరు రాతం పాలు పోస్తారు ఒక బర్రె పాలిచ్చుడు బంద్ చేస్తుంది అప్పుడు మరి వాళ్ళకి ఇట్లా మీరు పాలు పోస్తారు అయినప్పుడు
4: ఇంకోటి వేస్తాం ఇక ఏం చేస్తాం?
3: ఇంకో బర్రె
4: కొనుక్కొస్తుంది
3: ఒక బర్రె కొనుక్కొస్తే
4: ఇక మొన్న షాటపురం అంగడి పోయినాం పోతే 180,000 170,000 చెప్పాలి అయితే ఒకటి 118,000 అడిగినాం. అడిగి బర్రె మస్పురం కొట్టాడు తిరుగుదామని ఇంకొక తాంద్రి వచ్చినాం. మేము అతాంద్రి వేసాం ఇంకోటి 120,000 తీసుకున్నాం. ఇక పొలంలో కూడా ఇంకా పల్లెక్కడ ఒక బర్రె పోయేదాం పని అని బండ్లు తీసుకుపోయాడు 1,01,000.
3: ఒక్కసారి ఈనిన బర్రె ఎన్ని రోజులు పాలిస్తుంది మీకు?
4: ఇక మించి ఇట్లా నిగిరారంటే 6 నెలలు 7 నెలలు 8 నెలలు ఇస్తుంది.
3: మళ్ళీ కడతది ఏంటనే
4: ఆ రెండు ఈయన్నాయి ఈయన నెలకే కట్టినాయి
3: నెల రోజులకి
4: ఇదైతే 10 దశలకు కడుతుంది యావు 10 రోజులకు కడుతుంది. మించి సుఖం అంటే కడతా కదా వీంతే బెగ్గిన్నాయి ఇక ఒక్కోటి ఈయనది కట్ట కట్టదు ఇంకా ఇది ఆడదీన ఇంకా కట్టదు ఇంకా ఇది
3: పాలు ఇస్తూనే ఉంటాయి కట్టినట్టు పాలు తగ్గుతాయి ఏమో
4: తక్కువ పాలు.
3: ఇప్పుడు ఆవు కూడా 15 రోజులకే కడుతుంది
4: ఆవు ఇది 15 రోజులకే కడుతుంది
3: లోకల్ ఆవి
4: లోకలే.
3: ఏ పాలకు రేట్ ఎక్కువ బర్రె పాలక ఆవు పాలక?
4: ఇక పిల్లలు తాగితే ఈ పాలు ఎక్కువ
3: బర్రె కట్టినాక పాలు ఎన్ని రోజులకు బంద్ చేస్తుంది మళ్ళా ఈయనకన్నా ముందు ఎన్ని రోజులకు ముందు
4: కట్టా అంటే బర్రె పాలు తక్కువ చేస్తుంది పాలు తక్కువ వేసి అంటే ఇక నిలిచింది అనుకోవాలి బర్రె ఇక కట్టినా కూడా మంచి ఒక 6 నెలలు ఇస్తుంది. ఇక మేము ఒక తయారు వేసి పెడతాం కట్టింది ఈ ఒక నెల బంధసులు ఈతనే మేము బంద్ చేస్తాం పిండవి
3: కట్టదానికి. మరి పోతుకూర ఎట్లా
4: పోతుకూర పట్టుకు ఊరుతాయి బాలు
3: కట్టకపోతే మళ్ళా తీసుకుంటారు ఇంకోసారి పైసలు
4: నిలకపోయంటే నువ్వేం చేయాలని తీసుకుంటారు పైసలు.
3: మరి నువ్వే ఒక పోతుకుర్ర
4: పెంచలేకపోయినా
3: వీటి కడుగుడు ఎన్ని రోజులు ఒకసారి కడుగుతావు ఇక
4: రోజు కడిగేస్తా పోలాడు
3: మొత్తం ఆ ఇంటికి గీకేసుడు
4: మొన్న గీసేదా ఏడాది రెండు సార్లు గీకేస్తాం.
3: మడుగులు ఎక్కడెక్కనో వంట ఎక్కడెక్కనో బొర్రేస్తాయి. పాలు పిండేటప్పుడు ఎట్లా పొదుగు కడుగుతారు మీరు?
4: మన ఇంటి మనిషి ఉన్నాడు అని ఆడు మంచి నీళ్ళు తీసుకుపోతాడు మంచి కడిగేస్తాడు దుడ్డు ఇస్తాడు దృష్టి అంటే కట్టేస్తాడు కదా బకెట్ నీళ్ళు తీసుకుపోయి అని మొత్తం కడిగేస్తాడు ఇక కడిగేసి పిండుతాడు
3: అంతే సబ్బు సర్పు పెట్టి ఏం కడగడు ఉత్త
4: నీళ్ళే ఇక ఏమైనా మంది చేసారు అట్లా పిండుతారా మాలస్పరణుడు జీతాలు పితలు అంటే పిండుతారు అట్లా
3: పళ్ళు ఎట్లా పిండితే
4: ఎంత ఎంటనే పోతే
3: నీళ్ళు కలుపుతారు
4: తక్కువ ధరలు కలుపుతారు తక్కువ ధరలు ఆని పోసి కలుపుతారు.
3: ఏ నీళ్ళు కలుపుతారు అప్పుడు మీరు
4: మన తయారు
3: బోరిగి నీళ్ళేనా? మరి ఇంకా బర్రెలు ఎక్కువ పెంచుకోవాలనుకుంటలేవా? మరి
4: పెంచుకుందాం అంటే జాగాలు లేవు ఇక జాగాలు లేవు మేతలు లేవు జీతాలు ఉండాలంటే లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉండరు ఒక నాలుగు చేస్తారు ఇక పోతారు.
3: సూదులు ఇప్పిస్తారులే మరి వీటికి
4: ఏమైనా పాన మెషిన్ ఇప్పిస్తాను లేకుంటే
3: డాక్టర్ వస్తాడు ఇడికి
4: డాక్టర్ ఇక లేవు గోనె ఆడికి పట్టుకుపోతాం లేవు నీళ్ళు వస్తాడు
3: పెంట అమ్మేస్తారా మందికి మీ షేన్ లాగా వేసేస్తారా?
4: ఏమైనా షేన్ వేస్తాము షేన్ల తోడు అమ్మేసుకుంటు పెంట కుప్పయ్య కాసులు జాగలేక ఈ పూలే బారులు అంతా మోరేవాడేస్తా జాగా లేవు దాన పెడతాం గోధుమ పిండి కల్లి పెడతాం.
3: ఓకే సంతోషంగా ఉన్నావు కాక మరి?
4: సంతోషంగా ఇప్పుడు ఆనందంగా ఫలాలు మంచి నాకు.
3: సరే కాక మంచిగా మాట్లాడినా వాళ్ళ ఈ కార్యక్రమాన్ని విని నేను అభినందించవచ్చు. నీ ఫోన్ నంబర్ ఇప్పు కాక.
4: 9 6 4 0 4 0 4 9 4 9 4 4 1 9 1 9
3: ఉంటా కాక.
0: ఇప్పటి వరకు రైతాంత రంగం కార్యక్రమంలో పాడి పరిశ్రమ నిర్వహణలో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన పాడి రైతు దొడ్డి కింది గంగాధర్తో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చటపెట్టింది యు దినేష్. మిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక వ్యవసాయం పాట విందాం.

ఇది ఇయాల్టి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పశుగ్రాసాల సాగు, వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యుడు డాక్టర్ వి సురేష్ సమాధానాలిస్తారు. రైతన్నలు ఫోన్ చేసిన నంబర్లు 0873229501, మరొక నంబర్ 2300081. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: వికసిత్ భారత్ శీర్షికన కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయం. పరిచయకర్త నన్న మధు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
2: డాక్టర్ మాధవీలత గారు నమస్కారం. మేడం
3: నమస్తే అండి.
2: మేడం, మీరు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
3: అవునండి.
2: ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుని రైతుల్ని ఈ కోకో పంట అనే దాని వైపు మళ్లించాలని చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కోకో పంట సాగులో మన రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ప్రోత్సాహకాలు ఏమున్నాయి, రైతులకి ఈ పంట వేసుకుంటే ఎటువంటి గిట్టుబాటు వస్తుంది తదితర వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. అసలు ఈ కోకో పంట ఏంటి, దీనికి ఏ నేలలు సూట్ అవుతాయి, అలాగే మన రాష్ట్రంలో కోకో పంట పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చెప్పండి.
3: ముఖ్యంగా మన ప్రభుత్వం ఇంత శ్రద్ద తీసుకుని కోకోని సాగును ముందుకు తీసుకెళ్లడానికి కారణము ఇది వాణిజ్య పరంగా ఇంటర్నేషనల్ ట్రేడ్ లో మంచి ఆదాయం వచ్చే పంట. అయితే ఇది ముఖ్యంగా చాక్లెట్లు తయారయ్యేదానికి ముడి పదార్థం. సో దీనికి చాలా వాల్యూ ఎడిషన్ చేయడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా పంట పండించే రైతుకు కూడా అద్భుతమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ఏంటంటే అవేర్నెస్ అనేది ఎందుకు రావట్లేదంటే గోదావరి జిల్లాలో రెండోట్లలోనే ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి ఈ కోకో సాగు చేయడం జరుగుతుంది. కానీ మనం తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు అంటే మనకి ఈక్వేటర్ నుంచి నార్త్కి 20 డిగ్రీల వరకు, సౌత్కి 20 డిగ్రీల వరకు ప్రపంచంలోనే ఈ పంట ఎక్కడైనా పండించడానికి అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే మన కోస్తా తీర ప్రాంతాల్లో ముఖ్యంగా హ్యూమిడిటీ అనేది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన కోస్తా ప్రాంతాలన్నీ కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అత్యధికంగా దీని సాగుకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పంట పండించుకోవటానికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది నీటి వసతి. వర్షాధారం కింద పండించడానికైతే ఈ పంటకి అనుకూలత ఉండదు. ఒకటే బండ గుర్తు రైతాంగం మనం గుర్తుపెట్టుకోవచ్చు. కొబ్బరి, ఆయిల్ పాము, అరటి వంటి పంటలు ఎక్కడైతే సాగు అవుతున్నాయో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కోకోని మనము సాగు చేసుకోవచ్చు. ఒక్కసారి మనము నాటుకున్నట్లయితే 30 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా మనము ఆదాయం తీసుకోవచ్చు, దిగుబడి వస్తుంది. అయితే ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా తోట పెరుగుదలకి అంటే వెజిటేటివ్ సాకీ దశ పెరగటానికి ఉపయోగపడుతుంది. 3వ సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. 6వ సంవత్సరం నుంచి స్టెబిలైజేషన్ పీరియడ్కి వస్తుంది. ఇంక 8 నుంచి పూర్తి స్థాయిలో మనకి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. 1 ఎకరానికి 3 నుంచి 4 క్వింటాల్ వరకు కూడా దిగుబడి మనం తీసుకుంటున్నాం ప్రస్తుతానికి.
2: మన ప్రభుత్వాలు ఈ కోకో సాగు చేసే రైతులకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ విధంగా దీనికి ఇంపార్టెన్స్ ఉందంటారు?
3: ఇప్పుడు రైతాంగానికి అందరికీ తెలియాలి అని ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుంటుందంటే మన భారతదేశానికి కోకో గింజల అవసరము 150,000 టన్నుల నుంచి 180,000 టన్నుల వరకు మనకు అవసరం ఉంది,
2: డిమాండ్ ఉంది.
3: అయితే మనము ప్రొడ్యూస్ చేస్తున్నది, మనం పండించుకుంటున్నది మాత్రం 30,000-40,000 టన్నులే. ఇంత హ్యూజ్ గ్యాప్ ఉన్నింది కాబట్టి 100,000 టన్నులు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అధిక మొత్తంలో మనము ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకని మనకు అనుకూలత ఉంది కాబట్టి ఈ పంట పండించుకుంటే మన రైతాంగము లాభదాయకంగా ముందుకు సాగుతారని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరము 10,000 ఎకరాలు అంటే 4,000 హెక్టార్ల వరకు విస్తీర్ణం పెంచాలి అనేది ఒక ఎజెండాగా పెట్టుకునింది. రైతాంగానికి కొత్తగా పంట కాబట్టి తెలియదు కాబట్టి పూర్తిగా ప్లాంట్ మెటీరియల్ ఖర్చు అనేది ఏదైతే ఉంటుందో ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా ఈ విస్తీర్ణంలో భాగంగా మొదటి 2 సంవత్సరాలకి మరి పెట్టుబడి వ్యయం కూడా మొదటి సంవత్సరము 18,000 రూపాయలు, 2వ సంవత్సరం 12,000 రూపాయలు వెరసి 30,000 రూపాయల వరకు కూడా మనము ప్రభుత్వ రాయితీ ఇవ్వటం జరుగుతుంది. 3వ సంవత్సరం నుంచి కాయలు కాస్తాయి, రైతుకి ఆదాయం మొదలవుతుంది. ఈ విధమైన చర్యలతో కోకోను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనము అత్యధికంగా కోకోలో రాయితీలు ఇవ్వడం జరుగుతుంది.
2: మేడం, ఇదంతా ఇప్పుడు కోకో

0: సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుగా చెప్పారు. అయితే ఎటువంటి రైతులకి ఇవి అందిస్తారు అంటే, మనం చెప్తూ ఉంటాం కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు బీపీఎల్ బిలో పావర్టీ లైన్ తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి, లేదంటే కొంతమంది సామాజికంగా వెనుకబడి ఉన్న రైతులకి, కొంతమంది మహిళా రైతులకి ఇలా అంది. ఈ పథకం మీరు చెప్తున్నటువంటి ఈ పూర్తి రాయితీ మీద చెట్లు అందించడం ఏదైతే ఉందో, అర్హుదారులని ఎలా గుర్తిస్తారు?
1: ఇప్పుడు మనం 30,000 రూపాయల సబ్సిడీ అనుకున్నాం, అయితే ఇది 5 ఎకరాల వరకే వర్తిస్తుంది. ఒక రైతుకి 150,000 వరకు కూడా మనకి ఈ రాయితీ అందించడం జరుగుతుంది. ఒక రైతుకి 20 ఎకరాలున్నా ఆయనకు వచ్చే సబ్సిడీ మాత్రం 5 ఎకరాల వరకే వస్తూ ఉంటుంది.
0: సో అందరు రైతులు దీనికి అర్హులు, ముందుకు వచ్చినా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మేడం, అయితే తర్వాత ప్రశ్న అండి, కోకో సాగులో దిగుబడితో పాటు ఆదాయం కూడా బాగా పెరగాలంటే రైతు సోదరులు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు మేడం?
1: అయితే దిగుబడి బాగా తీస్తున్నారు మన రైతాంగం, కానీ నాణ్యత లేకపోవడం వల్ల మనకి ఈ పెద్ద కంపెనీలకి అమ్మినప్పుడు ఈ కోకో ఉత్పత్తులన్నీ చాలా ఉంటాయి. గింజల దగ్గర నుంచి మనం తయారు చేసే ఉత్పత్తులు అంటే కోకో మాస్ అంటే లిక్కర్ అంటాం, అది బేసిక్ బై ప్రొడక్ట్. అక్కడి నుంచి కోకో పౌడరు, కోకో బటరు, ఇవన్నీ ముడి పదార్థాలు తయారవుతాయి. ప్రధానంగా దాట్ల నుంచి చాక్లెట్ తయారవుతుంది. ఈ చాక్లెట్ చాలా ఖరీదైన మనకి తిండి పదార్థం కాబట్టి ఇవన్నీ తయారవడానికి నాణ్యమైన గింజలు ఉంటే మాత్రము అధిక ధర రావటం జరుగుతుంది. అయితే మన రైతాంగం ఏం చేస్తున్నారంటే ట్రేడ్ బీన్ అంటాం, బల్క్లో తీసిన తర్వాత ఆ నాణ్యతా ప్రమాణాలు ఎలా పాటించాలో తెలియక మనకి బల్క్లో కంపెనీలకు అమ్మే విధానమే ఇప్పటి వరకు రైతులు పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే క్వాలిటీ మెరుగుపరచాలి. క్వాలిటీ మెరుగుపరిస్తే అది డైరెక్ట్ గా చాక్లెట్కి వెళ్తే రైతుకి ఇప్పుడు వచ్చే రేటుకి ఒక 20% ఎక్స్ట్రా రావాలి అనే ఉద్దేశంతో చాలా పథకాలని ఇప్పుడు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పథకాల్లో 4 కేటగిరీలుగా విభజించుకున్నారు. మొదటి కేటగిరీ అంటే less than 1 hectare, 2-2.5 ఎకరాల లోపు ఉన్న రైతాంగాలకి 18,000 వరకు ప్రైమరీ ప్రాసెసింగ్ కి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తారు. అందులో 35% సబ్సిడీ. ఏ విధమైన రైతాంగమైనా 35% అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 6,000 నుంచి 7,000 వరకు సబ్సిడీ జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ సెకండ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకి 5 ఎకరాల వరకు వీళ్ళకి ఏంటంటే 10 crates, దగ్గర దగ్గర ఒక 2 tarpaulins, 1 box, 5 ఎకరాలకి సరిపోయిన వాళ్ళు ఏం కొనుక్కున్నా దానికి 50,000 నుంచి 51,000 వరకు కూడా సబ్సిడీ. దీంట్లో కూడా 35% 18,000 వరకు వస్తుంది. థర్డ్ కేటగిరీ 10 ఎకరాల వరకు వాళ్ళని మనం తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర 91,000 నుంచి 130,000 వరకు కూడా వాళ్ళకి ఆ ప్రైమరీ ప్రాసెసింగ్ కి కావాల్సిన ఏ వస్తువులైనా, అంటే మెయిన్ గా ఫర్మెంటేషన్ బాక్స్ అండి, గింజల్ని పొలవబెట్టాలి సరైన పద్ధతిలో, అదేవిధంగా సరైన పద్ధతిలో ఆరబెట్టాలి. మామూలు క్వాలిటీ ప్రొడ్యూస్ తీయాలి అంటే రైతులు బయట ఆరబెడతా ఉంటారు. ఆ స్టాండర్డ్స్ కాకుండా మనకు టెక్నికల్ స్టాండర్డ్స్ తో మనం చేయాలనుకుంటే దగ్గర దగ్గర ఇది ఖర్చు అవుతుంది. వీళ్ళకి 100,000 రూపాయలు ఖర్చు అయితే 35,000 సబ్సిడీ ఇక్కడ వరకు కూడా రైతాంగంకి. నెక్స్ట్ లెవెల్కి 4వ కేటగిరీకి వెళ్లేసరికి ప్రభుత్వం ఏం చేసిందంటే చిన్న రైతులు అందరూ కలిపి 40-50 మంది ఏమైనా ఒక FPO ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ గా ఏర్పడి 30 అనే కాదు 100 మంది అయినా దగ్గర దగ్గర 40 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా మనకి ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో 35,000 స్ట్రైట్ అవే MIDH నుంచి కానీ, లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళ నుంచి కానీ, ఎస్సీ సప్లాన్ నుంచి కానీ, వాళ్ళు ముందుకొస్తే చాలు ఏ స్కీమ్ లో పెట్టాలి అనేది ప్రభుత్వం చూసుకుని వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.
0: మేడం, అన్ని బానే ఉన్నాయండి. ఇప్పుడు అద్భుతమైన పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ రాయితీలు ఉన్నాయి. ఎటువంటి రైతు కూడా అంటే మీరు చేసుకోవడానికి లేదన్నట్టు కాకుండా ఎవరు ముందుకొస్తే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉంది. ఇప్పుడు వారికి ఆలోచన వచ్చిన వెంటనే ఎవరిని ఏ శాఖలో కలవాలి, అంటే ఈ బ్యూరోక్రాటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా మేడం, ఒకసారి మీరు క్లియర్ గా చెప్పినట్లయితే, అంటే మనకి ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఇవన్నీ వచ్చినాయి అక్కడ వెళ్లాలా, లేకుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి ముందుగా అవి చెప్పండి మేడం.
1: ఇప్పుడు రైతాంగం డైరెక్ట్ గా ఇప్పుడు పండించుకునే రైతులు డైరెక్ట్ గా వాళ్ళు ఏ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు అంటే ప్రైమరీ ప్రాసెసింగ్ గా, సెకండరీ ప్రాసెసింగ్ గా, లేదంటే ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ గా, వాళ్ళు ముందు నిర్ధారించుకున్న తర్వాత ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్ అయితే డైరెక్ట్ గా వాళ్ళకి రైతు సేవా కేంద్రాలు, వాళ్ళ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రానికి ఒక్కసారి అర్జీ పెట్టుకున్న తర్వాత ఆ అర్జీని మాత్రము ఖచ్చితంగా మండల ఉద్యాన అధికారికి తెలియచేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామం లెవెల్లో వాళ్ళ అప్లికేషన్స్ అక్కడ పెట్టినప్పటికీ కూడా వీళ్ళు ఒకసారి మండల ఉద్యానాధికారిని కలిసినట్లయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా

0: విధంగా వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, 20 లక్షలు పైబడిన ప్రాజెక్టులన్నీ జిల్లా ఉద్యానాధికారి డిహెచ్ఓ ఉంటారు, ఆయన్ని డైరెక్ట్ గా కలిసి, అంటే మండలాధికారిని కలిసినప్పటికీ కూడా జిల్లా అధికారిని కలిసి మనం అర్జీ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా ఒక ఉద్యానాధికారినే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కూడా కలెక్టరేట్ లో ప్రతి జిల్లాకి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనుబంధంగా ఒక పిఆర్ఓను పెట్టడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్ గా కలిసి పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఒక నెంబర్ వస్తుంది. వాళ్ళకి నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకుని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ 5 లక్షల ప్రాజెక్ట్ అనుకోండి, బ్యాంక్ దగ్గరికి వెళ్లిన తర్వాత ఈ 5 లక్షల ప్రాజెక్ట్ కి ఈ సబ్సిడీ తీసేయంగాను వాళ్ళు బ్యాంక్ లోన్ అప్రూవ్ చేయించుకోవాలి. 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఉంటది, 90% బ్యాంక్ లోన్. ఈ 90% బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే ఈ 35% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా రైతులు ఇది తెలుసుకోవాలి.
1: ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి?
0: ఉద్యమ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ గా వాళ్ళు ఫోన్ లో వెబ్సైట్ లో చేసుకోవచ్చు. చేసుకోలేని రైతాంగము మీ సేవా సెంటర్స్, వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మూడు తీసుకువెళ్తే వాళ్ళు ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసి పెడతారు.
1: మేడం, చివరిగా ఈ కోకోలో విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే మనం వాల్యూ అడిషన్ చేస్తుంటాం కదా, అది చేపట్టడానికి ఎటువంటి రాయితీలు ఉన్నాయి? ప్రభుత్వం రైతులకి ఎటువంటి ప్రోత్సాహం అందిస్తుంది?
0: ముఖ్యంగా విలువ ఆధారిత చూసుకున్నట్లయితే చాక్లెటే మెయిన్ అండి. చాక్లెట్ తయారీ మెయిన్. ఈ చాక్లెట్ తయారీలో ఏంటంటే ఈ కమర్షియల్ ప్రోడక్ట్ కి దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఇప్పుడు మనం వివిధ బ్రాండ్ల చాక్లెట్లు తింటాం. ఆ చాక్లెట్లు తిన్నప్పుడు చాక్లెట్ అంటే మనం ఒక స్వీట్ అనే భావంతో ఉంటాం, కాదు. చాక్లెట్ అంటే చాలా విలువైన ఆహారం. అందులో పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ ఉంటాయి. ఆ పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ న్యాచురల్ గా చేదుగా, ఆస్ట్రింజెన్స్, బిట్టర్నెస్ అన్ని ఉంటాయి. కానీ ఈ కమర్షియల్ చాక్లెట్ కి వచ్చేసరికి యాడెడ్ షుగర్స్, అదే విధంగా మనకి ఆల్కలీ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ ఆల్కలీ ట్రీట్మెంట్ చేయటం వల్ల ఈ బిట్టర్నెస్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. అంటే మనకి ఆ కోకో ఉత్పత్తి తింటే హార్ట్, బ్రెయిన్ హెల్త్ కి చాలా చాలా ఉపయోగం. అద్భుతమైన ఆహారం, కానీ అది పోతుంది. యాక్చువల్ గా డార్క్ చాక్లెట్ తినాలి. ఇవన్నీ కూడా మనకి మనం తయారు చేసే హోమ్ మేడ్ చాక్లెట్ లో ఉంటాయి. డైలీ ఆహారంలో తీసుకున్నట్లయితే మనకి పోషకాల విషయంలోకి వస్తే మెగ్నీషియం గాని, ఐరన్ గాని, మాంగనీస్, ఫాస్ఫరస్ వెరీ రిచ్.
1: డాక్టర్ మాధవి లత గారు ధన్యవాదాలు మేడం. ఈ కోకో పంట గురించి చాలా చక్కటి విశేషాలు తెలియజేయడమే కాకుండా ఈ కోకో పంట పండిస్తున్న రైతు సోదరులకి ఎటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయో వివరంగా తెలియజేసి మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: థాంక్యూ అండి.
2: మీరింతవరకు కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవి లత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటంగా, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు.

0: చేస్తున్నారా?
1: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
0: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
1: 9491399052.
0: గుర్తుంచుకోండి,
1: లాభవాణి,
0: ఆకాశవాణి,
1: శుభవాణి,
0: ఆకాశవాణి.
1: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

ಹುಷಾರು. జోరైన పాటల హోరు. మీలోని జోష్ కి మరింత జోష్ నిచ్చే పాటలను వినండి. ఫోన్ చేయండి. జోర్దార్ ముచ్చటను మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినండ్రి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 2958.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఇక ఈ కార్యక్రమంలో ఇప్పుడైతే ఒక శ్రోత ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: సాయి.
0: సాయి ఎక్కడి నుంచి? శాంతినగర్. ఏం చేస్తుంటావు సాయి నువ్వు? సెకండ్ ఇంటర్ సెకండ్ ఇయరా? చెప్పే పాట వింటావు? అనే పాట వింటావా? చెప్పు. ఇంకా ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నావు? ఎంపీసి. ఏ కాలేజ్?
1: జూనియర్ కాలేజ్.
0: సరే, మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడైతే మరి నువ్వు కోరిన పాట

నిత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఉషారు కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873223008 మరొక నంబర్ 2958

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం ఈ కార్యక్రమంలో. హలో.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు దేవులూరి వీరయ్య.
0: చెప్పండి వీరయ్య గారు, ఎక్కడి నుంచి?
1: ఎద్దుమైలారం విలేజ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడం గారు.
0: ఏం చేస్తుంటారు?
1: నేను రిటైర్డ్ ఎంప్లాయీ మేడం గారు, కమ్ అగ్రికల్చర్ కూడా చేస్తుంటాను మేడం.
0: సరేనండి. ఇప్పుడు పంటలు మరి ఎండాకాలంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు వేస్తారా ఎండాకాలము?
1: ఇప్పుడు ఎండాకాలం అంటే ఆరతడి పంటలు ఉంటాయి కదా, వేస్తాము.
0: సరేనండి.
1: మేడం,
0: పొలం పనులు నడుస్తాయా లేకుంటే వేరే పంటల?
1: పొలం పనులే, పంటలు వేరే ఏం పెట్టము.
0: మొత్తం పొలాలే?
1: మొత్తం పొలాలే మేడం.
0: సరేనండి, చెప్పండి ఏ పాట వింటారు? సరేనండి, తప్పకుండా మీరు కోన్న పాట ఇప్పుడు వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. హుషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873223008, మరొక నంబర్ 2958.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే, చెప్పండి, మీ పేరు?
1: రమేష్ మేడం.
0: ఎక్కడి నుంచి రమేష్?
1: ఇంద్రావళి మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం మేడం. ప్రస్తుతం ఇప్పుడు యాసంగి కూరగాయలు పెట్టాం.
0: చెప్పండి, ఏ పాట వింటారు?
1: ఆచార్యము నుంచి ఒక సాంగ్ మేడం.
0: సరేనండి, ఆచార్య సినిమా నుండి ఒక పాట ఇప్పుడు మీకోసం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గొట్టంగా, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి మన పురాణాలు.
1: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడిద్దాం. హలో, హలో, చెప్పండి, గట్టిగా మాట్లాడండి. చెప్పండి మీ పేరు. హలో,
2: హలో,
1: మీ పేరు చెప్పండి.
2: వైష్ణవి.
1: వైష్ణవి ఎక్కడ నుంచి?
2: బరంపూర్.
1: ఏం చేస్తుంటావు వైష్ణవి?
2: డిగ్రీ
1: కంప్లీట్ అయిపోయిందా? సరే, ఏ పాట వింటావు చెప్పు. సరే అమ్మా, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడైతే మన నువ్వు కోరిన పాట

0: తింటే హల్వా నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసావు కదా,
1: చెప్పలేదు
0: నువ్వు చేయలేదు అందుకే నేను చెప్పలేదు.

0: ser tão agora não. Se eu vou te dar nem corpo inteiro não cadê? Julieta.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇది ఇయాల్టి ఉషారు, జోరైన పాటల హోరు. రేపు రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమంలో మరెన్నో జోరుదారు పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథనం కథమానం భవతి 101 కథల సంపుటి నుండి షఫీ బుక్ స్టాల్ కథ వింటారు. రచన కేవి నరేందర్, చౌతారు పి కమలాకర్ రెడ్డి.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం కేవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి ఈరోజు విందాం షఫీ బుక్ స్టాల్ కథ. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. మొయినుద్దీన్ బాబా బుక్ స్టాల్లో విచారంగా కూర్చున్నాడు. బస్టాండ్ అంతా రద్దీగా ఉంది. వచ్చిపోయే బస్సుల శబ్దాలతో రుదగా ఉంది. పక్కనే జ్యూస్ సెంటర్లోని గ్రైండర్ల శబ్దం కంపరమెక్కిస్తోంది. వేలాడదీసిన టీవీల్లోని పాటలు మరింత కంపరమెక్కిస్తున్నాయి. బాబా ఓసారి నిర్లిప్తంగా నిర్వికారంగా టీవీ వైపు చూశాడు. ఆ రంగుల డబ్బా తన జీవితాన్నే దెబ్బకొట్టింది. ఇక్కడే కాదు, తన ఇంట్లో కూడా. తను కిటికీలు తలుపులు మూసేసుకున్నా తన ఇంట్లో చొరబడి మాటల్నే కరువు చేసింది. అతనికి అన్నం పెట్టి వాడలోని ముచ్చట్లన్నీ చెప్పి కొసరికొసరి వడ్డించే భార్య రజియా ఇప్పుడు పల్లెం తన ముందర పడేసి ముందు గదిలోకెళ్లి సీరియల్ చూస్తూ కూర్చుంటుంది. అన్నీ కేబుల్ బంధాలైపోయాయి. బాబా ఓసారి తన స్టాల్లోని పుస్తకాల వైపు చూసుకున్నాడు. రంగురంగుల ముఖచిత్రాలతో వందలాది పత్రికలతో కళకళలాడే బుక్ స్టాల్లో ఇప్పుడేమీ లేవు. 2 వారపత్రికలు, వేలాడదీసిన 4 దినపత్రికలు, 10-20 బూతు పుస్తకాలు, అంతే. ఒకప్పుడు ఉదయం 5 నుంచి సాయంత్రం 9 దాకా తన స్టాల్ ముందు 20 దాకా ఉండేవాళ్లు. ఇప్పుడేరి ఒక్కరైనా తన బుక్ స్టాల్ గురించి అడగరే? జిరాఫీల్లా మెడలు సాగదీసి కళ్లని పెకిలించి టీవీ స్క్రీన్కి అతికించి ప్రతి రంగుల డబ్బా ముందు 20-30 లీనమై ధ్యానమై. మొయినుద్దీన్ బాబా కళ్లని కన్నీటి తెరలు కప్పేశాయి. 25 కింద చిన్న టేలాతో మొదలైన బుక్ స్టాల్ క్రమక్రమంగా ఎదిగి కళకళలాడేది. వసీమా పెళ్లి చేసినప్పుడు ఎంత సంపాదన! బిడ్డ పెళ్లికి ఎంతోమంది అధికారులు, కవులు, రచయితలు, పాఠకులు వచ్చారు అభిమానంతో. ఇప్పుడు వాళ్లంతా ఏరి, ఎక్కడా కనిపించరే? అంతా ఒక్కసారే మాయమైనట్టు కనిపించరే? అదుగో జనం ఉరుకులు, పరుగులు దేనికోసం? ప్రపంచ విజ్ఞానమంతా పుస్తకాల్లో ఉందంటారే, మరి ఒక్కరూ బుక్ స్టాల్ వైపు రారేం? ఒక్క అక్షరం ముక్క లక్ష మెదళ్లకు కదలిక అని ఇష్టంతో రాసిపెట్టిన బోర్డు చిలుంపట్టిపోతుంది. తన పట్ల ఆప్యాయంగా చూసేవాళ్లంతా కనీసం పట్టించుకోవడం లేదు. తన బుక్షాప్ తనకే పరాయిదైపోతోంది. మొయినుద్దీన్ బాబాకి గుండె బరువెక్కింది. గతం కాగితంలా రెపరెపలాడింది. వయసు మీద పడుతుంటే బుక్ స్టాల్ చూసుకోమని పెద్ద కొడుకు చెప్పినప్పుడు 1,000 డిపాజిట్లు కట్టి గొర్రెతోకంత కమిషన్ కోసం 18 శవం ముందు కాపలా కాసినట్లు ఆ టేలాలో కూర్చోవాలా? నా వల్ల కాదు, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది బాగా బతకడానికి అని నిష్కర్షగా చెప్పాడు. ఒరేయ్, ఒక్క పైసా ఖర్చు లేకుండా కొన్ని 100 పుస్తకాలు చదివే అవకాశం ఆ టేలాయేరా ఇచ్చింది? ఆ జ్ఞానమే రాకపోతే నీకు చదివే అభ్యది కాదు. కడుపు నిండా అన్నం పెట్టిన వాళ్లని, చదివించిన మంచి పుస్తకాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దురా అన్నాడు షఫీయుద్దీన్. రోజు ఆ బుక్ స్టాల్లో నువ్వేం సంపాదిస్తున్నావు? మహా అయితే 20-70 రూపాయలు. అంతకన్నా అదే బస్టాండ్లో బిచ్చమెత్తుకునేవాడు 100 సంపాదిస్తున్నాడు. కొడుకు మాట గుణపన్లా గుచ్చుకుంది. ఆ వృద్ధ హృదయం నిమిషంపాటు విలవిలలాడింది. ఒరే అజీం, ఇప్పుడు ఆ టేలాలో గిరాకీ తగ్గిండొచ్చు, నీకేం తెలుసురా దాని విలువ. గేటు తీసే వరకు మసీదు దగ్గర ఎవ్వరూ ఉండరేమోగాని తెల్లారంగా 5 మన టేలా ఎప్పుడు తీస్తామని ఎదురుచూసేవాళ్లు ఎంతోమంది ఉండేవారు. ఏదైనా పత్రిక ఆలస్యమైతే బాబా త్వరగా తెప్పించు అని అడ్వాన్సులిచ్చిపోయేవాళ్లు. పుస్తకాలతో సమానంగా ఈ బాబాని ప్రేమించేవాళ్లు. పుస్తకాన్ని చూసినంత గౌరవంగా ఈ బాబాకు నమస్కారాలు చెప్పేవాళ్లు. పుస్తకాలను చూసుకున్నంత అపురూపంగా ఈ బాబాని పలకరించేవాళ్లు. రిజల్ట్ వచ్చిన రోజుల్లో మన టేలా ముందు ఒక జాతర జరిగేది అన్నాడు. అదంతా ఒకప్పుడు. అసలిప్పుడు పుస్తకాలు ఎవరు చదువుతున్నారని? ఎవరూ చదవని పుస్తకాన్ని ముందేసుకొని రోజుల తరబడి కూర్చోవడం నా వల్ల కాదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బుక్ స్టాల్లో కూర్చోవడం ఎంత నామోషి అన్నాడు అసహ్యంగా. ఈ మాటలు మొయినుద్దీన్ బాబాలో కలవరం కలిగించాయి. అలా అనకురా, నీ ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్ళు చేసింది ఆ టీలా సంపాదనతోనే. రజియా పెళ్లికి, వసీమా పెళ్లికి ఎంత గొప్ప గొప్ప వాళ్ళొచ్చారో తెలుసా? వాళ్లంతా ఆ టీలా వల్లనే కదరా. నమ్మకంతో పత్రికలు పంపిన పబ్లిషర్లున్నారు, కాపీలు పెంచితే స్వీట్లు బహుమతులు ఇచ్చిన సంపాదకులున్నారు, నాలుగు అన్నం ముద్దలు పెట్టిన అక్షరాలయంరా అది. గొంతు జీరబోతుంటే కోపంతో వణికిపోతూ అన్నాడు, నువ్వెన్నైనా చెప్పు, నాకు రేపో మాపో ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా వస్తుంది, రాకపోయినా ట్యూషన్లు చెప్పుకునైనా బతుకుతాను. ఆ బుక్ స్టాల్తో ఎవడు బాగుపడ్డాడు? దాంతో ఏమైనా బంగ్లాలు సంపాదించావా, కార్లు సంపాదించావా? ఇంకా అది అక్షరాలయమట అని అరిచాడు అజీం విసుగొచ్చి. అలా అనకురా అజీం, 15 ఏళ్ల కింద 10-12 మంది కుర్రాళ్ళు నా దగ్గర డైలీ పేపర్లు వేసి బతికేవాళ్లు. తెల్లారేసరికల్లా ఒక్కరూ 600 పేపర్లకి తక్కువ వేసి వచ్చేవాళ్లు కాదు. ఈ ఇల్లు ఎలా కట్టానో తెలుసా? ఆ కుర్రాళ్లలో ఒకడు బ్యాంక్ మేనేజర్ అయ్యాక వచ్చి, బాబా నన్ను గుర్తుపట్టావా అని బ్యాంకు తీసుకెళ్లి తన గ్యారంటీతో ఈ ఇల్లు కట్టుకోవడానికి అప్పిచ్చాడు. రజియా పెళ్లిలో బంగారు ఉంగరం పెట్టాడో లెక్చరర్, వాడు నా దగ్గర పేపర్లేసిన కుర్రాడే. అమ్మకు ఆపరేషన్ జరిగినప్పుడు 10,000 చెక్ పంపించాడే ఓ ఎడిటర్, అతడూ నా దగ్గర పేపర్లు పంచినోడే. ఇప్పుడంటే ఏజెన్సీలు పెరిగాయి కాని ఆ టేలా ఎంతమందికి అన్నం పెట్టిందో నీకేం తెలుసురా అన్నాడు. కేవలం కడుపు నిండగానే సరిపోదు, ఈ రోజుల్లో బతకడానికి చాలా చాలా కావాలి. అవన్నీ ఆ బుక్ స్టాల్తో తీరవు, నన్ను విసిగించకు, తమ్ముని కూచోమను, వాడు ఖాళీగానే తిరుగుతున్నాడు కదా అన్నాడు సీరియస్గా. మొయినుద్దీన్ బాధగా బట్ట కుర్చీలో కూర్చున్నాడు. హనీఫ్కి బుక్ స్టాల్ అంటే గిట్టదు, బస్టాండ్ వైపే రాకపోయేవాడు. ఎప్పుడైనా వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చి ఏ పుస్తకంలోనైనా బూతుబొమ్మలు కనబడితే వాటినోసారి తిరగేసి వెళ్లిపోయేవాడు. పొద్దున్నే లేచి డైలీ పేపర్ వేసి రమ్మన్నా 10 గంటల దాకా లేవడు అని తనలో తానే గొనుక్కున్నాడు. మనసంతా గజిబిజిగా ఉంది. అంతలోనే హనీఫ్ వచ్చాడు. హనీ, తండ్రి పిలుపుతో వంటింట్లోకి వెళ్తున్న వాడల్లా ఆగిపోయాడు. నాకు నడుం నొప్పి వస్తోంది, రేపటినుంచి బుక్ స్టాల్లో నువ్వే కూర్చోవాలి అన్నాడు బాబా. హనీఫ్ ఏదో గుర్తొచ్చినట్లు తల పంకించి, చెప్పడం మర్చిపోయాను, బుక్ స్టాల్లో ఇంకెవరూ కూర్చోనక్కర్లేదు, నిన్ననే పోస్ట్లో మున్సిపాలిటీ వాళ్ల నోటీస్ వచ్చింది, బస్టాండ్ని వెడల్పు చేస్తారట, వారం రోజుల్లో అన్ని స్టాల్స్ తొలగించాలి లేదంటే బుల్డోజర్తో కూలదోస్తాం అని వార్నింగ్ ఇచ్చారు, ఇదిగో ఆ నోటీస్ అంటూ ఆ కాగితం తండ్రి చేతిలో కుక్కిపోయాడు. ఆ మాటల్ని విన్న మొయినుద్దీన్ శరీరం చిగురుటాకులా వణికిపోయింది. ఆ నిజాన్ని అలసిపోయిన పేగులు జీర్ణించుకోలేకపోయాయి. తన జీవన సర్వస్వాన్ని ఎవరో కూలదోస్తున్నట్టు కంపించిపోయాడు. ఆ నోటీస్ చదివే ధైర్యం రాలేదు. ఈడబోయింది అనుకుంటూ అక్కనుంచి వెళ్లిపోయాడు అజీం. హనీఫ్ కూడా వెళ్లిపోతున్న వాడల్లా తిరిగొచ్చి, చాలా సంవత్సరాల నుంచి బస్టాండ్లో ఉన్న కొందరికి మాత్రం మళ్లీ షాపులు కేటాయిస్తారట, అది మున్సిపల్లో అప్లికేషన్ పెట్టుకుంటే అనేసి వెళ్లిపోయాడు. మొయినుద్దీన్ కళ్ళు అప్పటికే తడిగా మారాయి. చచ్చిపోయిన ఆశ ఆ మాటతో చిగురించింది. ఆ నోటీస్ చదవకుండానే చేతికర్ర తీసుకుని గబగబా బయలుదేరాడు మున్సిపల్ ఆఫీస్కి, మొన్న తెంపిన మల్లెపువ్వు నడిచి వెళ్తున్నట్టు. మున్సిపల్ ఆఫీస్ అంతా గోలగా ఉంది. చైర్మన్ ఛాంబర్ దగ్గర తొక్కిసలాటగా ఉంది. బస్టాండ్ ముందర తోపుడు బండిపై అరటి పండ్లమ్ముకునే భీమయ్య మొయినుద్దీన్ బాబాని చూసి అడిగాడు, ఏం బాబా ఇటొచ్చినావు అని. బాబా విషయం చెప్పాడు. నేను బేకరీ పెట్టుకుందామనే దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చిన, నువ్వు నారాయణ అనే ఎల్డీసీని కలువు అని చూపించాడు. బాబా ఆ జూనియర్ అసిస్టెంట్ దగ్గరికెళ్ళి, సాబ్, బస్టాండ్ కూలగొట్టి పెద్దగా కడతారట కదా, ఇప్పుడు బస్టాండ్లో నాకు షాప్ ఉంది, మళ్లీ నాకు షాప్ కోసం స్థలమైనా దుకాణమైనా కావాలి అన్నాడు వినయంగా. జూనియర్ అసిస్టెంట్ తలెత్తి కూడా బాబా వైపు చూడలేదు. చూడకుండానే చెప్పాడు, ఇదివరకున్న స్థలం నీ సొంతమా, మళ్ళా కావాలనడానికి? ఎక్కడి స్థలాలక్కడ కౌన్సిలర్లు పంచుకుంటుండ్రు, నువ్వోయి చైర్మన్ను గలువు, లేకపోతే మీ వాడ కౌన్సిలర్ని పట్టుకురా అని. అది కాదు సాబ్, చాలా ఏండ్ల నుంచి నా షాప్ అంటూ ఏదో చెప్పబోయాడు. ఓవయ్య, ఉడిపి హోటల్నే కూలగొడుతుండ్రు, నీ పుస్తకాల షాప్కచ్చిందా? ఇయ్యాల రేపు ఎవడన్నా పుస్తకాలు చదువుతున్నాడా? జనాలకు అంత తీరికెక్కడిది, డైలీ పేపరే మీద మీద చూస్తాండు. వెళ్ళవయ్య అని కసురుకున్నాడు. బాబా దిగులుగా లేచి చైర్మన్ని కలవడానికి ప్రయత్నించాడు. కాని 2 గంటలు నిల్చున్నా లోపలికి వెళ్లడానికి అనుమతి దొరకలేదు. అంత రద్దీగా ఉంది. తర్వాత చైర్మన్ హడావిడిగా బయటకొచ్చి సెల్ఫోన్లో ఏదో మాట్లాడుకుంటూ కారెక్కి వెళ్లిపోయాడు. మొయినుద్దీన్ బాబా నీరసంగా ఇంటికి బయలుదేరుతుంటే తన వార్డ కౌన్సిలర్ శంకర్ కలిశాడు. శంకర్ బేటా, నీకోసమే వచ్చినా అన్నాడు. కాని శంకర్ పట్టించుకోలేదు. పక్కనున్న వ్యక్తితో, ఇండ్ల రిపేర్లకు 70,000 లోన్ ఇస్తుండ్రు, నేను చైర్మన్ గారితో మాట్లాడతా, 10,000 ఇయ్యు, ఏదో రిపేర్ చూపించరాదు, వడ్డీలేని పైస, 10 ఏళ్ళలా కట్టాలి, అప్పటి వరకు ఎవడుంటాడో ఎవడు పోతాడో, ఏమంటావు అంటున్నాడు. ఆ వ్యక్తి 5,000 తీసి శంకర్ జేబులో పెట్టాడు. శంకరన్నా, ఇవి నీకు, శాంక్షన్ చేయించు, చైర్మన్ సాబ్కు 10,000 ఇత్తా అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు శంకర్ బాబాని చూసి, ఏం తాత ఇటచ్చినావు అన్నాడు. బస్టాండ్ కూలగొట్టి పెద్దగా కడతారట కదా, నా పుస్తకాల షాపు కోసం నాకు ఓ దుకాణం కావాలి అన్నాడు. కష్టం తాత, బస్టాండ్లో 10 దుకాణాలే కడుతున్నారు, వాటి కోసం మినిస్టర్ల నుంచి కూడా రికమెండేషన్లు వస్తున్నాయి, దుకాణం దొరకడమంటే కష్టమే అన్నాడు వెళ్ళిపోతూ. అట్లా అనకు బేట, 22 ఏళ్ల నుంచి బస్టాండ్లో నా షాపుంది, ఇట్లన్న చేసి ఓ దుకాణం ఇప్పించాలే అన్నాడు. కష్టమైతది తాత, మా చైర్మన్కు పైసలియ్యంది ఏ పని కాదు, అజీంతోని ఓ 5,000 పంపించు, ఇలాగైనా నేను కష్టపడతా అని మరో మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. 5,000 మొయినుద్దీన్ గుండెల్లో రాయిపడింది. అంత డబ్బు తానెక్కడి నుంచి తేగలడు, చైర్మన్ని కలిసి బతిమాలుకుంటే అనుకుని మర్నాడు ఉదయమే చైర్మన్ ఇంటికి నడుచుకుంటూ వెళ్లాడు. పని మనిషికి చెప్పి లోపలికి పంపించమంటే ఓ గంటసేపాగు అని వరండాలో కూర్చోబెట్టాడు. 10:30 దాకా కాంట్రాక్టర్లే వచ్చిపోతున్నారు. ఇక తనని పిలుస్తారనుకుంటే టైంలో పని మనిషి బయటకొచ్చి చెప్పాడు, చైర్మన్ సాబ్ ఇప్పుడు గలవరు తాత, డిఎస్పీ సార్ భోజనానికి వస్తుండట, రేపురా అని చెప్పి లోపలికెళ్ళిపోయాడు. వంగిపోతున్న శరీరాన్ని ఈడ్చుకుంటూ బాబా బాధగా కదిలాడు. ఆ తర్వాతి రోజు ఎవరో చెప్తే కమిషనర్ ఇంటికి వెళ్లాడు. కాని కమిషనర్ హైదరాబాద్ వెళ్లిపోయాడని తెలియడంతో కౌన్సిలర్ శంకర్ ఇంటికి వెళ్లాడు. బేటా, ఇట్లనన్న చేసి దుకాణం ఇప్పించాలే అని బతిమిలాడుకున్నాడు. కౌన్సిలర్ కనికరించలేదు. ఒక్కో దుకాణానికి 20,000 లంచమిస్తుండ్రు, నీకోసం 5,000 చెప్పిన, అవేమన్నా నా జేబులక, చైర్మన్కే పోతాయి, అజీంతోని పంపించు, ఓ దుకాణం రిజర్వ్ చేయించి పెడతా అని లోపలికెళ్ళిపోయాడు. 5,000 ఇయ్యక తప్పదని అర్థమైన మొయినుద్దీన్ బాబా ఇల్లు చేరి ఆలోచనలో పడ్డాడు. 5,000 ఎలా బుక్ షాప్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆరాటంతో ప్రాణప్రదంగా దాచుకున్న పెళ్లినాటి వెండి పల్లెం బయటకు తీశాడు. ఏనాడూ ఆ పల్లెంలో భోజనం చేయలేదు. రంజాన్ ఉపవాసాలప్పుడైనా దాంట్లో తినమని భార్య చెప్పినా మక్కాకి వెళ్ళొచ్చిన తర్వాత తింటానని చెప్పేవాడు. పళ్ళ్యాన్ని చివరిసారిగా చూసుకుని బజారుకొచ్చి అమ్మేశాడు. 5,400 వచ్చాయి. అటునుంచి అటే కౌన్సిలర్ ఇంటికెళ్లి 5,000 ఇచ్చాడు. 3 నెలల్లో బస్టాండ్ పనులు పూర్తవుతాయి, నీకిచ్చే దుకాణానికి మున్సిపాలిటీకి నెలకు 500 కిరాయి కట్టాలి అని చెప్పి 5,000 తీసుకున్నాడు. దుకాణం శాంక్షన్ అయిందని తెలియగానే హనీఫ్లో మార్పొచ్చింది. బుక్ స్టాల్కి నేనే వెళ్తాను, నువ్వింట్లో రెస్ట్ తీసుకో అని వెళ్లేవాడు. ఆ మాటల్ని తండ్రి నమ్మాడు. బస్టాండ్ కూల్చేస్తూ పనులు మొదలయ్యాయి. పత్రికల్ని బయటే ఓ చోట కూర్చుండి అమ్మాల్సి వస్తోంది. హనీఫ్ నెల రోజుల్లో కొన్ని పత్రికల సేల్స్ తగ్గించి డిపాజిట్లు వాపస్ తెప్పించుకున్నాడు. కొన్ని ఏజెన్సీలు రద్దు చేసుకున్నాడు. తండ్రితో పత్రికల వాళ్లే సరిగా పంపించట్లేదని చెప్పాడు. తర్వాత మున్సిపాలిటీ వాళ్లు దుకాణం ఇవ్వడం మన అదృష్టం, అంత మంచి సెంటర్లో బుక్ స్టాల్లో ఏం లాభాలుంటాయి, నేను జ్యూస్ సెంటర్ నడుపుతా అని గొడవ పడటం మొదలుపెట్టాడు. మొయినుద్దీన్ బుక్ స్టాల్ తప్ప మరేదీ వద్దన్నాడు. రోజు రోజుకి పత్రికల సర్క్యులేషన్ పడిపోయి ఉన్న పత్రికల్ని ఎవరూ కొనట్లేదు. ఈగలు తోలుకుంటూ కూర్చోవలసి వస్తోంది. నా మాట విను, రేపు 5 గ్రైండర్లు కొంటున్నాను, ముగ్గురు పిల్లల్ని పెట్టుకుంటే దుకాణం బాగా నడుస్తుంది అని సీరియస్గా వెళ్ళిపోయాడు హనీఫ్. మొయినుద్దీన్ బాబా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇంట్లో వాళ్లంతా హనీఫ్నే సమర్థించారు. జీవితకాలమంతా బుక్స్టాల్లో కూర్చొని ఏం సంపాదించావని నిలదీశారు. చివరికి ఇదే జ్యూస్ సెంటర్లో ఓ పక్క చిన్న టేలా లాంటిది పెట్టి దాంట్లో 4 దినపత్రికలు 2 వారపత్రికలు వేలాడదిద్దాన్లే అన్నట్టు నిర్ణయించారు. మొయినుద్దీన్ మనసు తడిసిపోయిన పేపర్ ముద్దలా అయింది. షాహిద్ జ్యూస్ సెంటర్ గ్రైండర్ల రొదతో బిజీగా ఉంది. హనీఫ్ బిజీగా ఉన్నాడు, పనిపిల్లలు బిజీగా ఉన్నారు, బస్టాండ్లోని షాపింగ్ కాంప్లెక్స్లన్నీ బిజీ బిజీగానే ఉన్నాయి. మొయినుద్దీనికి కంపరంగా ఉంది. మారిపోయిన బస్టాండ్ అంతా కోలాహలంగా ఉన్నా జ్యూస్ సెంటర్లోనే ఓ మూల టేబుల్పై పత్రికలు పెట్టి స్టూల్పై కూర్చున్నాడు. 5-6 దినపత్రికలు అమ్ముడుపోయాయి. మొయినుద్దీనికి జాతరలో తప్పిపోయిన చిన్నపిల్లవాడిలా అనిపించింది. ఇంకా కూర్చోలేకపోయాడు. చేతికర్ర తీసుకుని బస్టాండ్ బయటకొచ్చి బాధగా వెనక్కి తిరిగి చూశాడు. బస్టాండ్ పరాయిదైపోయింది. అక్కడే పడుకునే బిచ్చగాడు నీడ దొరకక చచ్చిపోయాడు. ఎప్పుడూ తిరిగే పిచ్చిది ఏదో బస్సెక్కిపోయింది. తన బుక్స్టాలు కనిపించట్లేదు. బస్టాండ్ అంతా బరువుతూచే యంత్రాలు, పాప్కార్న్ మిషిన్లు, రంగుల టీవీలు, గ్రైండర్ల మూతలు, హైటెక్ బస్సులు. బాబా మనసు మొద్దుబారింది. ఇంటివైపు నడవడం మొదలెట్టాడు. టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు తన బుక్స్టాల్పై ఉగ్రవాదుల్లా దాడి చేశాయి. తన బుక్స్టాల్ ఇక కనిపించదు, ఇక కనిపించదు, ఇక కనిపించదు. బాధగా కళ్ళు చీకట్లు కమ్మాయి. గుండె లయ తప్పింది. అడుగులు తడబడ్డాయి. చేతికర్ర ఆసరా తప్పింది. ఆ క్షణంలో ఎదురుగా వస్తున్న బస్సు మృత్యుశకటమే అయింది.
2: అల్లా
1: అన్న ఆర్తనాదం. రోడ్డంతా కలకలం. మరునాడు బస్టాండ్లో మొయినుద్దీన్ బాబా మళ్లీ కనిపించాడు, వేలాడదీసిన దినపత్రికల్లో. ఇంతవరకు షఫీ బుక్ స్టాల్ కథ విన్నారు. కథారచన కెవి నరేందర్, పఠనం పి కమలాకర్ రెడ్డి.
3: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
0: రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 35వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతిరెడ్డి.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ముచ్చట వివిధ రంగాలలో రాణిస్తున్న ప్రముఖులను పరిచయం చేసే కార్యక్రమం ముచ్చట. ఈరోజు ఈ కార్యక్రమంలో మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో ముచ్చట మొదటి భాగం వింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని.
1: నిర్మల్ ప్రాంతంలోనే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక కవిగా రచయితగా సాహిత్య రంగంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తి తుమ్మల దేవరావు. ఇటీవల కాలంలో నిర్మల్ ప్రాంతంలో అనేక పరిశోధనలు చేసి ఎన్నో పురాతనమైన కట్టడాలు, ప్రాచీన ఆలయాలు, ఇంకా వివిధ సంస్కృతులకు సంబంధించిన ఆనవాలను వెలికితీసి పరిశోధించి వాటి వెనక ఇమిడి ఉన్న చరిత్రను బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో వారెన్నో రకాలుగా శ్రమించి విలువైన సమాచారాన్ని బయటకు తీసి ప్రస్తుత సమాజాన్ని ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి వారి పరిశోధనలు, వాటి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం దేవరావు గారు.
2: నమస్కారం సార్.
1: మనం ఈ రోజు సాహిత్యం గురించి కాకుండా పూర్తిగా మీ మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. మీరు చేస్తున్న పరిశోధనల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఒకసారి ఈ నిర్మల్ ప్రస్తావన వస్తే, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎంతో చారిత్రక నేపథ్యము, చరిత్ర కీర్తి కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో మట్టి పొరల కింద కప్పుకుపోయిన చరిత్రని మళ్లీ మీరు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఈ ప్రయాణం ఎట్లా మొదలైంది? అంటే ఒక సాహిత్య రంగంలో ఉన్న మీరు ఈ పరిశోధన వైపు ఎట్లా మళ్లాల్సి వచ్చింది?
2: చాలా మంచి ప్రశ్న వేశారు లేని గారు. సాహిత్య రంగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది విపరీతంగా కవిత్వం రాస్తా ఉన్నారు, కథలు రాస్తా ఉన్నారు, వ్యాసాలు రాస్తా ఉన్నారు. కానీ ఒక రంగంలో మాత్రం తీవ్రమైనటువంటి లోటు కనబడతా ఉంది. గతంలో మనకి ఒక 2 దశాబ్దాల కిందట బిఎన్ శాస్త్రి గారు ఆదిలాబాద్ జిల్లా సర్వస్వం అనే ఒక పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చినారు. అందులో వారు చాలా విషయాలు రాసినారు, కానీ స్థానికంగా ఉండేటటువంటి చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు నాకు కనబడలేదు. ఎందుకంటే వారు మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చి ఈ జిల్లాలో పరిశోధన చేయడం అనేది గొప్ప సాహసమైనా కానీ ఇంకా అనేకమైనటువంటి మరుగున పడి ఉన్నాయన్నటువంటి భావన నాకు కలిగింది. అదే స్థానికులు ఒకవేళ పరిశోధన చేస్తే వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి ఒకటికి అనేక సార్లు ఆ గ్రామాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ చారిత్రక స్థలాన్ని సందర్శించి వాటిని పరిశోధించి వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద చరిత్ర అధ్యయనం చేసినటువంటి ఎవరైనా యూనివర్సిటీ స్కాలర్స్ కానీ లేకుంటే విద్యార్థులు కానీ ఎవరైనా చేస్తారని నేను కొంతకాలము వేచి చూసినాను. తర్వాత ఎవరు చేయకపోతే ఆ గ్యాప్ అనేది అట్లాగే ఉండిపోతుంది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ గ్యాప్ను పూరించడానికి మళ్లీ ఇంకొకరి అవసరం ఏర్పడింది అనేటువంటి భావన కలిగి నేను ఈ చరిత్ర పరిశోధన ఎంపిక చేసుకున్నాను. నా చరిత్ర పరిశోధన వైపు నేను మొగ్గు చూపడానికి ప్రధానమైనటువంటి కారణం నేను గర్వంగా చెప్తాను, ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్. ఎందుకంటే 2003 సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నటువంటి ప్రసాద్ గారు నన్ను ప్రత్యేకంగా పిలిచి, మీరు గోదావరికి చాలా దగ్గరగా ఉన్నారు, నిర్మల్ అంటేనే గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతము, మరి గోదావరి తీరం వెంబడి పరిడ వెళ్లినటువంటి చరిత్రను కథల రూపంలో ఆల్ ఇండియా రేడియోకు ఎందుకు అందించకూడదు అనే ఒక ఆలోచన వారు వ్యక్తం చేసినప్పుడు నాలో నిజంగానే ఇది చేయవలసినటువంటి పని అని చెప్పేసి నేను విస్తృతంగా తిరిగి దాదాపు ఒక 60 స్టోరీలను ఆల్ ఇండియా రేడియో కోసం అందించినాను. 2003లో అది నిర్మల్ కథలు పేరిట మనకి ధారావాహికంగా ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైంది. సో అదే ప్రధాన భూమిక. అప్పటి నుంచి నేను ఇంకా దాన్ని కంటిన్యూగా ఈ చరిత్ర మీద, అది చరిత్ర అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎందుకంటే మన పూర్వీకులు నడాడిన స్థలాలను వెతుక్కోవడం, వాళ్ళు వాడిన వస్తువులను చూడడం, వాళ్ళు నిర్మించుకున్న నాగరికతను చూడడం, వాళ్ళు కట్టుకున్న ఇళ్లను చూడడం, వాళ్ళు నిర్మించుకున్న కోటలను చూడడం, ఒక పురామానవుడు పాదాలను తాకడం, అక్కడికి వెళ్లడం అనేదే అది గొప్ప పులకరింత. సో అందుకోసమే నేను ఇంకా దాన్ని కంటిన్యూగా ఈ చరిత్ర అధ్యయనం అనేది చేస్తా ఉన్నాను. ఆ క్రమంలో అనేకమైనటువంటి చారిత్రక కొత్త ఆవిష్కరణలు నేను సమాజానికి అందించగలిగినాను.
1: అయితే ఇప్పుడు మీరు ఈ పరిశోధన రంగం వైపు ఎలా మళ్ళీ అనేది సవివరంగా తెలియజేసిండ్రు. అయితే ఈ ప్రయాణంలో మీరు ఇప్పటికే విలువైన కొంత సమాచారాన్ని బయటికి తీయగలిగినారు. శాసనాల రూపంలోనైతేమి, అరుదైన విగ్రహాల రూపంలోనైతేనేమి, కట్టడాల రూపంలోనైతేమి, అవి మీ పరిశోధనల ఫలితంగా బయటపడ్డాయి, వెలుగు చూసినాయి. అయితే వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా ఈ ప్రాంతంలో కొన్ని శాసనాలు కూడా బయటపడ్డాయి కదా మీ పరిశోధనలో, మరి అవి ఏ కాలానికి సంబంధించిన, వాటిలో ఇమిడి ఉన్న సమాచారం, దానికి సంబంధించిన విషయాల్ని శ్రోతలతో పంచుకుంటారు?
2: తప్పకుండా. మనకి శాసనాలకు సంబంధించినటువంటి పూర్వ చరిత్ర చూస్తే, అశోకుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో శాసనాలు వేయించినాడు. అశోకుని దేవానాం ప్రియ అని సంబోధించేవాళ్ళు. అంటే ప్రజల కోసమే పరిపాలించినటువంటి ఏకైక ప్రభువుగా ఆయన ప్రసిద్ది చెందినాడు. సో అశోకుడు కాలంలో బ్రహ్మీ లిపిలో శాసనాలు వేయడం జరిగింది. అదే కాలంలో మన ప్రాంతంలో కూడా అశోకుడికి సమాంతరంగా పరిపాలన చేసినటువంటి శాతవాహనుల కాలంలో మన ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో శాసనాలు వేసినారు. సో ఈ అశోకుడు కాలంలో ఇటు తెలంగాణలో శాతవాహన సామ్రాజ్యం మొత్తం ఇటు నర్మదా ఇటు గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని వెళ్లినటువంటి శాతవాహనులు ఈ జిల్లాలో అనేక చోట్ల శాసనాలు వేయించినారు. చాలా శాసనాలు కాలగర్వంలో కలిసిపోయినాయి. కొన్ని శాసనాలు గుర్తించగలిగినాము, కొన్ని చిహ్నాలను, శాతవాహనుల కాలంలో వాడినటువంటి చిహ్నాలను, లేకుంటే ఆ క్లే మట్టితో తయారు చేసినటువంటి పాత్రల మీద వాళ్ళు వేసుకున్నటువంటి రేఖా చిత్రాలను కూడా గుర్తించగలిగినాము. నేను నాకు చాలా ఆశ్చర్యం వేసింది, మనకి బ్రహ్మీ లిపిలో ఆ లిపి తెలుగు లిపిగా మారటానికి పూర్వం ఉన్నటువంటి లిపికి సంబంధించిన మొదటి శాసనం బయటకు వచ్చింది మనకి బట్టిప్రోలు శాసనం. గుంటూరు జిల్లాలో బట్టిప్రోలు గ్రామంలో ఉన్నటువంటి బట్టిప్రోలు శాసనం. బట్టిప్రోలు శాసనం వేయించింది కుబేరకుడు. కుబేరకుడు అనే రాజు ఎక్కడున్నాడు? బైంసాకి దాదాపు ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుబేరపురాన్ని పాలించినటువంటి రాజే కుబేరకుడు. ఈ కుబేరకుడు వేయించినటువంటి శాసనమే బట్టిప్రోలు శాసనం. సో ఆ కాలంలో ఇక్కడి రాజులు మరి మొత్తం ఇప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించినారని, తెలుగు నేలనంతా పరిపాలించినారని శాసనాలు వేసినారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా మనకి చించాల అనే ఒక గ్రామం ఉంటుంది, చాలా చిన్న గ్రామం, ముదూరు మండలంలో వస్తుంది. ఆ గ్రామంలో మేము ఒక శివాలయం ఉందని మాకు మిత్రులు చెప్పినప్పుడు, పురాతన శివాలయం ఉందని అంటే చూడడానికి వెళ్ళినాం. చూస్తే ఆ శివాలయాన్ని, పాత శివాలయాన్ని తీసేసి కొత్త శివాలయాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. పాత శివలింగాన్ని తీసేసి శివలింగము పానపట్టం తీసేసి కొత్త బట్టను పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రజలకు కొత్త వాటి మీద విపరీతమైనటువంటి ఆసక్తి ఉన్నదని మనకు తెలుసు. సో దాని పక్కన రాతి పరుపులు ఉన్నాయి, చిన్న చిన్న రాతి పరుపులు. ఇంకా మేము శివాలయాన్ని చూసినాము, అది పాత స్థానంలో కొత్త నిర్మాణం చేసినారు, అక్కడ పెద్ద ఆశ్చర్యం పోనవసరం లేదని చెప్పేసి. ఇంకా ఏమైనా ఉందా అని చూస్తే అక్కడ రాతి పరుపులున్నాయి. ఆ రాతి పరుపులంతా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఒక 3 శాసనాలు వాటి మీద చెక్కినారు. అసలు అది మనం చూసేట్లుగా లేదు, వాటి ఇక్కడ శాసనం ఉందనేటువంటి అవగాహన, లేకుంటే ఇక్కడ పైన ఏదో చెక్కినారు అనేటువంటి అవగాహన ఎవరికీ లేదు. అది చూడగానే ఆశ్చర్యపోయినాం. దానిపైన చెక్కినటువంటి ఆ లిపి బ్రహ్మీ లిపి, ఆ అక్షరాలు పాలి భాషకు సంబంధించినటువంటి అక్షరాలు ఆ రాతి పరుపున చెక్కినారు. ఇంకా కొంచెం లెంకేసరికంటే అక్కడే దాని కొద్ది దూరంలో ఇంకొక రాతి మీద ఒక ఏకవాక్య శాసనాన్ని కనుక్కున్నాం, ఒకే వాక్యంలో ఉన్నటువంటి శాసనం. అది మనకి సంస్కృత భాషలో ఉంది. అంటే సంస్కృత భాషలో ఒక శాసనం, పాలి భాషలో ఒక శాసనం, ఇంకొకటేమో తెలుగు భాషలో. 3 శాసనాలు 2 రాతి పరుపుల మీద గమనించినాం. ఇది బయట ప్రపంచానికి చెప్పేసరికంటే చాలా ఆశ్చర్యం వేసింది. అదే గ్రామంలో ఇంకా అరుదైనటువంటి విగ్రహాలు చూడగలిగినాం. ఒక హనుమాన ఆలయంలో వాళ్ళు ఆ ద్వారానికి అటువైపు ఇటువైపు 2 విగ్రహాలు ఉంచినారు. ఆ విగ్రహాలు ఏంటిదంటే గోరక్షకుల విగ్రహాలు. అంటే గ్రామాలలో ఆ గ్రామంలో ఉన్నటువంటి పశు సంపదను కాపాడడానికి ఆ గ్రామానికి సంబంధించినటువంటి యువకులు ప్రాణత్యాగాలు చేసినారు, వాళ్ళ పశు సంపదను కాపాడుకున్నారు. అది క్రూర మృగాల నుంచి కావచ్చు, శత్రువుల నుంచి కావచ్చు, దొంగల బిడద నుంచి కావచ్చు, అవులను కూడా తరలించకపోయేవారు కదా. అట్లా వాళ్ళు విరోచితంగా పోరాడి అసలు బాసినటువంటి వారి స్మృతి చిహ్నంగా 2 గోరక్షక వీరగల్లను ప్రతిష్ఠించుకుని ఆ గ్రామంలో పెట్టుకున్నారు. ఇట్లాంటి అరుదైనటువంటి విగ్రహాలను చాలా చూసినాము. శాసనాల విషయానికి వస్తే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనాల మీద ఎవరు విస్తారంగా కృషి చేయలేదు. ఎందుకంటే అది అట్లాగే ఉండిపోయింది. చాలా జిల్లాల శాసనాలు, శాసనాల మీద పుస్తకాలు కూడా వెలువరించుకున్నారు, కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి లేదా నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనాలను ఎవరు వెలువరించలేదు. మేము దిల్వార్పూర్ గ్రామానికి వెళ్ళినప్పుడు అది చాలా ప్రాచీనమైనటువంటి గ్రామం, గోదావరి ఒడ్డున ఉంటుంది. శాతవాహన చరిత్ర గాని, కాకతీయ చరిత్ర గాని, అదేవిధంగా రాష్ట్ర కూటులకు గాని, లేకపోతే కళ్యాణి చాలుకులకు గాని ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి పట్టణము దిల్వార్పూర్. ఇప్పుడు అది మండల కేంద్రం. అక్కడ ఒక గుర్తించబడ్డటువంటి శాసనాన్ని గ్రామ పంచాయతీ పక్కన రాయిని పేర్చినారు. అది బిఎన్ శాస్త్రి గారి ఆదిలాబాద్ జిల్లా సర్వస్వంలో కూడా ఇక్కడ ఒక శాసనం ఉంది అని చెప్పినారు. శాసన పాఠం పరిష్కారం కాలే, దాంట్లో స్క్రిప్ట్ లో ఏముందో వారు కూడా చెప్పలే. ఒక కళ్యాణి చాళుక్యుల కాలం నాటి శాసనం ఉంది అని మాత్రం చెప్పగలిగినారు. తర్వాత ఆ శాసనాన్ని మేము మనకి ఈ మైసూరులో ఉన్నటువంటి శాసన లిపిల పరిష్కారం చేసే డైరెక్టర్ గారు మునివత్నం రెడ్డి గారిని సంప్రదించి అటు వాటిని పరిష్కరింపజేసిన అది కళ్యాణం చాళుక్యులు అన్నది కన్నడ భాషలో రాసినటువంటి శాసనం. తర్వాత ఇదే క్రమంలో గ్రామంలో తిరిగేటప్పుడు ఒక పెంటకుప్పలో ఒక రాయి కనబడింది. అది రాయి అనుకున్నాం. ఎందుకో కొద్ది దూరం నడిచిన తర్వాత మళ్లీ అనుమానం వేసింది. ఫోటో తీసుకున్నాం. ఫోటో తీసుకుని ఒక 2-3 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్లీ ఎందుకు అది శాసనం కావచ్చు అని గీతల్లాగా రాసిందని మళ్లీ ఒకసారి వెళ్ళినాం. మళ్ళా 2వ సారి ఫోటోలు తీసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినప్పుడు లేదు ఇది అవునో కాదో తేల్చేద్దామని ఒక బకెట్ నీళ్లు తీసుకుని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి కడుగుతున్న కొద్ది గీతలు కనబడతా ఉన్నాయి. వెంటనే పక్కన ఉన్నటువంటి ఒక ముస్లిం కుటుంబం వారు వారిని అమ్మాయి దన్న గుడ్డ ఇవ్వండి దీన్ని తుడిచేస్తానంటే ఇమ్మీడియట్లీ తడుముకోకుండా వెంట ఏది కనబడుతుంది ఇచ్చేసినారు. ఇచ్చేస్తే అదంతా తుడిచిన తర్వాత గోధుమ పిండి తీసుకొచ్చి దానికి 4 వైపులు రాస్తే అద్భుతమైనటువంటి ఒక శాసనం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రకూట రాజైనటువంటి 2వ కృష్ణుడు వేయించినటువంటి శాసనం అది. చాలా అద్భుతమైనటువంటి శాసనం. అంటే రాష్ట్రకూటుల శాసనాలు మన తెలంగాణలో చాలా అరుదుగా ఉన్నాయి. కళ్యాణ చాళుక్యులే చాలా ఉన్నాయి గాని రాష్ట్రకూటులే చాలా అరుదుగా ఉన్నాయి. అందులో 2వ కృష్ణుడు వేయించినటువంటి శాసనం అసలు లేనే లేదు. ఆ 2వ కృష్ణుడు శాసనాన్ని ఆ మట్టి దిబ్బల కింద పెంటకుప్పల మధ్య ఒక రాయి మీద 4 వైపులా చెక్కినటువంటి శాసనాన్ని నేను వెలుగులోకి తీసుకొచ్చినాను. అట్లాగే ఇంకొక ఇంటి దగ్గరికి వెళితే వాళ్ళు తొక్కుడు బండగ వేసుకున్నారు శాసనాన్ని. అమ్మ ఇది శాసనం కదా అంటే మేము ఇట్లాగే తొక్కుతున్నాం కదా, అది దాన్ని తీస్తే అరిష్టం వస్తుంది, దాన్ని తీయలేము, తీస్తే ప్రాణాలు పోతాయని కొన్ని మూఢనమ్మకాలు అనొచ్చు, లేకుంటే వాళ్ళు పెంచి పోషించుకున్నటువంటి అట్లాంటి విలువలు కావచ్చు, దాన్ని తీయడానికి ఒప్పుకోరు. అద్భుతమైనటువంటి కళ్యాణ చాళుక్యుల శాసనం అక్కడ ఉంది. ఒకే గ్రామంలో ఒక 3 శాసనాలు వెలుగులోకి వచ్చినాయి. ఇంకొక 2 శాసనాలు అట్లాగే భూమి గర్భంలో ఉండిపోయినాయి. ఇట్లా బైంసాలో మహాదేవ మందిరం అని ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది. అది కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి శివాలయము, గణపతి దేవ చక్రవర్తి కాలంలో నిర్మించింది. అదే ప్రాంతంలో ఒక బౌద్ధానికి సంబంధించినటువంటి స్థూపం ఉండేది. చాలా చోట్ల స్థూపాల మీద ఆలయాలు నిర్మించినటువంటి చరిత్ర మనం చూస్తాం. సో శివాలయం ఉంది, శివాలయాల గోడలకు మహాదేవపాల, అందుకే దానికి మహాదేవ మందిరం అంటారు. మహాదేవపాల వేసినటువంటి ఒక శాసనం ఉంది. అది భాషనేమో సంస్కృతంలో ఉంది శాసనము, భాషనేమో హిందీలో ఉంది. అది దాదాపుగా 11వ సెంచరీలో వేసినారు. 11వ సెంచరీలో మనకు సంస్కృత శాసనం, సంస్కృత భాషలో వేసినటువంటి శాసనాలు తెలంగాణలో ఎక్కడ లేవు, చాలా తక్కువగా ఉంటాయి.
1: దేవరావు గారు, మరి మీ ఈ పరిశోధనలకు సంబంధించిన అనుభవాలను వింటున్న కొద్దీ వినాలన్న ఆసక్తి కలుగుతోంది. అయితే ఇప్పటికీ ఈ ముచ్చట్లని ఇక్కడికి ఆపివేద్దాం. మరిన్ని మీ పరిశోధనలకు సంబంధించిన అనుభవాలను గురించి, మీ పరిశోధనలో వెలుగు చూసిన అంశాలను గురించి వచ్చే వారం ముచ్చటించుకుందాం.
2: తప్పకుండా.
0: ఇప్పటి వరకు ముచ్చటలో మట్టిపొరల్లో దాగిన చారిత్రక సంపద నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో ముచ్చట మొదటి భాగం విన్నారు. వీతో ముచ్చట పెట్టింది కేలేనిన్. రేపు రాత్రి 9:45 కి షామియా గజల్లో చిత్రసింగ్ పాడిన గజల్లో వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 எஃப்எம் மனசு நிண்டா கர்நாடக சங்கீதம். ఈరోజు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ గాయత్రి వీణావాదనం విందాం.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ గాయత్రి వీణావాదనం వింటున్నారు.

ఇప్పటి వరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ గాయత్రి వీణావాదన విన్నారు. రేపు రాత్రి పది గొట్టంగా మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన కర్రే రమేష్ బృందం చెప్పిన ఎరుకల నాంచారి ఒగ్గు కథ నాలుగో భాగం వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா மதுரமா மனசுக்கு ஹத்துக்கு போயே ఎన్నో மதுரமైన பாடல்னு వినిపించే కార్యక్రమం இப்படி நுண்டி 10:30 దాకా మీ మదిని మెచ్చే మధురమైన పాటల్ని ఇప్పుడైతే వినేద్దాం. ముందుగా మధురిమ కార్యక్రమంలో కళ్యాణి చిత్రం నుండి ఈ పాట.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీలమ్మ పాడిన పాట ఇప్పుడు విన్నారు కదా. మిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మధురిమ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు భరణి పిక్చర్స్ బ్యానర్పై విఎస్ రామకృష్ణారావు తెలుగు తమిళ భాషలలో ఏకకాలంలో నిర్మించిన సినిమా అయిన వరుడు కావలి చిత్రం నుండి ఓ పాట విందాం. ఈ సినిమాకు 1952 ది ఫ్యాబులస్ సెనోరిటా అనే అమెరికన్ సినిమా ప్రేరణగా చెప్పొచ్చు. తమిళంలో మన మగన్ తేవాయి అనే పేరుతో విడుదలైంది ఈ చిత్రం. జగ్గయ్య పోషించిన పాత్రను తమిళ సినిమాలో శివాజీ గణేశన్ ఆ పాత్రను నటించారు. ఇక ఈ చిత్రానికి సంగీతం జి రామనాథన్ అందించారు. ఇప్పుడైతే ఓ పాట వినేద్దాం. ఎంఎల్ వసంతకుమారి పాడిన పాట, రచన రావూరి గారు.

మిర్ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మధురిమ మనసుకు హత్తుకుపోయే ఎన్నో మధురమైన పాటల్ని వినిపించే కార్యక్రమం. ఒకవైపు ఆత్మగౌరవం, మరోవైపు తోడబుట్టిన వాళ్లపై బాధ్యత, ఇంకోవైపు అత్తగారింటి నుండి ఎదుర్కొనే సవాళ్లు, అన్నీ తట్టుకొని గెలిచిన మహిళగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాయర్ సుహాసిని. ఈ చిత్రంలో నటి సుహాసిని ప్రధాన పాత్రలో నటించగా వీరికి జోడీగా భానుచందర్ గారు నటించారు ఈ చిత్రంలో. ఈ చిత్రానికి సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందించగా దర్శకత్వం వంశీ గారు అందించారు. మరి ఈ చిత్రం నుండి ఇప్పుడైతే ఓ పాట వినేద్దాం.

మీరు వింటున్నారు మధురిమ, ఆయన పాటల్ని వినిపించే కార్యక్రమం. తోడబుట్టిన వాళ్ళ బంధం గురించి ఎంత చెప్పినా, ఎంతవరకు చెప్పినా అది సరిపోదనే చెప్పాలి. కష్టంలో అయినా సుఖంలో అయినా సరే, తల్లిదండ్రుల తర్వాత మేమున్నాము అనే ధీమానిచ్చేది ఈ రక్త సంబంధమనే చెప్పొచ్చు. అలాంటి అంశాన్ని తీసుకొని కుటుంబ కథ చిత్రంగా తీసిన చిత్రం పుట్టింటి పట్టుచీర. బోయిన సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సురేష్ యమున జోడీగా నటించారు. అక్క తమ్ముళ్ళ సెంటిమెంటుతో ఈ సినిమా ఒక మంచి విజయాన్ని సాధించింది ఆ సమయంలో. మరి ఈ చిత్రానికి సంగీతం జేవి రాఘవులు అందించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రగారు పాడారు ఈ చిత్రంలోని పాటల్ని. ఇప్పుడైతే మరి ఓ పాటని వినేద్దాం.

మీరు వింటున్నారు మధురిమ, ఆయన పాటను వినిపించే కార్యక్రమం. మధురిమ కార్యక్రమంలో ఇప్పుడు పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం నుండి ఈ పాటనైతే వినిద్దాం.

ఇది ఇయాల్టి మధురమ ఆయన పాటని వినిపించే కార్యక్రమం. రేపు రాత్రి 10:30 మరెన్నో ఆయన పాటని వింటారు మధురిమ కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിന്റെ. ముందుగా వాతావరణ సూచన. రాగల 3 రోజులలో వాతావరణం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, రాష్ట్రంలో రానున్న 2 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగి తదుపరి 4 రోజుల్లో క్రమేపీ 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిప్ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. రేపు పొద్దుగల 6 గంటల సంధి, రాత్రి 11 గంటల దాకా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు పొద్దుగల 6 గంటల 10 నిమిషాలకు ప్రార్థనలో శ్రీ ఆంజనేయ దండకం అష్టకం వింటారు. 7 గంటల 15 నిమిషాలకు అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన ఆవోం చాటింగ్ గురించి నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన యోగా శిక్షకులు మచ్చ గజేందర్ ప్రసంగం వింటారు. ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగం దాని పరిణామ క్రమం గురించి విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి రచయిత బి మురళీధర్ ప్రసంగం వింటారు. వీటితో పాటు పొద్దుగల 10 గంటలకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంపై భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. వీటితో పాటు పొద్దుగల 8 గంటల 40 నిమిషాలకు సింగడి పాటల కార్యక్రమం వింటారు. అలాగే పొజ్జమట్టు 5 గంటలకు మాటచెప్పుర్రి పాట ఎనిమిది కార్యక్రమంలో మీరు కొన్న పాటలు వింటారు. రేపు పొజ్జమట్టు 5 గంటల 30 నిమిషాలకు శక్తి శ్రీల కార్యక్రమంలో కుట్టు పనిలో మార్పులు మనగడ నిర్మల్ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన ముప్పిడి వారి శారదతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పశుగ్రాసాల సాగు వివిధ రకాల పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలిస్తారు. వీటితో పాటు 9 గంటల 30 నిమిషాలకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 35వ భాగం ఇంటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు సుమనస్పతిరెడ్డి. రాత్రి 9 గంటల 40 నిమిషాలకి శామ్య గజల్లో చిత్రా సింగ్ పాడిన గజల్లు వింటారు. 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన కర్రె రమేష్ బృందం చెప్పిన ఎరుకల నాంచారి ఒగ్గు కథ 4వ భాగం ఇంటారు. వాటితో పాటు పొజ్జమట్టు 6 గంటల 20 నిమిషాలకు పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కట్ట కిష్టయ్య బృందం పన్న పరమేశ్వరయ్య తత్వాలు, జైనత్ మండలం మాకోడ గ్రామానికి చెందిన ఆకోజీ పురుషోత్తం బృందం గూడ లింగయ్య తత్వాలు వింటారు. వీటితో పాటు పాటల కార్యక్రమాలలో రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటలు వినొచ్చు. ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మధ్యమలో హాయ్.

పాటలు వింటారు. పాటల కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

అలాగే రాత్రి 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమానికి కూడా రైతులు ఫోన్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873229501, మరొక నంబర్ 2300081. ఇవి రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఇవాళ్టి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 6:00 వంద.2 MHz పై కలుద్దాం. జై హింద్.